జన్మతః మనం పొందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక ఖాళీ మైదానానికి కొంచెం మెరుగైనవి అని చెప్పి ఉంటాడు. మనం వివరిస్తారు చూడండి ఏముంటాడు, జన్మతః మనం పొందినటువంటి ఆస్తులు ఖాళీ మైదానం కంటే కొద్దిగా మెరుగైనవి అంతే. ఈ అరుదైనటువంటి మానవ జన్మ అనేటువంటి పొలం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంట, అంటే భగవత్ చైతన్యపు పుణ్యప్రదమైనటువంటి కోరికలతో దానిని దానిలో బీజాలు వేయాలని చెప్పి అన్నారు. ఆ విధంగా భగవంతుని దివ్యనామాలు అనేటువంటి నీరు పోయాలి దానికి. ఆ విధంగా మనం సరైనటువంటి ఫలితాలను ఉత్పత్తి చేయగలుగుతాం. ఇది రచయిత చెబుతున్నారు, పతిత భవనదాస్ అధికారి. నేను ఏమంటున్నానంటే 1970లో ఒక బ్రిటిష్ వస్తు సంగ్రహాలయం, వస్తు సంగ్రహాలయం అంటే మ్యూజియం, 1970లో ఒక వస్తు సంగ్రహాలయాన్ని సందర్శించిన సమయంలో మేము ఒక ప్రఖ్యాత ఈజిప్టాలజిస్ట్ని కలిసాం. ఎవరతడు, డాక్టర్ డెల్షమ్ డెన్షా అనేటువంటి వాడు, ప్రఖ్యాత ఈజిప్టాలజిస్ట్ అన్నమాట. అతడు ఈజిప్టులో ఉన్నటువంటి హీరోగ్లిఫ్స్ అని చెప్పి ఉంటారు. హీరోగ్లిఫ్స్ అంటే ఏంటంటే బొమ్మల లిపి, బొమ్మల లిపి అనమాట. అంటే స్క్రిప్ట్ అది రాతగా ఉండదన్నమాట, బొమ్మల ద్వారా భాష, దాన్ని హీరోగ్లిఫ్స్ అని చెప్పి ఉంటారు. అయితే అతడు ఏం చేశారట, ఈ భక్తులు ఎదుటే అతడు ఏం చేశారంటే యమదూత చేతిలో ఉన్నటువంటి ఒక పాపాత్ముల్ని సూచిస్తున్నటువంటి ఒక హీరోగ్లిఫ్స్ని చదివాడట, అనువాదం చేశాడు. అది ఎక్కడది, ఈజిప్ట్కి సంబంధించినటువంటి చోటు. అయితే ఇక్కడ చెప్తున్న రచయిత ఏమంటున్నారంటే చాలా ఆశ్చర్యం వేసింది ఈ ఈజిప్టియన్ జీవన దృష్టి ఏదైతే ఉందో, అంటే మరణించిన తర్వాత మరి జీవి యొక్క గతి ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్పబడిన దానికి చాలా దగ్గరగా ఉన్నది. ఈజిప్ట్ వాళ్ళ యొక్క ఏమంటారు దేహాంతర ప్రయాణం యొక్క దృష్టి, వాళ్ళ యొక్క అవగాహన, దేహాంతర ప్రయాణం యొక్క అవగాహన మన శ్రీమద్ భాగవత 5వ స్కందంలో చెప్పిన దానికి చాలా దగ్గరగా ఉంది. అలాగే ఏ భక్తులైతే ఈ క్రైస్తవ సాంప్రదాయపు రిలా అనేటువంటి ఆశ్రమాన్ని సందర్శిస్తారు బల్గేరియా దేశంలో, వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారట. ఎందుకంటే అక్కడ ఒక్కొక్క విధమైనటువంటి పాపానికి యమదూతలు ఇస్తున్నటువంటి వివిధ రకాల పాపాలను సూచించేటువంటి ఏవైతే ఈ చిత్రాలు వేసి ఉన్నాయట గోడల మీద, ఇక్కడ బల్గేరియాలో రిలా అనేటువంటి ఒక ఆశ్రమంలో, మోనస్ట్రీ అనమాట, ఆర్థడాక్స్ క్రిస్టియన్ రిలా మోనస్ట్రీ, అక్కడ గోడల మీద అనేకమైనటువంటి ఈ వర్ణ చిత్రాలు వేసి ఉన్నాయి గోడల మీద. అవి ఏమిటి, దేని గురించి అంటే యమదూతలు ఏ విధంగా వివిధ రకాల పాపం చేసిన వాళ్ళని తీసుకెళ్లి శిక్షిస్తున్నారనే వాటిని సూచిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఇస్లాం యొక్క బోధనలు, జైన మతం యొక్క బోధనలు, బౌద్ధం యొక్క బోధనలు కూడా అలాంటి అంశాలన్నీ తెలియజేస్తాయి. అయితే అత్యంత ఖచ్చితమైనటువంటి వివరాలు మాత్రం మనకి, అంటే ఈ నరకయాతనల గురించిన వివరాలు మాత్రం మనకి పురాణాల్లో లభిస్తున్నాయి. కాబట్టి మనకి ఏ విధంగా అసలు భాగవతం 5వ స్కందంలో చాలా క్షుణ్ణమైనటువంటి వివరణ ఏదైతే మనకి ఇచ్చారో, ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఇవన్నీ కూడా ఒక మేల్కొలుపుగా మనం చూడాలని చెప్పి ఉన్నారు, వేకప్ కాల్. ఇవన్నీ చదివి మనకి నేను మన జాగరూకతతో ఉండాలనమాట, ఇవన్నీ కూడా మనకి మేలుకొలుపు పిలుపు లాంటివి అనమాట. కాబట్టి ఎవరికి కూడా రుచించదు ఆ యొక్క నరకాల యొక్క వివరణ చదువుతుంటే, ఎవరికి నచ్చదు అనమాట, ఎందుకంటే మనం కూడా అందులో ఎన్నో పాపాలు చేసి ఉంటాం కాబట్టి ఎవరైతే విశృంఖలత్వంతో ఈ ప్రకృతి నియమాలను అతి

విక్రమిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మేలుకొలుపు పిలుపు అవ్వాలని చెప్పి అంటారు. అంటే ఈ యొక్క కర్మ ఫలితాలను తిరస్కరిస్తూ వాటిని పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించే వాళ్ళకి ఇది ఒక మేలుకొలుపు పిలుపు. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ నరకం స్వర్గం అలాగే ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క వ్యక్తీకరణలు ఎలా ఉంటాయో అవి ఈ భూమి మీద చూడొచ్చు అని చెప్పుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ జీవితంలో మనం చేసినటువంటి పనులను బట్టి మనం మరు జన్మలోని ఆనందము దుఃఖం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా మన జీవితాలను గడపాలనుకుంటాం అనేది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ జీవితంలో మనం ఇప్పుడు మనం పుణ్యం చేస్తున్నామంటే తర్వాత జన్మలో కూడా మనం పుణ్యాన్ని అనుభవిస్తామని అంతే కదా. ఇప్పుడు మనం మంచి కార్యాలు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు తర్వాత జన్మలో కూడా మనం మంచిని అనుభవిస్తాం. ఇప్పుడు పాపం చేస్తున్నామంటే తర్వాత జన్మలో కూడా మనం పాపకార్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతున్నామంటే మరు జన్మలో కూడా మనం ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతాం. అలాగే ఇక్కడ ఏమంటున్నారంటే మరు జన్మ ఎలా ఉంటుందనేది ఇక్కడే చూడొచ్చు అని చెప్పి ఉంటారు. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళే ఈ రైలు ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడానికి మనకి టికెట్ ఏమిటంటే అది అంత చవకైనది కాదు. భగవద్ధామానికి చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దానికి టికెట్ అంత చవకైనది కాదు. ఎందుకంటే ఈ భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్లో మనం ఎక్కాలంటే దానికి కావాల్సింది ఏమిటంటే సంపూర్ణ శరణాగతి అని చెప్పి ఉంటారు. సంపూర్ణ శరణాగతి లేకుండా మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడికి వెళ్ళాం. మహా అయితే బ్రహ్మలోకానికి వెళ్తాం, లేకపోతే ధనలోకం తపోలోకం పితృలోకానికి వెళ్తాం, తప్ప ఎక్కడికి వెళ్ళాము అని చెప్పి అంటున్నారు. ఇక చివరి పంక్తి గురించి, యాత్రికుడైనటువంటి విదురుడు ఉపదేశిస్తున్నాడు భాగవతం. విదురుడు కూడా, విదురుడు ఒక యాత్రికుడు కదా, తిరుగుతూ ఉంటాడు. మరి యాత్రికుడైనటువంటి విదురుడు ఈ చివరి పంక్తి గురించి ఏమిటది, ఏకోయాతి పరాంగత్యం అనే దాని గురించి, అంటే ఒక్కడివే ఏమవుతావు నరకానికి కానీ పరంధామానికి కానీ ఒక్కడివే వెళ్లాల్సి ఉంటుందనే దాని గురించి యాత్రికుడైనటువంటి విదురుడు ఏమని ఉపదేశిస్తున్నాడంటే, చూడండి, ఎవరైతే తెలియనటువంటి ఒక ఏకాంత స్థలానికి వెళతాడో ఎలాంటి బాధ్యతలు లేకుండా, ఎప్పుడైతే నిరుపయోగమైన తర్వాత తన యొక్క భౌతిక దేహాన్ని విడిచిపెడతాడో వాడు ధీరుడిగా పిలువబడతారు అని చెప్పి చెప్తున్నారు. ఏమన్నారు, హీఈస్ కాల్డ్ అన్డిస్టర్బ్డ్ హూ గోస్ టు ఎన్ అన్నోన్ రిమోట్ ప్లేస్. ఎవరు చెప్తున్నాడు ఇది? ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రునికి విదురుడు చెప్తున్నాడు, ఎన్నాళ్ళయ్యా నువ్వు భీముడు విసిరేటువంటి పిండాన్ని తిని కుక్కలాగా ఎన్నాళ్ళు బతుకుతావు నువ్వు అని చెప్పి అంటాడు. అప్పుడు ఏమంటాడంటే, ఎవరట ధీరుడు, ధీరుడు యొక్క నిర్వచనం చెప్తున్నారు, ఎవరైతే తెలియనటువంటి ఏకాంత స్థలానికి వెళ్ళి ఎలాంటి మానసికమైనటువంటి వ్యాసంగాలు లేకుండా, అంటే ఎలాంటి బాధ్యతలు ఎలాంటి ఏవి లేకుండా తన యొక్క నిరుపయోగమైనటువంటి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేస్తాడో వాడినే ధీరుడు అంటాడు. అప్పుడు విదురుడు చెప్తాడు, ఎవరికి? ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఏముంటాడంటే, నువ్వు ధీరుడిలాగా ఉందా, అప్పుడు నువ్వేం చేయాలి, నువ్వు వెంటనే ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియనటువంటి ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి అన్ని రకాల ఆందోళనలను విడిచిపెట్టి నీ పనికిరానేటువంటి భౌతిక శరీరాన్ని విడిచిపెట్టు, ఆ విధంగా ధీరుడు అవ్వు అని చెప్పి అంటాడు. కాబట్టి యాతి పరాంగత్యం అనేటువంటి పలుకుల ద్వారా చాణక్య పండితుడు మనకు ఒక సూచన ఇస్తున్నాడు. ఏమిటంటే, సాధువులైనటువంటి భక్తులకు కలిగేటువంటి ఉత్తమ గతి గురించి ఇక్కడ ఒక సూచన ఇస్తున్నాడు. అంటే సాధువులైనటువంటి భక్తులు వాళ్ళు ఏం చేస్తారు, పరంధామాన్ని చేరుకుంటారు, దాని గురించి ఇక్కడ సూచన చేస్తున్నారు. మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైన నరకాలకు స్వర్గాలకు అతీతంగా ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో భక్తుని యొక్క గమ్యము. భక్తుని యొక్క గమ్యం ఏమిటి? పరంధామ. మరి అది ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి స్వర్గ నరకాలకు అతీతంగా ఆధ్యాత్మిక ఆకాశంలో ఉంది ఆ యొక్క పరమ లక్ష్యం అని చెప్పి అంటున్నారు. ఇది 13వ శ్లోకం. తృణం బ్రహ్మవిత స్వర్గస్ తృణం శూరస్య జీవితం జితాక్షస్య తృణం నారి.

నిస్పృహశత్రుణం జగత్. ఏమన్నారు చూడండి, తృణం బ్రహ్మవిద స్వర్గస్, తృణం సూర్యస్య జీవితం, తృణం సౌరస్య జీవితం, జితాక్షయ తృణం నారి, నిస్పృహస్య తృణం జగత్ అని చెప్పుకుంటున్నారు. ఏమన్నారంటే, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడికి స్వర్గం అనేది తృణప్రాయం అట. తృణప్రాయం, తృణం అంటే ఏమిటి? గడ్డిపోచ. ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినటువంటి వాడికి స్వర్గం అనేది గడ్డిపోచతో సమానం అట, తృణప్రాయము అని చెప్పుకుంటున్నారు. ధైర్యవంతుడికి జీవితమే తృణప్రాయమైనటువంటి, ధైర్యవంతుడికి జీవితమే తృణప్రాయమైనటువంటి. నియంత్రణ కలిగినటువంటి ఇంద్రియాలు కలిగిన వాడికి సుందరమైనటువంటి స్త్రీ తృణప్రాయమైనటువంటిది. ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి వాడికి సమస్త విశ్వమే తృణప్రాయము అని చెప్పుకుంటున్నారు. అదే నాలుగు విషయాలు చెప్పారు ఇక్కడ. ఏమన్నారు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాడికి స్వర్గము తృణప్రాయం అనేటువంటి, ధైర్యవంతుడికి చూడండి ఇక్కడ సూరస్య అని చెప్పున్నారు. సూరస్య అనేటువంటి సూర్యుడు అని చెప్పుకుంటారు, వీరుడు సూర్యుడు అని. కాబట్టి సూర్యుడైనటువంటి వాడికి అసలు ప్రాణమే తృణప్రాయం అనేటువంటి, నియమించబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడికి సుందరమైనటువంటి స్త్రీ తృణప్రాయం అనేటువంటి. ఎవరైతే వైరాగ్యాన్ని కలిగి ఉన్నవాడో వాడికి సమస్త విశ్వమే తృణప్రాయం అనేటువంటిది అని చెప్పాడు. భాష్యం, ఇక్కడ చాణిక్య పండితుడు బ్రహ్మవిత్ అనేటువంటి వ్యక్తుడు గురించి చర్చిస్తున్నాడు. బ్రహ్మవిత్ అంటే ఎవరు? ఆత్మను తెలిసినవాడు. ఎవరైతే ఈ విశ్వమును తృణప్రాయంగా చూస్తాడో అతడు ఖచ్చితంగా తన యొక్క మనస్సును ఏదో ఊహాజనితమైనటువంటి శూన్యంపై కాకుండా పరమ లక్ష్యముపై పెట్టాలి అని చెప్పుకుంటున్నాడు. అంటే ధ్యానం అనేది దేనిపై చేయాలి? శూన్యంపై కాదు చేయాల్సింది. దేనిపై చేయాలి? దివ్య లక్ష్యంపై చేయాలి. దివ్య లక్ష్యం ఎవరు? ఆ శ్రీకృష్ణ భగవానుడే మన యొక్క దివ్య లక్ష్యం. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుని పోయి ధ్యానించాలి, ఆయన యొక్క దివ్య మంగళమైనటువంటి రూపంపై ధ్యానించాలి, కానీ శూన్యంపై కాదు. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు 14వ అధ్యాయం 27వ శ్లోకంలో ఏమంటున్నాడు, బ్రహ్మణోహి ప్రతిష్టాహం అని చెప్పంటాడు, అమృతస్య వ్యవస్థ అని చెప్పంటాడు. ఏమంటాడంటే, నేనే నిరాకార బ్రహ్మమునకు ఆధారమైనటువంటి వాడిని. మరి ఈ నిరాకార బ్రహ్మం ఏదైతే ఉందో ఇది అంతిమమైనటువంటి ఆనందము యొక్క స్వాభావిక స్థితి అని చెప్పుకుంటున్నారు. ఈ నిరాకార బ్రహ్మం యొక్క స్వాభావిక స్థితి ఏమిటి? అంతిమమైనటువంటి చరమమైనటువంటి ఆనందం. మరి ఆ చరమమైనటువంటి ఆనందం ఏ విధమైనది? అది అమృత తుల్యమైనటువంటిది, అది అనశ్వరమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది అని కృష్ణుడు చెప్తున్నారు. అమృతస్య చ వ్యయస్య చ అండి, అవ్యయస్య చ, అమృతస్య చ అవ్యయస్య చ అని చెప్పుకుంటాడు. అలాగే శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పబడినట్లుగా శ్రీ సుఖదేవ గోస్వామి దయతో పరీక్షిత మహారాజుకు వివరిస్తారనమాట. దీని గురించి మూడు, అంటే ఉన్నత అవగాహన గురించినటువంటి మూడు దశల గురించి వివరిస్తారు. ఉన్నత అవగాహన గురించినటువంటి మూడు దశలు ఏమిటది? వదంతిత తత్వవిదస్తత్వం యజ్ఞానమధ్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అన్నారు. అంటే పండితులైనటువంటి యోగులు ఎవరైతే పరమసత్యం గురించి తెలిసినటువంటి విద్యావంతులైనటువంటి యోగులు ఉంటారో వారు ఈ అద్వయ పదార్థం ఏదైతే ఉందో, అద్వయ పదార్థం అంటే ఏమిటి? పరమసత్యం ఏదైతే ఉందో దానిని బ్రహ్మము పరమాత్మ మరియు భగవాన్ అని పిలుస్తారట. మూడు రకాలుగా దాన్ని చూస్తారు. మరి మొదటి తలం ఏమిటంటే బ్రహ్మ సాక్షాత్కారం. ఈ మొదటి తలం అయినటువంటి బ్రహ్మ సాక్షాత్కారంలో ఈ యోగి దేనిని పొందుతాడు అంటే దివ్య తలాన్ని పొందుతాడు. పొంది అతడు ఆత్మ అనేటువంటి జ్ఞానంలో నిలకడగా ఉంటాడు. అంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మ అనేటువంటి జ్ఞానంలో అతడు నిలకడగా ఉంటాడు. ఇప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. రెండవ దశలో తన యొక్క హృదయంలో కూర్చున్నటువంటి పరమాత్మను అతడు సాక్షాత్కారం పొందుతాడు. ఎక్కడున్నాడు పరమాత్మ? మన హృదయంలోనే ఉన్నాడు అనేది సాక్షాత్కారం పొందుతాడు. మూడవ దశలో అతడు అంతిమమైనటువంటి స్థితి ఏమిటి? భగవత్ సాక్షాత్కారంగా తెలియబడేటువంటి దానిని పొందుతాడు. అంటే అతడు భక్తి యోగాన్ని పొందుతాడు. భక్తి యోగం అంటే ఏమిటి? భక్తుడు హృదయపూర్వకంగా మరి సర్వవ్యాపి అయినటువంటి పూర్ణ పురుషోత్తు

ఉత్తముడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క పాదపద్మాలకు శరణు పొందుతాడు హృదయపూర్వకంగా. అది అంతిమమైనటువంటి దశ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ యొక్క అంటే భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మనకి శ్రీ ఈశోపనిషత్తు 15వ మంత్రంలో కూడా చెప్పబడింది. ఏమిటా శ్లోకం ఏమంటున్నారు? హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషణ్ణపావురునో సత్యధర్మాయ దృష్టయే అని చెప్పుకుంటున్నారు. అంటే మరి ఈ భగవంతుని చేరుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి ఎన్నో లక్షల జన్మలు పట్టవచ్చు, లేదా ఇక్కడ మనం ఈ పదములు పలకడానికి పట్టిన సమయమైనా పట్టవచ్చు. చూడండి ఏమంటున్నారు, వి టేక్ మిలియన్స్ ఆఫ్ బర్త్స్ ఆర్ ఓన్లీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ టేక్స్ టు రీడ్ దీస్ ఫ్యూ వర్డ్స్. ఈ కొద్ది మాటలను చదవడానికి పట్టే సమయమైనా పట్టొచ్చు భగవంతుని చేరుకోవడానికి, లేదా లక్షలాది జన్మలైనా పట్టొచ్చు. మరి మీరు ఏది చూసుకుంటారనేది మీ ఎన్నిక అని చెప్పంటారు. లక్షలాది జన్మలు తీసుకుంటారా, లేకపోతే అలా వెళ్ళిపోతారా, క్షణాల్లో వెళ్ళిపోతారా? కాబట్టి ఈ శ్లోకం యొక్క అనువాదం ఏమిటి? ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ స్వామి, సకల జీవులను పోషించేవాడా, మీ యొక్క నిత్యమైనటువంటి ముఖం మీ యొక్క దేదీప్యమైనటువంటి తేజస్సు చేత ఆవరించబడింది. మనం చూస్తుంటే ఫ్లడ్ లైట్లు వేశారనుకోండి, అందులో ఉన్న ఫిలమెంట్ని మనం చూడగలవా? ఫిలమెంట్ని చూడలేము. ఎందుకని? దాని నుంచి వచ్చేటువంటి తేజస్సు చేత మన యొక్క ముఖం ఆవరించబడుతుంది కాబట్టి మనం చూడలేమన్నమాట. కాబట్టి ఇక్కడ ఈశోపనిషత్తులో ఈ యొక్క స్వయంభవ మనువు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, సకల జీవుల పోషకుడా, ఓ స్వామి, మీ యొక్క ముఖం మీ యొక్క దేదీప్యమానమైనటువంటి తేజస్సు చేత ఆవరించబడి ఉంది. దయచేసి ఆ యొక్క తెరను తొలగిస్తే, దయచేసి ఆ యొక్క ఆవరణను తొలగించి మీ యొక్క శుద్ధ భక్తునికి మీ యొక్క దర్శనాన్ని ఇవ్వండి అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇది 14వ శ్లోకం. 15వ శ్లోకం. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాజితస్య ఔషధం మిత్రం ధర్మో మిత్రం మృతస్య చ. విద్యామిత్రం ప్రవాసేషు భార్యామిత్రం గృహేషు చ వ్యాధితస్య ఔషధం మిత్రం ధర్మోమిత్రం మృతస్య చ అని చెప్పుకుంటున్నారు. అంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నవాడికి జ్ఞానమే వాడి స్నేహితుడట. ప్రవాసేషు అంటే ఎవరైతే ప్రయాణంలో ఉన్నవాడో ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడట. అంతే కదా, ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ బస చేయాలి, ఎక్కడ మనకి ఆహారం దొరుకుతుంది, ఎక్కడ స్నానం చేయాలి, ఇవన్నీ జ్ఞానం ఉంటే అదే ఏమంటున్నారు, ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడు. ఇంటి వద్ద భార్యే స్నేహితురాలు, ఇంటి వద్ద భార్యే స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు. ఎవరికి? గృహస్థుడికి. రోగగ్రస్తుడైనప్పుడు ఔషధమే మీ స్నేహితుడు, కానీ మరణ సమయంలో ధర్మమే మీ ఏకైక స్నేహితుడు అని చెప్పుకుంటున్నారు. 4 విషయాలు చెప్పారు. ఏమిటి? ప్రయాణికుడికి జ్ఞానమే స్నేహితుడు, ఇంటి వద్ద భార్యే స్నేహితుడు, రోగికి ఔషధమే స్నేహితుడు, మరణ సమయంలో ధర్మమే స్నేహితుడు అని చెప్పుకుంటారు భాష్యం. ఇక్కడ విద్య అనేది చెప్పబడింది. విద్య అంటే లేదా సమీకరించినటువంటి జ్ఞానం అని అర్థం అట. సమీకరించినటువంటి జ్ఞానం అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానము. ఇక్కడ ఏమంటున్నారంటే, విద్య అనే పదానికి జ్ఞానం అనేటువంటి పదానికి వ్యత్యాసం ఉంది అని చెప్పుకుంటున్నారు. విద్య వేరు, జ్ఞానం వేరు అంటున్నప్పుడున్నారు. చూడండి, గమనించండి, చాలా మంచి విషయం మనం గుర్తుంచుకోవాలి. విద్య అంటే ఏమిట అంటే సేకరించినటువంటిది అని, అంటే నేర్చుకున్న దాన్ని విద్య అని చెప్పంటాం. జ్ఞానము అంటే ఏమిటంటే సాక్షాత్కారం పొందినది అని చెప్పుకుంటారు. విద్య అంటే సేకరించినటువంటిది, అంటే లెర్నింగ్ ఆర్ గ్యాదర్డ్ నాలెడ్జ్ అని చెప్పుకుంటారు. సేకరించినటువంటి దాన్ని ఏమంటారు? విద్య అని చెప్పుకుంటారు. జ్ఞానం అంటే ఏమిటి? నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడం వల్ల మనకు కలిగినటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారట? జ్ఞానము అని చెప్పుకుంటారు. కాబట్టి ఇది సర్వత్రా అంగీకరింపబడినటువంటి వ్యత్యాసం, విద్య మరియు జ్ఞానం అనేటువంటి పదాలకి అని చెప్పుకుంటారు. మరి ఈ ధర్మము అనేటువంటి దాని యొక్క లౌకికమైనటువంటి భావన నామమాత్రపు
అంటే ఈ భౌతికంగా మనం ఏదైతే ధర్మం అనేటువంటి

దానికి నామమాత్రపు భావనలు ఏవైతే ఉన్నాయో, లేదా ధర్మం యొక్క శారీరక భావనలు ఏవైతే ఉన్నాయో, అవి ఆత్మకు జ్ఞానాన్ని సముపార్జించడానికి అవి సహకరించవు, లేదా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా సహకరించవు. ఇవి లౌకికమైనటువంటి ధర్మాలు. లౌకికమైనటువంటి ధార్మిక భావన ఏదైతే ఉందో, నామమాత్రపు ధార్మిక భావన అని చెప్పుకుంటున్నారు. లౌకికమైన నామమాత్రపు ధార్మిక భావన, లేదా శరీర భావన ఏదైతే ఉందో, అంటే ధర్మం యొక్క శరీర భావన ఏదైతే ఉందో, అది ఆత్మను జ్ఞాన సముపార్జనకి తోడ్పడదు, అలాగే ఈ యొక్క ప్రపంచాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా తోడ్పడదు. అందుచేత చాణిక్య పండితుడు ఇక్కడ ఏమైనా నొక్కి చెప్తాడంటే, మన యొక్క చివరి శ్వాస విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు ఈ సనాతన ధర్మం లేదా ఈ కృష్ణ చైతన్యమే ఏకైక ముక్తి అని చెప్పుకుంటున్నారు. మన జీవితంలో మనం ఆచరించినటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో, అది ఒక్కటే అంతిమంగా మనల్ని రక్షించేది అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మరి భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే, భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగినటువంటి వాడంటే, ఒక వ్యక్తి తన యొక్క జీవితాన్ని వృధా చేసినప్పటికీ, ఏ విధమైనటువంటి ధర్మకార్యాలు చేయనప్పటికీ, వాడు భాగవతం 6వ స్కందం మొదటి 2 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఇక్కడ చెప్తున్నారు, అందులో వివరించబడినటువంటి విధంగా తన యొక్క చివరి శ్వాసన కనుక గడపగలిగితే, ఎలాగా అజామిలుడి యొక్క వృత్తాంతం మనకి భాగవతం 6వ స్కందంలో మనం చూస్తే, ఇక్కడ మనకి 12వ అధ్యాయం 12వ శ్లోకంలో కూడా దీని గురించి వివరణ ఉందన్నమాట చాణిక్య నీతిలో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ భాగవతం 6వ స్కందంలో మొదటి 2 అధ్యాయాల్లో మనకి అజామిలోపాఖ్యానం కనిపిస్తుంది. అజామిలుడు అనేవాడు అత్యంత పాపిష్టివాడు అనమాట. కానీ మరణ సమయంలో అజామిలుడు ఏం చేశాడు, తన పుత్రుడైనటువంటి నారాయణుని పిలిచాడు. మరి యమదూతలు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఎందుకు, ఈ అజామిలుని లాక్కెళ్ళడం కోసం, ఈ విశ్వంలో ఉన్నటువంటి నరక ప్రాంతాలు ఎందుకు అక్కడికి వెళ్ళడం, అక్కడ వాడు చేసినటువంటి పాపాలకి దీర్ఘమైనటువంటి దుఃఖాన్ని అనుభవించడం కోసం. కానీ అలాంటి అజామిలుని కూడా ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు ఎంత క్షమాగుణం కలిగినవాడంటే, ఒకవేళ ఒక వ్యక్తి జీవితాంతం పాపకృత్యాలు చేసినా, వాడికి ధర్మభావన అనేది లేకపోయినా సరే, ఒకవేళ కనుక వాడు చివరి క్షణంలో అయినా ఒకసారి నారాయణ అనగలిగితే, ఒకసారి విష్ణువుని స్మరించగలిగితే, అలాంటి వాడిని కూడా భగవంతుడు క్షమిస్తాడు అని చెప్పుకుంటారు. ఒకవేళ అలా అనడం పలకడం అనేది సాధ్యమైతే, సాధ్యమవుతుందా సాధారణంగా? ఎందుకంటే భగవద్గీత మనకి ఏం చెప్తుంది, అంత్యకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం అని చెప్పన్నారు. ఇహ్ ప్రయాతి సమద్భావం అంత్యకాలీ చ, చూడండి ఇక్కడ చ అనేటువంటి పదం చాలా ముఖ్యమైనదట. చ అంటే కూడా అనే అర్థం అని ఆచార్యులు చెప్తారు. అంటే ఎవరైతే అంత్యకాలంలో కూడా నన్ను స్మరిస్తారో అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటి, జీవితాంతం స్మరిస్తేనే, జీవితాంతం చేస్తేనే వాడు చివరిలో అనగలరు. కొన్ని అలా కాకపోయినా ఇక్కడ చెప్తున్నారు, కొన్ని తీసేద్దాం వీడి వల్ల అవల జీవితం అంతా వృధా చేస్తున్నాడు పాపిష్టి గారి. కానీ భగవంతుడు ఎంత క్షమాశీలి అంటే, కనీసం చివరి సమయంలో ఏదో ఒక విధంగా వాడు అనగలిగితే నారాయణ అనేటువంటి మాట వాణ్ణి ఉద్ధరించడానికి సిద్ధంగా ఉంటాడట, అంతటి కరుణామయుడు అని చెప్పుకుంటున్నాడు. ఎలాంటి ధార్మిక పుణ్యం అనేది లేకపోయినా సరే, చివరి క్షణంలో వాడు కనుక వాడు నారాయణను అనగలిగితే కనుక భగవంతుడు ఆయన క్షమిస్తాడని చెప్పుకుంటున్నారు. ఎంత కష్టం అవుతుందండి. మరి ఎప్పుడైతే ఈ అజామిలుని లాక్కెళ్ళడానికి వచ్చారు ఎంతమంది 4 యమదూతలు, వెంటనే ఎప్పుడైతే నారాయణ అని తన పుత్రుడిని పిలిచాడో, వెంటనే చతుర్భుజములు కలిగినటువంటి విష్ణుదూతలు అక్కడికి వచ్చేసారు. విష్ణుదూతలు వచ్చి ఏం చేశారు, ఈ యమరాజు యొక్క సేవకులను తరిమి కొట్టారని. ఎలా వచ్చారట వాళ్ళు విష్ణుదూతలు, చేతిలో ధనుర్బాణాలను ధరించి వచ్చారు. ధనుర్బాణాలను ధరించి వచ్చి ఆ 4 యమదూతలు ఎవరైతే ఉన్నారో వారిని పారతులేరన్నమాట, తరుమి కొట్టారు. వెంటనే యమదూతలకు అయ్యమోయానికి గురయ్యారనమాట. వాడు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ అజామిలుడు వీడికి పాపాత్ముడు, వీడు తన యొక్క యవనంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి బ్రాహ్మణ భార్యని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి ఏం చేశాడు, ఎన్నో సంవత్సరాల పాటు ఒక వేశ్యతో కలిసి జీవించాడు.
అజేయుడు ఏం చేశాడు, అతను బ్రాహ్మణ కుటుంబానికి చెందిన

యవనంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి బ్రాహ్మణ భార్యని విడిచిపెట్టి ఏం చేశాడు, ఎన్నో సంవత్సరాల పాటు ఒక వేశ్యతో కలిసి జీవించాడు. కాబట్టి వీడిని మనం ఎందుకు తీసుకువెళ్దాం లేదు, వీడిని తీసుకెళ్దామని మనం వస్తే వీళ్ళు ఎవరు అటగిస్తున్నారు మనల్ని. కాబట్టి అయినా సరే విష్ణుదూతలు అక్కడ ఏం చేశారట, ఆగండి.

விஷ்ணு எஃப்எம் 90.4. ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్య స్థితి ఏమిటో తెలుసా అండి? నేను పదే పదే విమర్శించానని మీరు అనుకోవద్దు. ఇలా నొక్కితే మారేటటువంటి వాటిలో మీ కళ్ళ ముందు మీ చెవులకి ప్రధానమైనటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా మీరు అదే పనిగా పిల్లలకి విషాన్నే అందిస్తున్నారనుకోండి, వాళ్ళ మనసు ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటుంది? అక్కడే కూర్చుంటుంది. దాని మీదే వాడికి వ్యామోహం పెరిగిపోతుంది. ఇంకా ఇంద్రియాలు ఎప్పుడూ దాని మీదే పనిచేస్తే మనసు దాంతో తాదాత్మ్యత చెందిపోతుంది, వెంపర్లాడిపోతుంది. దానికోసమే అదే చూడాలి, అదే చూడాలి, అదే చూడాలి తాపత్రయం. ఏమిటి చూడడానికి ఇందులో అని పడుకోలేడు. మారి మారి మారి మారి అది రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు మరిగిన నెమలి అంటారు. ఆయన మనస్సు గురించి మాట్లాడుతూ ఒకసారి ఎంత చెప్పినా శిష్యుడికి అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఆయన అన్నారు, నీకు చూపిస్తాను చూడు మనసు అంటే ఎలా ఉంటుందో అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 కదా, ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నప్పుడు లోపల నల్లమందు ఉంది, ఓ నల్ల పూసంత నల్లమందు పట్టరా అన్నారు. నెమలి ఎప్పుడు తినలేదు, నెమలి ఏదో తింటూ ఉంటుంది. అలాగే తింటున్న నెమలిని పిలిచి ఆయన నల్లమందు అక్కడ పెట్టి తినిపించారు. చిన్న నల్లమందు గుళిక తిండేది. అది మర్నాడు 3 వచ్చేసింది. వచ్చేసి రెక్కలు అల్లారుస్తూ ఓ క్రాంకణం చేస్తోంది. ఆయన మళ్ళీ ఓ పిసర్ నల్లమంది ఎట్టారు, అది మళ్ళీ తినేసి వెళ్ళిపోయింది అంతే. వెంటనే ఇక 3 మీరు ఎమ్మి పెట్టండి, ఆ నల్లమందు పెట్టకపోతే మాత్రం దానికి నిద్రపట్టదు, అది ఇంకేమీ తినదు, అది మిగిలిన వాటిని కూడా పొడి చేస్తుంది. అంటే అంత గొప్ప నెమలి ఒక్కసారి నల్లమందు పుచ్చుకోవడానికి అలవాటు పడింది. అంటే ఇప్పుడు అది నల్లమందుకి బానిసైంది. మీ మనసు నల్లమందు విషయమే కాదు, మీ ఇంద్రియములనేటటువంటి ద్వారములను తెరిచి దేన్ని లోపలికి పుచ్చుకోవడానికి అలవాటు చేశారో దాన్ని పుచ్చుకోమ్మనే అది అడుగుతుంది. మీరు అదే పనిగా ఒక దానికి అలవాటు పడిపోయారనుకోండి, ఇంక అదే పని. ఇంక ఏమున్నదండి ఇప్పుడు ఇవాళ లోకంలో? నేను తరచు విమర్శించానని మీరు దయచేసి ఏమనుకోవద్దు. వేళ లేదు, పాల లేదు. అసుర సంధ్య వేళ దీపాలు పెట్టారు అంటే సనాతన ధర్మంలో ఈ దేశంలో ఒక గౌరవం ఉంది. దీపం పెడితే ప్రతి ఇంటిలోనూ కూడా గృహలక్ష్మి అయిన ఆడది మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుంటుంది, అవునా కాదా? సంధ్యాదీపం వెలిగించారు అంటే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకుని ఓసారి ఆ గౌరమ్మకి నమస్కారం చేస్తారు. ఇవాళ ఇలా సంధ్యాదీపం పెట్టి మీరు ఇలా టీవీ పెట్టగానే మెళ్ళో మంగళసూత్రాలు లాగేస్తూ ఉండడం, లాగేసి విసిరేయడం, స్లో మోషన్లో అది ఎంత దూరం వెళ్ళి పడిపోయిందో చూపిస్తూ ఉండడం, లేకపోతే చచ్చిపోయిన శవాల్ని కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఇంట్లో ఆ దిక్కున కనపడుతూ ఆ మంటల యొక్క దృశ్యాలు గోడల మీద వాటి మీద పడుతూ ఉండడం, భయానకంగా దాన్ని చూస్తూ ఉండడం, కొట్టుకున్నవి పొడుచుకున్నవి 1-4 రీప్లే చూపిస్తూ ఉండడం, అర్ధరాత్రి వేళ ఘోరమైనటువంటి వాటిని సావధానంగా చూసే అవకాశం పిల్లలకి ఇవ్వడం, ఇవన్నీ పిల్లలకి ఇచ్చి మీ పిల్లలు మంచిగా ఉండాలని మీరు కోరుకుంటే ఎలా ఉండడం కుదురుతుందండి వాళ్ళకి? రోజు విషం పెడితే విషకన్య అవుతుంది తప్ప అది ఆవు చూడు ఎలా అవుతుంది? వాళ్ళ మన దౌర్భాగ్యం.

0: అంతా దీని గురించే ఏడిచారు మహానుభావులు శాసనసభల్లో. సంస్కృతి నశించిపోతుందా అని ఏడిచారు. సంస్కృతి నశించిపోయాక నీకు భౌతిక భోగం ఎంతున్నా దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు.
1: సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ వితౌట్ ఎన్ అయోట్ ఆఫ్ రెస్ట్రైంట్ ఈస్ టోటల్లీ డేంజరస్ టు ది ఎంటైర్ సొసైటీ. మీరు ఆలోచించండి నేను అన్నమాట. సెల్ ఫోన్ టూ వీలర్ మీద వెడుతూ మాట్లాడకూడదన్న నిగ్రహం లేనటువంటి వాడికి మీరు సెల్ ఫోన్ ఇచ్చి పంపిస్తే వాడికి వాడు, వాడితో పాటు ఇంకో కుటుంబమంతా ఆధారపడిన ఇంకో వ్యక్తి జీవితం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాయి. సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ తప్పనాలా మనిషికి సెల్ఫ్ రెస్ట్రైంట్, తనని తాను నిగ్రహించుకోగలిగిన శక్తి లేకపోవడం తప్పనాలా? నిగ్రహం లేకపోవడం తప్పు. నిగ్రహం అస్తమానం నీకెవడ నేర్పుతాడు? అంగుళం అంగుళం పోలీసుల్ని పెట్టి నీకు నేర్పుతారా? మనిషివి కాబట్టి నీకు ఉండాలి. మనిషి మనిషిగా ఎలా బతకాలో రామాయణం చదివితే వస్తుంది. ఆ రామాయణం అందుకే మనుషుల్ని మనుషులుగా ఇబ్బంది లేకుండా బ్రతకగలిగినటువంటి స్థితి కావాలి అంటే మీరు ఏది చూడొచ్చో ఏది చూడకూడదో, మీ మనసు ఎందుకు పాడవుతుందో, మీ మనసు ఎందుకు పవిత్రం అవుతుందో, మనోరంజకత్వం కోసం కావలసి ఉంటుంది. మనోరంజకత్వం అంటే నువ్వు కాసేపు సంతోషంగా ఉల్లాసంగా గడపాలి అంతే, అంతవరకే. ఒక్కొక్క దాని ప్రయోజనం దేని కొరకు అంటే దాని ప్రయోజనం అంతవరకే. నువ్వు ఉల్లాసంగా కాసేపు ఏదో బడలిపోయావు, కాసేపు ఏదో కాస్త ఉల్లాసంగా ఉండాలి. కాబట్టి ప్రమాదకరము కానటువంటి ఉల్లాసభరితమైనది చూడ్డానికి నువ్వు కొన్నింటిని వాడుకోవాలి. వినోదం వినోదం హద్దుల్లో ఉండాలి. వినోదం వినోదం హద్దులు దాటిపోయి వెళ్ళిపోయి మేము సమాజాన్ని బాగు చేయడానికి ఇవన్నీ తీయలేదన్న మాట నువ్వు అనకూడదు, తప్పని. దాని ప్రభావం సమాజం మీద ఉండి తీరుతుంది. నువ్వు ఆ మాట అంటే ఎలా అవుతుంది? కుదరదది. కాబట్టి ఇవాళ ఈ హద్దులు ఎందుకు దాటిపోయామంటే మనం రామాయణాన్ని మరిచిపోకుండా ఉండగలిగితే మనం ఖచ్చితంగా హాయిగా ఆనందంగా ఏ వస్తువుని ఎక్కడ వరకు వాడుకోవాలో అక్కడ వరకు వాడుకోగలిగిన ప్రజ్ఞ భాసించి ఉండేది. ఇది రామాయణం చెయ్యగలిగినటువంటి గొప్ప ప్రయోజనం. ఇది మీరు పిల్లలు చూడండి, ఏదైనా కథ చెప్పమ్మమ్మ, ఏదైనా కథ చెప్పు తాతయ్య అంటారు. ఏం కథ చెప్తాను, రాత్రి 7 సీరియల్ వస్తుంది చూడు అంటే వాడు అదే చూసి మీరు అదే చూస్తే, మీరు అంటే మీరు కాదు, మీరేం చూడరు, నా గురించి నేను చెప్పుకునేది. కాబట్టి అసలు ముందు మనకొకటి వస్తే రా నీకు ఒకటి చెప్తాను కూర్చో. ఏమైందో తెలుసా? ఒకసారి సుగ్రీవుడు ఏం చేశాడో తెలుసా? రామ్ ఏం చెప్పారో తెలుసా? హనుమ అదిగో నువ్వు దండం పెడతావే, ఆ స్వామి బుద్ధిమతాం వరిష్టం. ఏం చెప్పారో తెలుసా? ఇదిగో కాలం దాటిపోతే ప్రమాదం వస్తుంది, వేళపట్టును చెయ్యవలసింది వేళపట్టును చెయ్యాలని చెప్పారు. అని ఘట్టాన్ని చెప్పండి. ఆ పసిపిల్లల మనసు మీద కాలము యొక్క విలువ, చేయవలసిన వేళకి చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నాటుకుంటుంది. పిల్లల హృదయాలు ఎటువంటివో తెలుసా అండి? బాగా దుక్కి దున్ని నీరు పట్టి ఇంకా మీరు విత్తనం వెయ్యడానికి సిద్ధంగా ఉన్నటువంటి సుక్షేత్రములవి. అక్కడ మీరు తులసి గింజలేశారనుకోండి, అది తులసి వనం. మీరు అక్కడ వరి ఆకుమడి వేస్తే అది వరి చేను. మీరు అక్కడ చెరుకు వేస్తే చెరుకు తోట. మీరు మారేడు చెట్లేస్తే మారేడు వనం. మీరు గంజాయి మొక్కలేస్తే గంజాయి వనం. వేసేవాడి మీద ఉంటుంది తప్ప క్షేత్రంలో తప్పు లేదు. మీరే విత్తనం వేస్తే ఆ చెట్టే అక్కడ లేస్తుంది. తప్పంటూ ఎక్కడైనా ఉంటే మనం పిల్లల మనసుల్లో వెయ్యకూడనివి వేసిన పెద్దలది తప్పు తప్ప అది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్న క్షేత్రంది ఎప్పుడూ తప్పు కాదు. అందుకే పిల్లల మనసుల్లో వెయ్యవలసిన విత్తనం వెయ్యడం తన బాధ్యతగా గుర్తించకపోవడం కూడా దోషమే. తన కర్తవ్యం తను చెయ్యాలి. పిల్లలకి చెప్పవలసింది తాను చెప్పాలి. వాళ్ళు విన్నారా వినలేదా నీకు అనవసరం. నీ కర్తవ్యం నువ్వు చేసావా లేదా, ఒక్కడు బాగుపడ్డాడు చాలు. నీ పిల్లలకి నువ్వు చెప్పాలి, వాడు విన్నాడా వినలేదా నీకు అనవసరం. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. ఇది శ్రీరామాయణం మనకి నేర్పుతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన శరత్కాలం వచ్చింది. మాట్లాడుతూ ఆనాడు నేను వాలిని చంపితే ఒక్కడనే చంపి వదిలిపెట్టేశాను. ఆనాడు వాలి ధర్మం తప్పాడు, చంపేశాను. తెలిసి తెలిసి ఇచ్చిన మాట తప్పి నేనేం చెయ్యగలనని సుగ్రీవుడు అనుకుంటే నేనేం చెయ్యగలనో చెప్పు. ఏక ఏవ రణే వాలి శరేణ నిహతోమయ త్వాంతు సత్యాదతిక్రాంతం హనిష్యామి సభాంతవం. వాలిని ఒక్కడే చంపేశాను ఒక బాణంతో, సుగ్రీవుణ్ణి సభాంధవంగా బంధువులందరితో చంపేస్తానని చెప్పి

ఇప్పుడు ఈ మాట లక్ష్మణుడు ఇది విన్న తర్వాత అన్నయ్య అంత బాధపడుతున్నాడు అంటే ఊరుకుంటాడండి. ఈ రెండిటికి ఒక తేడా ఉంది, ఒకటి అంటిస్తే పేలిపోతుంది, ఒకటి పేలద్దులే అనుకుంటే ఆగిపోతుంది. దీనికి ఆ నిగ్రహశక్తి ఉంది, దానికి ఆ నిగ్రహశక్తి తక్కువ. కాబట్టి ఇప్పుడు రాముడు, అమ్మ బాబోయ్ వీణ్ణి వెళ్ళమన్నాను, నేను బాధపడ్డం విన్నాడు, ఇప్పుడు వెళ్ళి సుగ్రీవుని చంపలే చంపేస్తాడు బాణం వేసి. అక్కడ పరిస్థితి కొంచెం ఏమైనా తేడాపాడగా అసలు నన్ను పట్టించుకోనట్లు కనపడితే బాణమే వదిలిపెట్టేస్తాడంతే. కాబట్టి వెంటనే పిలిచి అన్నాడు, నహివై తద్విధో లోకే పాపమేవం సమాచరేత్ పాపమార్గేణ యో హంతి సవీహ పురుషోత్తమ. నాన్న యుక్తాయుక్త విచక్షణతో బాగా ఆలోచించి కేవలము పాపాత్ముడే, ఇంకా వాడు మారడానికి అవకాశం లేదన్నవాణ్ణి చంపాలి తప్ప, మారడానికి అవకాశం ఉంది, వాడు ఒక మాట చెప్తే మారతాడు, ఏదో తప్పు జరిగిపోయింది, వాడు తనని తాను మరిచిపోయి ఏదో వ్యసనానికి లోనైపోయి కాలాన్ని మరిచిపోయి కామమునకు వశుడై ఉన్నాడు తప్ప చెప్తే ఇప్పుడు విని మళ్ళీ బుద్ధి మార్చుకునేవాడు అనుకుంటే చెప్పకూడదు సుమా. అందుకని తొందరపడి సుగ్రీవుని చంపేశావు, అటువంటి పని చెయ్యకు. నేదం అద్యత్వయా గ్రాహ్యం సాధువృత్తేన లక్ష్మణ తాం ప్రీతిం అనువర్తస్య పూర్వవృత్తంచ సంగతం. నువ్వు వెళ్ళేటప్పుడు సుగ్రీవుడితో పూర్వ స్నేహం ఎలా ఉండేదో, మనం అందరం ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళమో, మన పట్ల సుగ్రీవుడు ఎంత ప్రీతిపాత్రుడో బాగా స్మరించుకుంటూ వెళ్ళు. మీరు ఏది స్మరించుకుంటూ వెడితే మనసు అలా ఉంటుంది. మీరు వ్యగ్రతతో అన్నయ్య కోపమే తలుచుకుంటూ వెడితే కట్టలు తెచ్చుకుంటుంది, మీరు ప్రీతిని స్మరించుకుంటూ పెడితే కొంచెం మంచి మాట చెప్పడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు మనసు మీ అదుపులో ఉంటుంది. లక్ష్మణుడి మనసు లక్ష్మణుడి అదుపులో ఉండేటట్టు చూస్తున్నాడు. ఏ మనసు లక్ష్మణుడి అదుపు తప్పుతోందని గుర్తించాడో దాన్ని మళ్ళీ లక్ష్మణుడి అదుపులోకి తీసుకెళ్తున్నాడు. అందుకని కదండి గురువు అయ్యాడు ఆయన, మహానుభావుడు, అందుకని నేను గురువుగా అనువర్తిస్తున్నానన్నాడు ఆయన. మాట ఎంత ప్రమాదమో, ఒక్కొక్కరు ఇంకొకరు ఖేదపడితే చూడలేరు, అంత ప్రీతి ఉంటుంది. ఆయన బాధపడ్డాడు అనుకోండి, అయ్యో బాబోయ్ ఆయన అంత బాధపడ్డామా అని, నాకేమైనా పర్వాలేదని చెప్పి ఈయన వెళ్ళిపోయి ఆయనతో కలిపి పెడిపోతాడు కూడా. కాబట్టి మీరు గబుక్కుని ఎక్కడ పడితే అక్కడే, ఎలా పడితే అలా మాట్లాడేయకూడదు. అవతల వారికి మీ మీద ఉన్నటువంటి ప్రీతి వలన వచ్చేటటువంటి పరిణామములను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది. ఇది రాముడి యొక్క పరిణతి. కాబట్టి వెంటనే వెనక్కి

పొందుతున్నాడు అన్న సందేశాన్ని అందించు. తప్ప ఆయన మనసు ఖేదపడేటట్టుగా తీవ్రమైనటువంటి మాటలను వాడవద్దు అని చెప్పారు. సరే అన్నయ్య అన్నాడు, బయలుదేరాడు. కానీ లక్ష్మణుడు లక్ష్మణుడే కదండి, చెప్తే వినేసి వెంటనే మనసు, నేను మీతో మనవి చేసింది అదే, నేను చెప్తున్నాను లోపలికెళ్ళు అంటే వెళ్ళిపోయాడు అనుకోండి, వెళ్ళినైంది గొప్ప కదండి. రాముడు చెప్పినా లక్ష్మణుడు కోపాన్ని అంతగా వెంటనే ఏం నిగ్రహించేసుకోలేడు. కారణం ఏమిటి? లక్ష్మణుడికి సుగ్రీవుడి మీద కోపం లేదు, లక్ష్మణుడి బలాన్ని ఎత్తుకుపోలేదు రావణాసురుడు. రాముడు కష్టపడితే చూడలేడు, రాముడి కళ్ళం మట్టి నీళ్లు కారకూడదు. తన జీవిత ప్రయోజనం ఒకటే, రాముడు సంతోషంగా ఉండాలి తప్ప ఆయనకి ఇంకేం అక్కర్లేదు జీవితంలో. ఆయన ఒకే ఒక్క జీవిత లక్ష్యం ఏమిటంటే రాముడు సంతోషంగా ఉండాలి. రాముడు సంతోషంగా లేడు, ఇవాళ బాధపడ్డాడు. ఎవరి వల్ల బాధపడ్డాడు? అదిగో ఆయన వల్ల బాధపడ్డాడు అంతే. ఇంకిప్పుడు ఎంత కోపంగా ఉంటాడంటే ఇంకా అదుపు చేసుకోలేకపోయాడు కోపాన్ని అన్నది చెప్పడానికి మహర్షి ఎంత అందంగా చెప్తారో తెలుసా అండి. ఆయన బయలుదేరాట కిష్కింధకి వెళ్ళడానికి, ఎలా వెడుతున్నాడంటే సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయాన్ బహూన్ పర్యస్యన్ గిరికూటాని ద్రుమానన్ యాంశ్చ వేగత శిలాశ్చ సకలీ కుర్వన్ పద్యాం గజ ఇవాశుభ దూరం ఏక పదం త్యక్త్వా యయౌ కార్యవశాద్ృతం. ఆయన కాలిబాట వెంట నడిచి వెళ్ళడానికి వీలైనటువంటి చక్కని బాట ఒకటి ఉంది కిష్కింధకి, కానీ అది కొంచెం దూరం. ఇప్పుడు ఆ బాట వెంట వెళ్ళలేదట. కోపించినటువంటి ఏనుగు ఎంత వేగంగా వెళుతుందో అలా బుసలు కొట్టుకుంటూ రొసరుసలాడిపోతూ పక్కన ఉన్నటువంటి అడ్డదారిలో వెళ్ళిపోతున్నట్టే. వెళ్ళిపోతున్నవాడు ఏం చేస్తున్నాడు? సాల తాళాశ్వ కర్ణాంశ్చ తరసా పతయన్ బహూన్. అక్కడ కనపడినటువంటి అనేకమైన వృక్షములను కూకటి వేళ్లతో పెకల్ చేసి పైకి విసిరేస్తున్నట్టు. పర్వత శిఖరములు కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిఖరములను ఊపేసి వాటిని చేత్తో పట్టుకుని ఆకాశంలోకి విసిరేసి ముక్కు ఇలా అనుకుంటూ బుసలు కొడుతూ ఆ వెళ్ళిపోతున్నప్పుడు శిలాశ్చ సకలీ కుర్వన్, అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చూడండి రాయి కనపడుతుంది, దాన్ని ఒక్క తన్ను తన్ని బదలగొట్టేస్తున్నట్టు. ఎందుకు? తన దారిని తాను వెళ్ళాలి, కానీ ఒక్కొక్కటి చూడండి నడుస్తూ రాళ్ళు తంతుంటాడు, అది ఎవరి మీదకో వెళ్ళి తగులుతుంది. అలా శిలాశ్చ సకలీ కుర్వన్, రాళ్ళు బద్దలైపోయేటట్టుగా తంతునట్టు వాటిని తంతు. పద్భ్యాంగ జైవాశుభ, అత్యంత వేగంతో వెళ్ళిపోతున్న ఏనుగుల దూరం ఏకపదం త్యక్త్వా, ఆ సౌకర్యంగా వెళ్ళగలిగినటువంటి మార్గాన్ని విడిచిపెట్టేసి యయౌ కార్యవశాద్ధృతం, పనిని సాధించుకోవడం కోసమని దగ్గర త్రోవలో వెళ్ళిపోతున్నట్ట. అంటే అదుపు తనంత తాను అదుపు చేసుకోలేని కోపాన్ని సుగ్రీవుణ్ణి ఏమనద్దన్నాడు, సుగ్రీవుణ్ణి చంపద్దన్నాడు. ఇప్పుడు సుగ్రీవుణ్ణి చంపకుండా సుగ్రీవుణ్ణి ఏమనకుండా నిగ్రహించుకోవాలంటే కోపాన్ని దేని మీద పెట్టాలి? అత్త మీద కోపం దొత్త మీద చూపించారంటారు. ఆఫీస్లో బాస్ని ఏమనలేక ఇంట్లో వచ్చి భార్యను తిడుతుంటాడు ఒక్కొక్కడు, అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు సుగ్రీవుణ్ణి ఏమనకూడదు కాబట్టి పాపం చెట్లు ఏం చేసాయి, వాటిని పీకేస్తున్నాడు. పర్వత శిఖరాలు ఏం చేసాయి, వాటిని పీకేసేసి ఆకాశంలోకి విసిరేస్తున్నాడు. రాళ్ళు ఏం చేసాయి, వాటిని బదులు కొట్టేస్తున్నాడు. అంటే కొంత కోపం తీరిపోతుందన్నమాట. అంటే ఇంకా తట్టుకోలేకుండా అన్నయ్య చెప్పిన మాటకి కట్టుబడాలి, మరి అన్నయ్య అందు భక్తి, అలా కట్టుబడాలంటే ఈ కోపం ఇంకోళ్ళ మీద చూపిస్తున్నాడు. అంటే కోపం పోయిందా? పోగొట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇంకాను, కానీ తొందరగా వెళ్ళి ఆ సుగ్రీవుని అడగాలి, అన్నయ్యని ఏడిపిస్తాడా వీడు? ఇది బాధ, అందుకని అడ్డత్రోవలో వెళ్ళిపోతున్నాడు. అంటే లక్ష్మణ భక్తిని ఆవిష్కరిస్తుంది. ఇంకా లక్ష్మణుడికి జీవితంలో రాముడు సంతోషంగా ఉండడం కన్నా ఇంకొక అన్య ప్రయోజనం లేదు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? రాముడు సంతోషంగా ఉంటే లక్ష్మణుడు సంతోషంగా ఉంటాడు, రాముడు ఏడిస్తే లక్ష్మణుడు ఎవడు ఏడిపించాడని అడుగుతాడు, ఏమాడు ఉండడం, అంతే కదా దాని అర్థం. అంతగా రామునితో మమేకమైపోయి రాముని యందు అంత భక్తి ప్రపత్తులున్నవాడు లక్ష్మణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబ గబగబా బయలుదేరి ఆ కిష్కింధా సామ్రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. బుసలు కొడుతూ ఊగిపోతూ ధనస్సు పట్టుకుని బాణాలు పట్టుకుని వస్తున్నటువంటి ఆ లక్ష్మణమూర్తి యొక్క స్వరూపాన్ని, ఆ నగరాన్ని కాపు కాస్తున్నటువంటి కొన్ని వేల మంది వానర యోధులు చూశారు. చూసి వాళ్ళు అదేమిటి అంత వేగంగా వచ్చేస్తున్నాడని ఆయన్ని చూసి భయపడి అటు ఇటు చల్ల

నిశ్చితమైపోయారు. కొంతమంది ఏమిటి యుద్ధానికి వస్తున్నట్టు వస్తున్నాడు అని ఒక మహానాదం చేశారు. కానీ తేజోమూర్తి అయిన లక్ష్మణుని యొక్క ఆ ఉద్ధతికి తట్టుకోలేక వాళ్ళందరూ దూరంగా పరిగెత్తి పారిపోయారు. సుగ్రీవుడు మాత్రం లోపల అంతఃపురంలో తారతో రుమతో వానరకాంతలతో విశేషంగా మధుపానం చేసి హారములన్నీ చెదిరిపోయి కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా ఆ కామోపభోగము ఎందు రమిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకని పైన ఏం జరుగుతోందో గ్రహించగలిగినటువంటి మనసు ఆయనకి లేదు. ఆయన మనసుని ఆయనే అటువంటి నిద్రావస్థలోకి ఆయన కోరుకున్న దాని పట్ల ఉద్రేకం పొందేటట్టుగాను ఆయన దాన్ని తయారు చేసుకున్నాడు. ఈశ్వరుడు చక్కని మనస్సుని మీకిచ్చి స్పందించగలిగిన శక్తితో కూడిన ఒక చక్కటి దాన్ని మీకు ఇచ్చాడనుకోండి, దాన్ని ఉత్ప్రేరకములతో మీకు కావలసిన రీతిలో ఉద్రేకపడేటట్టు మీరు తయారు చేసి స్పందించగలిగిన శక్తి దానికి చంపేస్తే ఈశ్వరుడిదా దోషం మందా? మనది అక్కడ యజ్ఞవేది ఉందనుకోండి, ఒక యజ్ఞవేది వెలుగుతోంది, హవిస్సులు ఇస్తున్నారు, అందులోకి పట్టుకొచ్చి నేను సారా పోశాను అనుకోండి, ఇప్పుడు వేదికి ఇబ్బందా నాకు ఇబ్బందా? వేదికేమండి, ఆ వేదికేమవదు, అప్పటికి అపవిత్రం అవుతుంది, మళ్ళీ ఏదో ప్రాయశ్చిత్త కర్మ చేసి యజ్ఞం చేస్తారు. కానీ పోషిన నేను, నాకిక నిష్కృతే ఉంది. ఇక్కడ స్వయంగా పరమేశ్వరుడే కూర్చుని అగ్నిహోత్ర జ్వాలగా వెలుగుతున్నాడు. వెలిగి మనం వేసిన పదార్థాలన్నిటినీ ఆయన పచనం చేస్తున్నాడు. పచనం చేసి నిత్తుటిగా మార్చి దీంట్లోకి ప్రవహింపచేసి తెల్లవారేటప్పటికి పిప్పిని విసర్జించడానికి వీలుగా సిద్ధం చేస్తున్నాడు. నేను నిద్రపోతానేమో కానీ ఆయన నిద్రపోడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉంటుంది. నేను నిద్రపోవచ్చు, ఆయన రాత్రి నేను తిని పడుకున్న దాన్ని లోపల యజ్ఞాగ్నియందు పచనం చేసి దగ్ధం చేసి శక్తినిచ్చి పిప్పిని తెల్లవారేటప్పటికీ సిద్ధం చేస్తాడు. అటువంటి అగ్నిహోత్రంలో మీరు పొయ్యకూడంది పోశారనుకోండి, ఇప్పుడు లోపల అగ్నిహోత్రానికి ఇబ్బందా? ఈశ్వరుడి ముఖం మీద పోసినందుకు నువ్వు పాపాన్ని మూటగట్టుకుంటున్నావా? ఆ తత్వాన్ని పరిశీలన చెయ్యగలిగితే మీరు చెయ్యలేరు. బలహీనత నుంచి బయటపడడానికి ఒకే ఒక్క ఆధారం ఏమంటే అది ఎటువంటి అపచారమో మీరు గుర్తించడమే. అది అపచారము అని మీరు గుర్తించగలిగితే, మీ మనసు పట్టుకోగలిగితే ఇక మీరు చేయలేరు. అదే మనసు తిరగబడుతుంది, వద్దు వద్దు తప్పిది, అలా ఎలా చేస్తావు అంటుంది. అలా ఎలా చేస్తావు అని అన్ననాడు, మీరు ఇంక చేయలేరు. అలా ఎందుకు చేస్తావని ఎంతమంది చెప్పినా మీరు చేయకుండా ఉండలేరు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో, మీరు పట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అన్నీ ఇన్ని మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పడం అవక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు కనుక. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళినటువంటి ఆ లక్ష్మణుడు అంగదుణ్ణి చూశాడు. అంతఃపురం బయట అంగదుడు ఉన్నాడు. అంగదుణ్ణి పిలిచన్నాడు, సోంగదం రోషతాం రాక్ష సంధిదేశ మహాయశాహ సుగ్రీవ కథ్యతాం వత్స మమాగమనమిచ్యుత ఏష రామానుజ ప్రాప్త త్వత్సకాశం అరిందమ భ్రాతుర్వ్యసన సంతప్తో ద్వారి తిష్టతి లక్ష్మణ తస్య వాక్యే యది రుచి క్రియతాం సాధు వానర ఇత్యుక్త్వా శీఘ్రమాగచ్చ వత్స వాక్యమరిందమ. నువ్వు లోపలికి వెళ్ళి నీ పినతండ్రి అయినటువంటి సుగ్రీవుడితో ఒక మాట చెప్పు. రామచంద్రమూర్తి శోకమును పొంది ఉన్నాడని, రామచంద్రమూర్తి మాటలు చెప్పడం కోసం ఆయన తమ్ముడైన లక్ష్మణమూర్తి వచ్చాడని, ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడని, నీతో వచ్చి మాట్లాడాలనుకుంటున్నాడని లోపలికి వెళ్ళి నీ పినతండ్రితో చెప్పి నీ పినతండ్రి ఏమనుకుంటున్నాడో వచ్చి నాతో చెప్పు అని ఆయన అక్కడ నిలబడ్డాడు. ఈ అంగదుడు లోపలికి వెడుతున్నాడు. అది మంత్రులంటే, సచివులంటే అది, దూరదృష్టి అంటే అది. ప్లక్షుడు ప్రభావుడు అనబడేటటువంటి ఇద్దరు మంత్రులు కూడా అంగదుడితో పాటు లోపలికి వెళ్ళారు. మంత్రులు లోపలికి వెడితే దాన్ని ఎవరు అభ్యంతర పెట్టడానికి వీలుండదు, అంగదుడితో పాటు వెళ్ళారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణమూర్తి ఒక పిల్లవాడికి చెప్పాడు, యువరాజుకి. యువరాజుకు కూడా భయమే లక్ష్మణుడంటే. తీరా వెళ్ళిన తర్వాత ఇప్పుడు అంగదుడు కర్తవ్యం చేయడమా, అంగదుడు చెప్పిన దాన్ని బట్టి సుగ్రీవుడు ప్రాణాలు నిలబడ్డామా అన్నది ఎవరి చేతిలో ఉంది?

అంగదుడి చేతిలో లేదు, సుగ్రీవుడి చేతిలో ఉంది. సుగ్రీవుడు ఎటువంటి స్థితిలో ఉన్నాడని మంత్రులకి తెలుసు. అసలు విపరీతమైనటువంటి భావోద్రేకంతో మధుపానాసక్తుడై కామాతురుడై ఉన్నాడు తప్ప అంగదుడు చెప్పింది చెవిలోకి వెళ్ళడం కాదు, మనసులోకి వెడుతుందా అన్నది చెప్పడం కష్టం. ఇప్పుడు అంగదుడితో లక్ష్మణుడు ఏమన్నాడు, వెళ్ళి చెప్పి బయటికి వచ్చి నాకేమైందో చెప్పన్నాడు. నించునున్నాడు, వెళ్ళి లోపల ఉండిపోతే కోపగిస్తాడు. ఇప్పుడు అంగదుడు కారణం అవుతాడు. అంగదుడు వెళ్ళి చెప్పిన తర్వాత చెప్పడం చెప్తాడు, అయ్యా బయట లక్ష్మణమూర్తి ఎదురు చూస్తున్నారు, మీతో మాట్లాడతారట. తప్ప తాగి తూల్తూ అంతమంది కాంతలతో రమిస్తున్నటువంటి సుగ్రీవుడు ఆ అని ఊరుకున్నాడు అనుకోండి, ఎన్ని మాటలు చెప్తాడు రాజు. కాబట్టి తిరిగి వచ్చి ఆయన మధుపానం చేస్తున్నాడు, భార్యలతో క్రీడిస్తున్నాడు, నేను చెప్పాను కానీ ఆయన చెవికి ఎక్కినట్టు లేదు అన్నాడు అనుకోండి, ఏ సుగ్రీవుడు బతుకుతాడా? ఇక బతకడు. ఈ దోషానికేగా కాలం దాటిపోయింది. కాబట్టి ఇప్పుడు అంగదుడు వచ్చి చెప్పడం కాదు, అంగదుడు వచ్చి చెప్పే లోపల సుగ్రీవుడి ప్రాణములు నిలబడేటట్టుగా చెయ్యాలి ముందు. కాబట్టి వీళ్ళని వెళ్ళమన్నారా వెళ్ళమనలేదా కాదు, ప్రభు ప్రాణములను కాపాడడం అన్నది అంగదుడు వెళ్ళి రావడంలో ఉంది. కాబట్టి పిల్లాడి మీద వదిలేసి పెద్దవాళ్ళు కూర్చోవడం కాదు, చెప్పినా చెప్పకపోయినా తాము వెళ్ళాలి, వెళ్ళి ప్రభువుని రక్షించుకోవాలి. ఇప్పుడు ఇది ఒక క్లిష్ట పరిస్థితి వచ్చింది కాబట్టి అందుకని వెళ్ళారు వాళ్ళిద్దరు లోపలికి. అంటే మంత్రులు అన్న వాళ్ళ యొక్క నడవడి ఎలా ఉండేదో, ఎంత గొప్పగా ప్రవర్తించేవారో, ఎంత దూరదృష్టితో వాళ్ళు ఉండేవారో ఒక సంఘటనని చూస్తే శ్రీరామాయణాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉండదు. పెద్దరికము అన్న మాట యొక్క బాధ్యత కర్తవ్యం ఏమిటో, పెద్దరికం ఉన్నవాడు విషయాన్ని మనసులో పెట్టుకుని అది పగలకుండా ఎలా రక్షించాలో, ఎంత జాగ్రత్తగా తాను ప్రవర్తించవలసి ఉంటుందో. రామాయణం చదివితే మీకు అటువంటి ఆలోచన ధోరణి అలవాటవుతుంది. పెద్దరికం అన్న మాట పెద్దరికంగా నిలబెట్టుకోవడం అలవాటవుతుంది, కీర్తి కోసం పెద్దరికం కాదు. ఏరా ఇంతసేపు అయింది నువ్వు నమస్కారం పెడతావో లేదో అని చూస్తున్నాను, నేనెందుకు కనపడతాను రా అండం కాదు పెద్దరికం అంటే. వస్తున్న ఇబ్బందుల్ని కడుపులో పెట్టుకుని అవి పగలకుండా రక్షించగలిగినటువంటి నైపుణ్యంతో ప్రవర్తించగలగడం పెద్దరికం, అది నీకుండాలి. అంతేగాని పెళ్లిలో మనం చూస్తుంటాం కొంతమంది కాలు మీద కాలేసి కూర్చుంటారు, ఏ మనవడి వరసవాడో ముని మనవడి వరసవాడో అలా వెళ్తుంటాడు. వీళ్ళు పలకరించరు, అంటే వీళ్ళు పలకరిస్తే వీళ్ళ మర్యాద పోయినట్టు. పాపం ఆ పిల్లాడేదో అటు ఇటు తిరిగి అందరినీ పలకరించి ఒక గంట పోయాకరే మీ తాతగారు అదిగోరా అంటారు. వచ్చి ఆ తాతయ్య నేను ఇదిగో ఇప్పుడే వచ్చాను తాతయ్య బాగున్నావా అంటాడు. ఆ చూస్తున్నాను రా 11 ఇంటికి వచ్చావు, 1 గంట అయింది, తాతయ్య ఇప్పుడు కనపడ్డాడు నీకంటాడు. ఏ నీ నువ్వు చూసావుగా నువ్వెందుకు వెళ్ళి పలకరించావు, కాల్సనా నీ పెద్దరికం, ఏ మనవణ్ణి చూసి నువ్వు వెళ్ళి పలకరించలేవు, ఏమిటి నీ పెద్దరికం, నీకు నమస్కారం చేయాలని నువ్వు అనుకుంటే రోడ్డు పక్క పెరిగిన చింత చెట్టుకి నమస్కారం చేయాలి, నీకన్నా ముందు పుట్టింది అది. వయస్సు వల్ల కాదు పరిణితి, జ్ఞానము వలన పరిణితి, నీ ప్రవర్తన వలన పరిణితి. అన్ని వేళలా పెద్దరిక, వయసుతో పెద్దరికాన్ని గౌరవించడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఆ పరిణితిని సంతరించుకోకపోతే ఆ పెద్దరికాన్ని భరించడం కష్టం. కాబట్టి పెద్దరికం వయసుతో పాటు అనుభవాన్ని పెంచుకోవాలంటే ఒక్కటే రామాయణం చదువుకోవడమే. రామాయణం బాగా చదువుకుంటే ఓ ఇలా ఉండాలన్నమాట అని బాగా అర్థమవుతుంది. ఎక్కడ ఏ పరిస్థితి ఉందో అక్కడ తాను చొరవ తీసుకుని వెళ్ళి నాన్న ఇలా కాదు ఇలా చెయ్యి అని చక్కగా చెప్పి కార్యం బాగా జరిగేటట్టు చేసి నా పెద్దరికం నిలబడింది చక్కగా చేయించేశాను కదా అని పొగట్ట కోసం ఆశించకుండా నువ్వు వెళ్ళిపోతావు అంతే సంతోషంగా, అది పెద్దరికం అన్న మాటకు అర్థం. తప్ప నాకేమిస్తారు దీనివల్ల, నాకేమొస్తుంది ప్రయోజనం దీనివల్ల, ఇక్కడ నా పెద్దరికం గుర్తించారా లేదా. కొంతమంది చూడండి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, బ్రహ్మస్థానంలో ఒక ఆయన కూర్చుంటాడు, ఆయనకి తెలియదండి వైదిక మార్గం, ఆయన చేయిస్తాడు కాదు, ఆవిడ ప్రత్యేకం ఓ చిన్న చాపం కేసుకు అక్కడ కూర్చుంటుంది, కూర్చుని మా ఇంట్లో అది అలవాట్లేదు అది వద్దంటుంది. అదేమిటమ్మా వేద ప్రోక్తం అమ్మా ఇది చెయ్యాలి మాకు అలవాట్లేదు వీల్లేదంటుంది. ఏం తెలుసు ఏం తెలియదు, ఏం తెలియకపోయినా ఎందుకు అలా అండం అంటే పెద్దరికం. అలా చేయిస్తే తన పెద్దరికం నిలబడిందని ఓ సంతోషం. ఇప్పుడు అది చెప్పి కొంచెం అలా కుదరదులేమ్మా నువ్వు ఊరుకో అమ్మా చేయని అన్నారనుకోండి, ఇంకా నేను ఎందుకని పెట్టి సర్దేసుకుంటుంది ఆవిడ. అదేమిటి పెళ్ళింట్లో నేను అలా చెయ్యొచ్చా, ఇదేమి పెద్దరికం అని ఉండదు. మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఎవరి మీద ఆక్రోషంతో మాట్లాడటం లేదు. పెద్దరికం అన్నది దేనికి పనికి రావాలంటే తనకన్నా వెనక పుట్టిన వాళ్ళ సంతోషానికి పనికి రావాలి, తనకన్నా వెనక పుట్టిన వాళ్ళందరినీ ఏడిపించడానికి పనికి

చిన్న పెద్దరికం కాల్చనా, దేనికండి అది? అలా ఉండకూడదు, తప్పది. నేను రామాయణం చెప్తూ అలాగే చెప్పగలను, ఇంకోలా చెప్పడం నా చేత కాదు. ఒకవేళ నీ చెప్పింది అంత బాగుండకపోతే నేను నన్ను క్షమించాను. కాబట్టి ఇప్పుడు అంగదుడు లోపలికి వెళ్ళాడు, ఆయనతో పాటు మంత్రులు కూడా వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళినటువంటి అంగదుడు సుగ్రీవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేశాడు, తారకాళ్ళకి నమస్కారం చేశాడు, రుమకాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే ఇద్దరు భార్యలతోటి సైనాగారంలో బాగా మధువు సేవించి తానుండడం కాదు, ఆయన భార్యలు కూడా సేవించి ఉన్నారు, ఆ స్థితిలో ఉన్నారు.

0: FM 90.4.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం, వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు. కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణ ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి, అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక తేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలుపు. ఈ వీడియోలో బంగ్లాదేశ్కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దానా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్లబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
5: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు ప్యాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
4: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
6: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాన్ని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
4: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.
6: గడ్డి మీద మంచి సూక్ష్మజీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తబడుతుంది. పశువులకి అది బాగా నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
4: మీకు దగ్గరలోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం

0: లేక ఈఎంని కొనవచ్చు. వాడే ముందు సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. 2 గుప్పెళ్ల మలాసలని, 2 గుప్పెళ్ల ఈఎంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలిచోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పెళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పెళ్ల సగం ఉడికిన పప్పులు పోసి 2 గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలుదారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ ని కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రియం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారం పాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడిలోని గ్యాస్ ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
1: లీటర్ సూక్ష్మజీవులని 100 లీటర్ల నీళ్లలో కలిపి గడ్డి పరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడ, ఇతర వ్యర్థాలు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈగలు, పేలు రావు, చెడు వాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని, గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
0: మీ పశుధానాన్ని శుద్ధీకరించడానికి చెంచాడు సూక్ష్మజీవులను, చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్ని ఒక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
1: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాని మేమే తయారు చేసుకుంటాం. వేర్వేరు దినుసులను తెచ్చి వాటిల్లో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
0: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని, సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మూసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లలో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు నీ

0: లతో సంక్రియం చేయవచ్చు, లేదంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషక తత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
1: దేశీయ సూక్ష్మజీవులని వాడుతూ ఉంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622344.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి.

0: FM 90.4
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: హాయ్, హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన టాపిక్, మన దినచర్య మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందిట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
5: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
6: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
4: After a short break, welcome back to Ayushman Bhava.

మరి లిజనర్స్, ఇందాక చెప్పాను కదా దినచర్య మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందిట. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఎక్కువ శాతం ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్థాలు శరీరానికి ఎంతో అవసరం. సమతుల ఆహారం గురించి అవగాహన లేని వారు పౌష్టికాహారం అస్సలు తీసుకోలేరు. దాంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇంట్లో లభించే వస్తువులు ఆరోగ్యానికి తోడ్పడతాయని చాలా మందికి తెలియదు. చింతపండు, పసుపు, యాలకులు, మెంతులు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి. కాబట్టి ఇంట్లో లభించే వస్తువులతోనే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చుట. కొందరైతే బయటకి కనిపించే శరీరాన్ని బట్టి ఆరోగ్యాన్ని లెక్క కడతారు. అది మాత్రం తప్పు పద్ధతి. కొందరు పొట్టిగా, పొట్టతో ఉండవచ్చు, అంత మాత్రాన ఆరోగ్యంగా లేరని, సన్నగా పొడుగ్గా ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారని అనుకోకూడదు మనం. సన్నటి వారికి కూడా కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉండవచ్చు. ప్రతి మనిషి రోజు అతని వయస్సు, ఆరోగ్యం తీరు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, చేస్తున్న ఉద్యోగం బట్టి 6 గంటల నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఆదివారాలు వస్తే విశ్రాంతికి మాత్రమే కేటాయించాలి. అప్పుడు సామర్థ్యం పెరిగి చురుకుగా ఉండి పనితనం ఇంకా పెరుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి దంతాలు శుభ్రపరచుకోవాలి. రకరకాల టూత్పేస్ట్లు, పళ్ళపొడులు మంచివి ఎంచుకుంటూ ఉండాలి. చాలా మందిలో దంతాలను ఎలా ఉంచుకోవాలో సరైన అవగాహన ఉండదు. వేప, గానుగ పుల్లలు, నీమ్ పేస్ట్తో దంతాలు శుభ్రపరచుకుంటే చాలా మంచిదిట. వేప పంటిని పటిష్టంగా ఉంచడమే కాకుండా పంటికి హాని కలిగించే సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. పరిశోధనల్లో వేప నోటికి ఎంతో మంచిదని వెల్లడైంది. నోటిలో తెల్లమచ్చలు వస్తుంటాయి కదా, వీటిని ల్యూకోప్లేకియా అంటారు. 5 నుండి 10 ఏళ్లు వాటిని చికిత్స చేయకుండా వదిలేస్తే క్యాన్సర్ కూడా రావచ్చుట. నోటి శుభ్రానికి వేప పుల్లలు వాడితే ల్యూకోప్లేకియా తగ్గిపోతుంది. ముఖం కడుక్కోగానే పరగడుపున 300 నుండి 500 మిల్లీలీటర్లు మంచినీటిని తాగాలి. మామూలుగా రాత్రి మనం తిన్న ఆహారం 4 గంటల్లో అరిగిపోతుంది. ఆ తరువాత కడుపు ఖాళీగా ఉండిపోతుంది కదా. ఖాళీ కడుపులో ఆమ్లం ఉంటుంది. వట్టి కడుపులో ఆమ్లం, నీళ్లు ఆమ్లాన్ని నిర్వీర్యం చేసి అన్ని అవయవాల్లో రసాయనక చర్యల ద్వారా ఉత్పత్తి అయిన వ్యర్థ పదార్థాలని డైల్యూట్ చేసి స్వేదం రూపంలో బయటికి పంపుతుంది. అన్నం తినేటప్పుడు కూడా నీళ్లు తాగితే ఘనాహారం డైల్యూట్ అయి ఆహారం కడుపులో పేగులకి చేరుతుంది. రోజుకు సగటున ప్రతి ఒక్కరూ 3 నుండి 5 లీటర్లు మంచినీటిని తాగాలి. రాత్రి భోజనం తీసుకున్న తర్వాత దాదాపు 8 గంటలు విశ్రాంతి తీసుకుంటాం. కాబట్టి ఉదయం అల్పాహారం మాత్రం తప్పనిసరి. ఖాళీగా ఉన్న కడుపులోకి ఉదయం కొద్దిగా ఆహారం వెళ్లడం అవసరం. రోజులో 3 నుండి 4 సార్లు ఆహారం తినడం మంచిదిట. అల్పాహారం తీసుకుంటే తర్వాత తినే ఆహారం పరిమాణం తగ్గుతూ వస్తుంది. రాత్రి నిద్రలో మెలకు వస్తే 1 లేదా 2 గ్లాసులు మంచినీరుని తాగడం కూడా మంచిది. మరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసమైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లిజనర్స్. మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు కొందరు ఉదయం 10 గంటల్లోపే అన్నం తిని ఆఫీస్కి బయలుదేరిపోతారు. ఆ ఆహారం శాకాహారంగా దానిలో పీచు పదార్థం ఉండేలాగా చూసుకోవాలి మనం. కార్బోహైడ్రేట్స్ కు శరీరం అలవాటు పడిపోయి ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చాయని పూర్తిగా అన్నాన్ని మానేయకుండా కొద్దిగా తింటూ ఉండాలి. రోజుకి ఒక పూట పప్పు పడాలి. మినపప్పులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు సాధారణంగా మార్కెట్లో లభించే టొమాటో, క్యారెట్, ముల్లంగి, కీరదోస, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ శుభ్రపరుచుకుని ముక్కలుగా చేసి ఉడికించకుండానే సలాడ్ లాగా రొట్టెతోనో అన్నంతోనో తినేయాలి. పాత పద్ధతి అయిన తరహా అన్నం అన్నిటికంటే మంచిదిట. ఒక కుండలో రాత్రి అన్నాన్ని పెట్టి దానిమీద పాలు పోసి దాంట్లో ఒక మజ్జిగ చుక్క వేయాలి. తెల్లవారేసరికి పాలు తోడుకుని అన్నం రుచిగా ఉంటుంది. దీనినే తరవాణి అంటారు. రాత్రి అలా ఉంచి పొద్దున్నే తింటే మనకి చాలా చలువ చేస్తుందిట. ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాస్ పుల్లటి లేదా మజ్జిగలో 5-6 చుక్కలు నిమ్మరసం, 1 చెంచాడు తేనె, 1 చిటికెడు పసుపు, కొంత పంచదార కలిపి తాగితే సరి. సాయంకాలం తేనీరు తాగే అలవాటు ఉంటే తీసుకోవచ్చు. ఇది పాలతో తీసుకుంటే క్యాలరీలు ఎక్కువగా వచ్చి శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకని డికాక్షన్ లో 5-6 చుక్కలు నిమ్మరసాన్ని పిండి బ్లాక్ టీ తాగడం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. పొద్దున నడవడానికి అవకాశం లేని వాళ్ళు తేనీరు తాగిన తర్వాత నడవడం మంచిది. వయసు పైబడిన వారు రాత్రి 8 గంటల కంటే ముందే భోజనం తీసుకోవాలి. అన్నాన్ని రాత్రి కాస్త తక్కువగా తినాలి. తర్వాత అరటిపండు తినడం మంచిది. అరటిపండు సులభంగా అరిగిపోతుంది. పడుకునే ముందు పాలు లేదా మజ్జిగ తాగి దంతాలను శుభ్రం చేసుకుని పడుకోవాలి. పడుకోగానే మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే త్వరగా నిద్రపడుతుంది మనకి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని అనుకుంటూ ఉంటాం మనం. నిద్ర లేవగానే శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కన్నా 2 లేదా 3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. కారణం రాత్రంతా శరీరానికి విశ్రాంతి లభించడమే.

పని చేస్తున్నప్పుడు శరీరంలో శక్తి ఎక్కువగా జనిస్తుంది. అందుకని పని చేసేటప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. చెప్పొచ్చేదేంటంటే, ఏ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత రోజంతా ఒకేలాగా ఉండదు. శరీరంలో ఉష్ణోగ్రతలతో కొంత మార్పుని భరించగలదు. శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీ ఫారెన్ హీట్ కంటే తక్కువ ఉంటే ప్రమాదకరం. అలాగే 106 డిగ్రీల కంటే పెరిగి

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622345. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి ఉష్ణోగ్రతలో డిఫరెన్సెస్ శరీరం తట్టుకోగలదని. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వడదెబ్బ తగిలినప్పుడు హైపోథాలమస్ పనిచేయడం మానేసి చెమట మరియు ఇతర మార్గాల ద్వారా శరీర ఉష్ణోగ్రతని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని వెంటనే నీడ పట్టుకు తరలించాలి. మరీ చల్లటి నీరు కాకుండా నీటి బిందువుల్ని వంటి నిండా చిలకరించాలి. కొద్ది కొద్దిగా నీటిని తాగేలా చూసుకుంటే సరి. అప్పుడు వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు ఇంట్రావీనస్, ఇంట్రామస్క్యులర్, ఇంట్రాక్యూట్రేనియస్ గా ఇస్తారు. రోగిని అచేతన స్థితిలో ఉంచితే నాడీ మండల వ్యవస్థ దెబ్బతిని మరణిస్తాడు కూడా. ముఖ్యంగా వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు అధిక శరీర ఉష్ణోగ్రతని అస్సలు తట్టుకోలేరట. శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రోగిని బట్టలతో కప్పి శరీరానికి ఉష్ణం కలిగించేలా టీ, కాఫీలు తాగించాలి. శరీరంలో ఉష్ణోగ్రత కోల్పోకుండా చూసుకోవడం ప్రధాన ఉద్దేశం. జ్వరం బాగా పెరిగి కొంతసేపటి తర్వాత చలి, వణుకు, చెమటలు తగ్గి యథాస్థితికి వస్తే మలేరియా కావచ్చు. జ్వరం ఎక్కువగా వచ్చి వంటి నొప్పులు, కళ్ళు తిరగడం, వాంతులు కలిగితే వైరస్ కి సంబంధించిన వ్యాధులు కారణమవ్వచ్చు. ఒకే రోజులో అనేక సార్లు శరీర ఉష్ణోగ్రత పెరగడం, తగ్గడం, ఆహారం అంటే అయిష్టంగా ఉండటం, టైఫాయిడ్ లక్షణాలు, సాయంత్రం వేళ అస్వస్థతగా ఉండటం, కొద్దిపాటి దగ్గు, చెమటలు పట్టడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బరువు తగ్గిపోవడం, సాయంత్రం అత్యధిక శరీర ఉష్ణోగ్రత కలిగి ఉండటం, ఇవన్నీ క్షయ లక్షణాలు. శరీరం అస్తవ్యస్తంగా ఉండి ఆకలి లేకపోవడం, ఉత్సాహం లోపించడం, బరువు కోల్పోవడం, వారంలో 1-2 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోవడం, ఇవన్నీ హెపటైటిస్ లక్షణాలు. అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానమైతే, శరీరంలో వైరస్ మరియు బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిని చంపడానికి రోగనిరోధక వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. దానివల్ల సూక్ష్మక్రిములు చనిపోవచ్చు. అందుకని జ్వరాలు వస్తాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా ఇన్ఫెక్షన్స్ తక్కువ. అందుకు కారణం వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో వృద్ధి చెందకపోవడమే. మన శరీరంలో హాని కలిగించే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మంచిని కలిగించే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. దీనివల్ల శరీరానికి నష్టం కలిగించవచ్చు. అందుకని యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం కూడా అంత మంచిది కాదుట. అలాగే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. క్రిమి కీటకాలు ప్రబలి రకరకాల అనారోగ్యాలు ప్రబలవుతాయి. కలుషితమైన తాగునీరు, ఆహారం ద్వారా ఎన్నో సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మనందరం వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ ఇవాళ హెల్త్ టిప్స్. తిరిగి రేపు ప్రసారం అయ్యే ఆయుష్మాన్ భవాలో మరొక మంచి టాపిక్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్,
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓ.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
5: అమృతం సద్గుణాభార్య అమృతం బాలభాషితం అమృతం రాజ సమ్మానం అమృతం మిత భోజనం.
4: గుణవతి అయిన గృహిణి పిల్లల ముద్దు మాటలు, రాజసభ సమ్మానము, మితమైన భోజము, ఇవి అమృతోపానములు. ఇవి అమృతోపమానములు.
5: కులంచ శీలంచ వపుర్పయశ్చ

ಲಂಚ ವಪುರ್ವಯಶ್ಚ ವಿದ್ಯಾಂಚ ವಿತ್ತಂಚ ಸನಾಧತಾಂಚ.

కులము, శీలము, రూపము, వయసు, విద్య, ధనము, బంధు సమృద్ధి ఈ ఏడింటినీ చూసి కన్యను తగిన వరునికి ఇవ్వవలెను. తెలిసినవారు మిగిలిన విషయములకు అంతగా ప్రాధాన్యమియ్యక్కర్లేదు.

0: चञ्चलकारां भार्यां पुरुषः पुण्यो दयाल्लभे।
1: అనుకూలవతి, విమలాంగి, కులేనురాలు, కుశలవతి, శీలవతి అయిన భార్య పురుషునికి పుణ్య విశేషము వల్లనే లభిస్తుంది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: లిజనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.

కన్యాపిత లోకజ్ఞుడు అగునడలా అణుమాత్రమును శుల్కము తీసుకొనడు. లోభియై ఎంతటి అల్ప శుల్కమును తీసుకొనినా అతడు సంతానమును విక్రయించువాడే అవుతాడు. అనగా సంతాన విక్రయము మహాపాపముల్లో ఒకటి.

0: శ్రుతం బాంధవాకులమిచ్చంతి మృష్టానమితరే జనా.
1: కన్య వరుణిలో రూపాన్ని కోరును, కన్య తల్లి ధనమును వాంఛించును, తండ్రికి వరుడు విద్యావంతుడే ఉండవలను, బంధువులు కులోన్నతిని, ఇతర జనులు మృష్టాన్నములను కోరుదురు.
0: అసపిండా జయా.

తల్లికి సపిండ గానట్టిదియు, తండ్రికి సగోత్ర గానట్టిదియునైన కన్యయే ద్విజాతులలో వివాహానికి తగినది. అట్టి భార్యయే సర్వకర్మలకును తృతీయ పురుషార్థ ప్రాప్తికి యోగ్యమైనది. శ్రోతలు, ఇంతవరకు సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: மெடிக்கல் லேப் டெக்னீஷியன், கம்ப்யூட்டர் சயின்ஸ் இன்ஜினியரிங், DMLT, DANS, GNM, DOA, BSc நர்சிங் கோர்சஸ் கலவு, உச்சித ஹாஸ்டல் வசதி கலது, தள்ளிக்கு வந்தனம் பதக்கம் வர்த்தின்சுனு, கொத்த பஸ் ஸ்டாண்ட் தகர ஓவர் பிரிட்ஜ் பிரக்கனா பீமவரம் பன், ஸ்ரீனிவாஸ் தென்னேட்டி கரஸ்பாண்டன்ட், விரிஞ்சி தென்னேட்டி டைரக்டர்.
1: Vanilla Enterprises, Amaron మరియు Luminous ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. Vanilla Enterprises లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి Vanilla Enterprises. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: FM 90.4.
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం బహువ్రీహి సమాసం తెలుగు పాఠం వింటారు.

0: అమ్మా ఇంకా పూజ అయిపోలేదా, రావే ప్లీజ్.
1: అబ్బాబ్బా ఏంటమ్మా హృదయ అంత ఆరాట పడుతున్నావెందుకే?
0: అమ్మా నాకు బహువ్రీహి సమాసం గురించి చెప్పవా? రేపటి నుంచి 6 నెలల పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ సమాసం తెలుగు పోర్షన్లో ఇచ్చారు. టీచర్ చెప్పిన రోజు మామయ్య పిల్లని నేను వెళ్ళలేదు నువ్వొద్దన్నావని. చూడు ఇప్పుడేమో ఇలా అవసరం వచ్చింది.
1: అయ్యో బాగానే ఉందే, నేను పెళ్లినాడు బడికెళ్ళొద్దన్నానే కానీ ఆ తర్వాత స్నేహితుల దగ్గర తెలుసుకుని నేర్చుకోవద్దని చెప్పలేదుగా. ఎప్పుడూ వెంటనే తెలుసుకుని నేర్చుకోవాలి. పరీక్షలు వచ్చే వరకు వాటిని పట్టించుకోకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది హడావిడి.
0: పోతే పోనీలేవే, తొందరగా చెప్పు మరి.

0: సరేలే చెప్తాను, కానీ శోధనగాడున్నాడేమో చూడు బయట, ఇద్దరు ముందుగదిలో కూర్చోండి, నేను వస్తున్నాను.
1: ఒరేయ్ శోధనన్నయ్య, ఇలా రారా.
2: ఏంటే హృదయా?
1: అమ్మా బహురీహి సమాసం గురించి చెప్తుందట, ఇద్దరం విందాం, కూర్చో.
2: సరే, ఇంతకీ అమ్మేది? పూజ పని తీరిందా తనకు?
1: అంతా అయ్యింది, మనల్ని కూర్చోమంది, తనొస్తుందట.
0: ఏమ్మా హృదయ, కూర్చున్నారా ఇద్దరు?
2: రెడీగానే ఉన్నామే.
1: అమ్మా అసలే తెలుగంటే బోర్, గ్రామర్ అంటే భయం, మళ్ళీ పరీక్షేమో రేపే ఉంది, తొందరగా చెప్పవే.
0: చదివేటప్పుడు అంత తొందర ఎందుకే హృదయ? నిలకడగా చదివిన విషయాలే గుర్తుంటాయి, మరి కుదురుగా కూర్చుని విను. అయినా గ్రామర్ అంటే భయం ఎందుకు? నేర్చుకుంటే ఏ శాస్త్రమైనా వస్తుంది, కావలసిందల్లా శ్రద్ధ అభిరుచి అంతే.
2: అమ్మా దానికి తెలుగంటేనే చిన్నచూపు.
0: తప్పు తల్లి, మాతృభాషను తక్కువ చేసి చూసేవాళ్ళు ఇంకో భాషలో రాణిస్తారని నేననుకోను. జన్మభూమిని, కన్నతల్లిని, మాతృభాషని ఎప్పుడూ తక్కువగా చూడకూడదు, అర్థమైందా? మరిక బహువ్రీహి సమాసం గురించి చెప్పనా?
2: అమ్మా అన్య పదార్థ ప్రధానం బహువ్రీహి సమాసం అన్నారు మా టీచర్, అంటే అదేం పదార్థమే?
0: నీకెప్పుడు తిండి ధ్యాసే, భాషాంశాలు నేర్చుకునేటప్పుడు వచ్చే పదార్థాలు తినేవి కాదులేరా?
1: ఇంతకు అన్య పదార్థం అంటే ఏమిటో చెప్పు మరి.
0: ఇంతకు ముందు నేర్చుకున్న సమాసం గుర్తుందా మీకు?
2: ఓ అడుగు చెప్తాం, ఏం కావాలో.
0: సమాసం కలవాలంటే ఎన్ని పదాలుండాలి?
2: రెండు లేక అంతకంటే ఎక్కువ సంఖ్యలో పదాలుండాలి.
0: గుడ్. తత్పురుష సమాసంలో ఏ పదం ప్రధానంగా ఉంటుంది?
1: రెండవ పదం ప్రధాన పదం అని చెప్పాడు మామయ్య.
0: కరెక్ట్గా చెప్పావు, ఒక ఉదాహరణ చెప్పు చూద్దాం.
1: మనం షష్ఠీ తత్పురుష సమాసం చెప్పుకున్నప్పుడు దేశమాత అనే పదం చెప్పాడు మామయ్య, అది షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ.
0: ఎలాగో చెప్పు మరి.
2: ఏముందమ్మా, షష్ఠీ విభక్తి ప్రత్యయాలతో విగ్రహవాక్యం చేయాలి ఆ పదానికి.
1: నే చెప్తానే అమ్మా, దేశానికి మాత, దేశమునకు మాత అనేవి ఆ పదానికి విగ్రహవాక్యాలు.
2: ఈ విగ్రహవాక్యాలలో కీ కు అనేవి షష్ఠీ విభక్తి ప్రత్యయాలు కాబట్టి ఆ పదం షష్ఠీ తత్పురుష సమాసానికి ఉదాహరణ.
0: దేశ మాత అనే రెండు మాటలలో ప్రాధాన్యత కలిగినది ఏ పదం?
1: మాత అనే పదమే. ఎవరికి మాత అనే ప్రశ్న వచ్చినప్పుడు దేశానికి అనే పదం వివరణ ఇస్తుంది కాబట్టి రెండవ పదమైన మాత అనేదే ప్రధాన పదం.
0: నిజమే. మరి తల్లి తండ్రి అనే పదాలు కలిసి తల్లిదండ్రులు అనే సమాస పదం ఏర్పడుతుంది కదా, మరి తల్లి తండ్రి అనే రెండు పదాలలో ఏది ప్రధాన పదం?
1: రెండు ముఖ్య పదాలుగానే అనిపిస్తున్నాయి.
2: అవునే అమ్మా, రెండు ముఖ్య పదాలే. ఇలా సమాసంలోని రెండు ప్రధాన పదాలై ఉంటే దానిని ద్వంద్వ సమాసం అని పిలుస్తారని మా టీచర్ చెప్పారు.
0: అవును, ఇలా రెండు ప్రధాన పదాలున్న సమాస పదాలు ఇంకో రెండు చెప్పండి చూద్దాం.
1: ఏముంది, ఏ కూరగాయలో కాళ్ళు చేతులు అయి ఉంటాయి.
2: కరెక్ట్గానే చెప్పావే చెల్లి.
0: ఇప్పుడు మీరు రెండు సమాసాల గురించి చెప్పారు, ఒకటి షష్ఠీ తత్పురుష సమాసం. ఇందులో సమాసంలోని రెండవ పదం యొక్క అర్థం ప్రధానమైంది. మొదటి పదం రెండవ పదాన్ని గురించి చెప్తుంది, దీనిని ఉత్తర పద అర్థ ప్రధానం అని అంటారు. ఉత్తర పదం అంటే రెండవ పదం, దాని అర్థం ప్రధానంగా ఉండే సమాసం ఇది.
2: అమ్మా షష్ఠి తత్పురుషం ఉత్తర పద అర్థ ప్రధానం అన్నావుగా, మరి అలాగే ద్వంద్వ సమాసాన్ని కూడా సులభంగా గుర్తుపెట్టుకునే పదమేదైనా ఉందా?
0: బాగా అడిగేవరా నాన్న, ఆ సమాసంలో ఏ పదం ప్రధానమైన అర్థాన్ని కలిగి ఉంది?
1: ద్వంద్వ సమాసంలో రెండు పదాల అర్థాలు సమానమే కదమ్మా.
0: రెండు పదాలు అనడాన్ని ఉభయ పదం అంటారు, అలా ద్వంద్వ సమాసం ఉభయ పద అర్థ ప్రధానం అని చెప్పబడుతోంది.
2: అలాగా మరి బహువ్రీహి సమాసాన్ని అన్య పద అర్థ ప్రధానం అని చెప్పాలన్నమాట.
1: అన్య పద అర్థం అంటే ఏ పదానికి అర్థం?
0: ఇప్పుడు నేను చంద్రమౌళి అనే సమాస పదం మీకు ఇచ్చాననుకో, ఇందులో ఉన్న రెండు పదాలు ఏవి?
2: చంద్ర మౌళి అనేవే ఆ పదాలు.
0: ఆ పదాలకు అర్థాలు చెప్పండి.
1: చంద్ర అంటే చంద్రుడు, మౌళి అంటే తల.
0: మరి చంద్రమౌళి అనే పదానికి అర్థం చంద్రుని తల అనా?
2: కాదు కాదు, చంద్రమౌళి అంటే శివుడని అర్థం, చంద్రుణ్ణి తలపై కలిగినవాడు అని విగ్రహవాక్యం కదా.
0: చూసారా, సమాసంలోని రెండు పదాలు వేర్వేరు అర్థాలు కలిగి వాటికి ప్రాముఖ్యత లేకుండా ఆ రెండిటికి అన్యంగా వేరుగా ఉన్న శివుని గురించి చెప్పటానికి ఉద్దేశింపబడ్డాయి. కాబట్టే ఈ సమాసాన్ని అన్య పద అర్థ ప్రధానం అని అన్నారు. సమాసంలో లేని ఇంకో పదాన్ని స్ఫురింపజేసేది లేక తెలియజేసేది అని ఆ మాటకు అర్థం. ఇది బహువ్రీహి సమాసం యొక్క లక్షణం.
1: భలే తమాషాగా ఉందే అమ్మా, మరి దీన్ని బహువ్రీహి అని ఎందుకన్నారో?
0: బహువ్రీహి అంటే అధికమైన ధాన్యము లేక పంట అని అర్థం. సమాసంలో లేని అదనపు పదాలను

0: సూచించేది అని అర్థంలో ఈ బహువ్రీహి పదాన్ని వాడి ఉంటారు. నీకు బాగా నచ్చిందా హృదయ?
1: నాకు బాగా నచ్చింది, బాగా వచ్చింది కూడా.
2: వచ్చిందంటున్నావుగా, అలాంటిదే మరో పదం చెప్పు చూద్దాం.
1: ఓ, చాలా ఈజీ. మధురవాణి అనేది పదం.
0: అది బహువ్రీహి సమాసానికే చెందిందని ఎలా చెప్తావు?
1: ఆ పదానికి మధురమైన వాణి కలది అని విగ్రహవాక్యం. మధురం అంటే తీయదనం, వాణి అంటే మాట. ఈ పదాలు రెండు తమ అర్థాలు కాక మంచిగా తీయగా మాట్లాడే ఇంకో వ్యక్తిని గురించి చెప్తున్నాయి. కాబట్టి ఇది బహువ్రీహి సమాస పదం. అమ్మా, ఇంతకు ముందు నువ్వు పూజ సమయంలో పాడిన పాటలో చక్రపాణి అనే పదం ఉంది. ఈ సమాస పదంలో చక్రం, పాణి అంటే చేయి అనే పదాలు ఉన్నాయి. దాన్ని విగ్రహవాక్యంగా చేస్తే చక్రమును పాణియందు కలవాడు అంటే విష్ణుమూర్తి అనే అర్థం వస్తోంది. కాబట్టి అది బహువ్రీహి సమాస పదమే.
2: అంతేకాదు, ఆ పాటలో అమ్మ దశగ్రీవుడు అనే మాటను కూడా పాడింది. దానికి దశ అనగా పది, గ్రీవమంటే తల అనే అర్థాలు. పది అయిన తలలు గలవాడు రావణుడనే అర్థం వస్తుంది. కాబట్టి అది ఈ సమాస పదమే.
0: భలే గుర్తించారర్రా, నే గమనించనే లేదు. అవును, దశగ్రీవుడంటే పది తలలు కలవాడు అన్నావు కదా, మూడు కాలములు అనే పదం కూడా ఈ సమాసానికి సంబంధించిందేనేమో చూడు.
1: ఆ పదానికి మూడైన కాలములు అని విగ్రహవాక్యం వచ్చింది. అమ్మా, ఇంతకుముందు బహువ్రీహి సమాస పదాలకు విగ్రహవాక్యాలు చేసే ప్రతిదానికి చివరన కలది లేక కలవాడు అనే మాటలు వచ్చాయి, మరి ఈ విగ్రహవాక్యానికి రాలేదే. కాబట్టి ఇది బహువ్రీహి సమాస పదం కాదేమో.
2: మూడు కాలములు అనే సమాస పదంలో రెండో పదమైన కాలములు అనేదే ప్రధాన పదం. సమాసం ఉత్తర పద అర్ధ ప్రధానమై ఉండి అందులోని మొదటి పదం సంఖ్యను సూచిస్తుంది. అంటే ఇది ద్విగు సమాస పదం కదమ్మా.
0: మానాయనే, ఎంత బాగా చెప్పావురా.
1: మనం రోజూ పాడే వందేమాతరం పాటలో కూడా సుహాసిని, మంచి నవ్వు కలదానా, సుమధుర భాషిణి, సుమధురమైన భాషణం కలదానా అనేవి కూడా బహువ్రీహి సమాస పదాలే.
0: అవునమ్మా, ఎన్నెన్ని విషయాలు గమనిస్తున్నారా మీరు. ఇప్పుడు భాష సులభతరమైపోయినందువల్ల ఇలాంటి పదప్రయోగాలు ఎక్కువగా ఉండటం లేదు, కానీ ప్రాచీన సాహిత్యంలో, పద్య సాహిత్యంలో ఇలాంటి ప్రయోగాలు ఎక్కువగా కనబడతాయి. మన సాహిత్యం ఎన్నో మంచి విషయాలు మనకు తెలియచేస్తోంది. అవి తెలుసుకొని మనల్ని మనం దిద్దుకోవాలంటే ప్రాచీన సాహిత్యం కూడా చదవాల్సిందే. మరిప్పుడు నేనొక పద్యం చెప్తాను, అందులో కనీసం రెండు పదాలు బహువ్రీహి సమాసాలు ఉన్నాయి, మీరు చెప్పాలి సరేనా?
2: అలాగే అమ్మా, మేము గుర్తుపడతాం. పద్యం చదువు మరి.
0: శ్రీమ

0: ಮಯುಗಳ ಚಾರು ಶ್ರೀಚಂದನಾಗರು ಚರ್ಚಿತಾಂಗ ಕುಂದಕುಟ್ಮಲದಂತ ವೈಕುಂಠಧಾಮ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀ ಧರ್ಮಪುರ ನಿವಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ. ఇందులో మొదటి నువ్వు చెప్పు హృదయ, రెండు పదాలను.
1: కంజనేత్ర, కంజము వంటి అంటే తామర వంటి నేత్రము కలవాడ అనే పదం. శంఖచక్ర హస్త అంటే శంఖచక్రములు హస్తములందు కలవాడ అనే పదం ఉన్నాయి. ఈ రెండు బహువ్రీహి పదాలే.
2: అంతేకాదమ్మా, కృష్ణవర్ణ నల్లని రంగు కలవాడ, పక్షివాహన పక్షిని వాహనముగా కలవాడ, వైకుంఠధామ వైకుంఠమును నివాసంగా కలవాడ అని ఉన్నవన్నీ బహువ్రీహి సమాస పదాలే. అమ్మా, నేను ఓ పద్యం చెప్పనా?
0: చెప్పరా, వింటాను.
2: దండమయా విశ్వంబర, దండమయా పుండరీక దళనేత్రహరి, దండమయా కరుణానిధి, దండమయా నీకు నెపుడు దండము కృష్ణ.
1: ఇందులో పుండరీక దళనేత్ర అనేది బహువ్రీహి సమాస పదం. దానికి పుండరీక దళం వంటి నేత్రము కలవాడ అనేది విగ్రహవాక్యం. అమ్మా, నేను పద్యం చెప్తానే.
0: సరే చెప్పమ్మా.
1: కడులచ్చి గలిగే నేనియు గుడుతురు గట్టుదురుగాక కొడుకుల నగచున్ బడుగుల వాడలపై బడ విడతురే రాకాంతలెందు విమలేందు ముఖి.
2: ఇందులో విమలేందు ముఖి అనేది బహువ్రీహి సమాస పదం. దానికి స్వచ్ఛమైన చంద్రుని వంటి ముఖము కలదానా అనేది విగ్రహవాక్యం.
0: ఎంత బాగా చెప్పారరా. ఇప్పుడు మీకు బహువ్రీహి సమాసం అర్థమైనట్లేనా?
2: ఓ, చాలా బాగా అర్థమైందమ్మా.
0: అయితే బహువ్రీహి లక్షణం చెప్పండి చూద్దాం.
1: సమాసంలోని రెండు పదాలు తమ తమ అర్థాలు వదిలి

0: చాలా బాగా చెప్పారర్రా. ఈ సమాసాన్ని ఇంకా బాగా సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ పాట నేర్చుకోండి. అన్య పదార్థ ప్రధానమంటూ అనువుగా నన్ను పిలిచేరు, పదాల విరుపున చమత్కరించే బహువ్రీహి నా పేరు. సంఖ్యావాచకం పూర్వపదమైతే ద్విగువని అంటారు, రెండు పదాలు సమానమైతే ద్వంద్వం అంటారు. ఈ రెండిటికీ భిన్నంగా నేనున్నానంటారు పదాల విరుపున చమత్కరించే బహువ్రీహి నా పేరు. అంభోజాక్షి, విమలేందుముఖి, మంజులవాణి నాలో పదాలే. చంద్రమౌళి, పాశపాణి, వృకోదరుడు కూడా నేనే. విగ్రహవాక్యాలు రాశారంటే ఇట్టే నన్ను గుర్తించారు. పదాల విరుపున చమత్కరించే బహువ్రీహి నా పేరు.
1: చాలా బాగుందమ్మా.
2: అవునమ్మా, మా ఫ్రెండ్స్కి కూడా నేర్పిస్తాం.
0: సరే కానీ మీరిప్పుడు లైబ్రరీకి వెళ్ళి బహువ్రీహి సమాస పదాలున్న మరికొన్ని పద్యాలు సేకరించి ఆ పదాలకు విగ్రహవాక్యాలు వ్రాసి తీసుకురండి.
2: అలాగే అమ్మా.
1: ఇప్పుడైతే కాసేపు ఆడుకొని వస్తామమ్మా.
0: అలాగే, వెళ్ళి తొందరగా రండి.
3: మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సాంఘిక శాస్త్రంలోని సాంఘిక దురాచారం వరకట్నం అనే పాఠం వింటారు.
4: నమస్కారం టీచర్.
5: నమస్కారం వర్రా. అందరూ హోంవర్క్ చేసుకొచ్చారా?
6: చేశాను టీచర్.
5: వెరీ గుడ్. నిన్న ఏం పాఠం చెప్పాను మీకు?
1: మంచి అలవాట్లు అన్న పాఠం చెప్పారు టీచర్.
5: గోపి, మనం నిన్న నేర్చుకున్న పాఠంలోని కొన్ని మంచి అలవాట్ల గురించి చెప్పు.
2: ఉదయాన్నే లేవాలి, పళ్ళు శుభ్రంగా తోముకోవాలి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి, స్కూల్కు వెళ్ళాలి.
5: వెరీ గుడ్. ఇవాళ నేను మీకు పాఠం చెప్పనర్రా, కొన్ని ఫోటోలను చూపిస్తాను.
6: ఫోటోలా? ఏ ఫోటోలు?
5: ఆ ఫోటోలు చూసి వాళ్ళెవరో గుర్తించి మీరే చెప్పాలి.
6: ఏమిటి సార్?
5: ఇదిగోండి, ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పండి.
2: రాజా రామ్మోహన్ రాయ్.
5: వెరీ గుడ్. మరి వీరెవరో గుర్తుపట్టగలరా?
1: తెలియదు టీచర్.
5: ఈయన కందుకూరి వీరేశలింగం పాతులు గారు.
1: వీరంతా ఏం చేశారు టీచర్?
5: వీరంతా సంఘ సంస్కర్తలు, సమాజానికి ఎన్నో మంచి పనులను చేశారు. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పాతులు గారు, వీరు సతీ సాగమనాన్ని వ్యతిరేకించారు, బాల్య వివాహాలనే దురాచారాన్ని రూపుమాపారు, ఇంకా వితంతు వివాహాలను ప్రోత్సహించారు, స్త్రీ విద్యకై పాటుపడ్డారు. ఈ విధంగా వీరు సమాజానికి ఎన్నో మంచి పనులు చేసి సమాజాన్ని చైతన్యవంతం చేశారు.
2: చైతన్యవంతం అంటే ఏమిటి టీచర్?
5: చైతన్యవంతం అంటే మన సమాజంలో కొన్ని మూఢాచారాలు, కొన్ని దురాచారాలు ఉన్నాయి. దురాచారాల గురించి ప్రజలకు తెలియపరిచి వాటి గురించి వారు ఆలోచించేలా చేయటం, అలాగే ప్రజలకు ఏది మంచో ఏది చెడో తెలియచెప్పి వారు సన్మార్గంలో నడిచేలా చేయటమే చైతన్యం తీసుకురావటం.
1: ఆచారాలు అంటే ఏమిటి టీచర్?
5: ఆచారాలు అంటే మన కుటుంబాల్లో, సమాజంలో సంప్రదాయబద్ధంగా ఆచరించే పనులన్నమాట. వీటి ద్వారా మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడతాయి. ఉదాహరణకి పండుగ రోజుల్లో బంధువులను, స్నేహితులను పిలుచుకోవటం, అభినందనలు తెలియచేసుకోవటం, ఇలాంటివన్నమాట.
2: దురాచారాలు అంటే ఏమిటి టీచర్?
5: సమాజానికి, ప్రజలకు హాని కలిగించే వాటిని దురాచారాలు అంటారు. ఉదాహరణకి మూఢనమ్మకాలు, సతీసహగమనం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం మొదలైనవన్నీ దురాచారాలన్నమాట.
2: మూఢనమ్మకాలు అంటే ఏమిటి టీచర్?
5: మూఢనమ్మకాలంటే గుడ్డి నమ్మకాలు, అశాస్త్రీయమైన నమ్మకాలు.
2: సతీసహగమనం అంటే ఏమిటి టీచర్?
5: సతీసహగమనం అంటే భర్త చనిపోతే బ్రతికి ఉన్న భార్య కూడా అదే చితిమంటల్లో బలికావటాన్ని సతీసహగమనం అంటారు. ఈ రోజుల్లో సతీసహగమనం నేరం కూడా.
2: మరి వరకట్నం అంటే ఏమిటి టీచర్?
5: వరకట్నం అంటే పెళ్లిలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వరునికి ఇచ్చే కట్న కానుకలను వరకట్నం అంటారు. దీనికంటే ముందు కన్యాశుల్కం అనే మరో దురాచారం ఉండేది. అంటే ఆడపిల్లల్ని సంతలో పశువుల్ని అమ్మినట్లుగా అమ్మేవారు. ఇప్పుడు ఆ దురాచారం లేదులే.
1: వరకట్నం అంటే గుర్తొచ్చింది టీచర్. నిన్న సాయంత్రం ఏమైందంటే.
5: ఏమైంది లత?
1: నేను మా ఇంటి ముందు అరుగు మీద కూర్చొని చదువుకుంటున్నాను టీచర్. ఇంతలో మా అక్క ఏడుస్తూ రిక్షా దిగింది.
7: అమ్మా లక్ష్మి, ఏడుమ్మా ఏడుస్తున్నావు? ఎందుకమ్మా చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసేవి?

0: నువ్వు వస్తున్నట్టు మాట మాత్రమేనా చెప్తే, మీ నాన్నను స్టేషన్ కి పంపించేదాని కదా.
1: అంత అదృష్టం నాకు లేదులే.
0: ఏవైందమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏమిటో చెప్పమ్మా.
1: ఏం చెప్పనమ్మా, ఇప్పుడు నేనేం చెప్పినా మీరు బాధపడతారు.
0: లక్ష్మి, నువ్వు చెప్పందే మాకెలా తెలుస్తుందమ్మా?
1: అది అత్తగారిల్లు కాదు, నరకం. చీటికి మాటికి అకారణంగా నన్ను మిమ్మల్ని తిట్టిపోస్తున్నారు. నిన్ను పొద్దున్న ఏమైందో తెలుసా?
0: ఏమైందమ్మా?
2: అత్తయ్య, మావయ్య, అన్నం వడ్డిచ్చాను, భోంచెదురుగాని రండి.
3: అమ్మా లక్ష్మి, ఇవాళ కూరలేం చేశావు?
2: మీకిష్టమని పాలకూర పప్పు, కొబ్బరి పచ్చడి, మునక్కాలేసి సాంబార్ చేశాను మావయ్య.
4: అన్నీ మీ మామగారికి ఇష్టమైన వంటలే చేస్తే మరి నేనేం తినావనే.
2: అయ్యయ్యో, అదేంటత్తయ్య, మీకిష్టమైన బంగాళదుంప వేపుడు కూడా చేశాను.
4: సర్లే సర్లే, వడ్డించు.
3: అమ్మాయి లక్ష్మి, ఇవాళ కూరలన్నీ చాలా చాలా బాగున్నాయమ్మా.
4: ఏం బాగున్నాయి నా మొహం? అన్నీ ఉప్పు విషం. నేను అసలే బీపీ పేషెంట్ని, ఇలా కూరల్లో ఉప్పు ఎక్కువ వేసి నన్ను చంపుదామని చూస్తున్నావుటే.
2: అయ్యో, అదేంటత్తయ్య, అన్నిట్లో తక్కువే వేశానే.
4: అంటే అంటే నేనే పొగరెక్కి బీపీ పెరిగి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నానంటావా? ఇదిగో చూడు, నా కొడుకు అమాయకుడు, వాణ్ణి బొట్టలో వేసుకుని మా మీద పెత్తనం చెలా ఇద్దామని అనుకుంటున్నావేమో. ఆ పప్పులే ఉడకో జాగ్రత్త. పెళ్లికి ముందు మీ నాన్న తీయ తీయగా మాట్లాడి నిన్ను మా కంట కట్టాడు. ఆ మాధవయ్య కూతుర్ని చేసుకుంటే 20 లక్షల కట్నం వచ్చేది.
3: చూడు శాంతం, ఎందుకు అలా నోరు పారేసుకుంటావు? అదే అదే నేను అడుగుతాను కదా, నువ్వు కాస్త శాంతించు.
4: చాలే సంబడం, మీరే అడగండి, ఏం అడుగుతారు? దిక్కుమాల సంత దిక్కుమాల సంబంధమును.
3: చూడమ్మా లక్ష్మి, మా అబ్బాయి అమాయకుడు, నోరు తెరిచి ఏది అడగడు, వాడికి పెళ్ళా ఉంటే చాలు. ఆ విషయం గ్రహించిన మీ నాన్న ఆ పెళ్లిలో ఇస్తానన్న వరకట్నంలో సగం ఎగ్గొట్టాడు. చివరికి మొన్న దీపావళి కట్నంగా ఇస్తానన్న మోటార్ సైకిల్ కూడా ఇవ్వలేదు.
4: ఇదిగో చూడు, నువ్వు మీ పుట్టింటికెళ్ళి బాకీ పడ్డ కట్నం డబ్బులు, మోటార్ సైకిల్ తీసుకునే రా.
2: అత్తయ్య, మా నాన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఇవ్వాలంటే వాళ్ళ నుంచి కాదు, కొంచెం సమయం ఇవ్వండి.
4: అమ్మా, ఇప్పటికిచ్చిన సమయం చాలు తల్లి, అవి తీసుకొస్తేనే ఈ ఇంట్లో కాలు పెట్టు, లేదంటే ఆ పుట్టింట్లోనే పడి ఏడు.
3: ఇదిగో శాంతం.
2: మావయ్య, మీరైనా.
3: చూడమ్మా, ఈ విషయంలో నేనేమీ చేయలేను, మీ అత్తే రైటు, నువ్వు వెళ్ళిరామ్మా.
2: అది జరిగిన విషయం.
0: ఆ అడిగేదేదో మమ్మల్ని సూటిగా అడగచ్చుగా, నిన్ను రాచి రంపాను పెట్టడం దేనికి?
2: మనం బాకీ పడ్డ కట్నం డబ్బులు, దీపావళి కట్నం తీసుకువస్తేనే ఇంట్లోకి రానిస్తారట.
0: వీళ్ళ గొంతెమ్మ కోరికలకి అంతు లేకుండా పోతుంది. పెళ్లికి ముందేమో మాకు కట్న కానుకుని ఏమీ వద్దు, అమ్మాయి బాగుంటే చాలు, సాంప్రదాయకమైన కుటుంబం అయితే చాలు అన్నారు. ఇప్పుడేమో ఇలా హింసిస్తున్నారు. చిచి, ఏం మనుషులో ఏమిటో.
5: అమ్మా, అక్కయ్య ఇంత అర్జెంటుగా ఎందుకొచ్చింది? ఎందుకేడుస్తోందమ్మా?
0: ఏముందమ్మా, మీ అక్కయ్య పెళ్లిలో ఇస్తామన్న వరకట్నం డబ్బులు పూర్తిగా ఇవ్వలేకపోయాం, అందుకు వాళ్ళ అత్తమామ దాన్ని బాధలు పెడుతున్నారు, అవి భరించలేక వచ్చేసింది.
5: అమ్మా, వరకట్నం అంటే ఏమిటి? అసలు వరకట్నం ఎందుకివ్వాలి?
0: ఏం చెప్పను తల్లి, ఈ వరకట్నం అనేది ఒక పెద్ద సాంఘిక దురాచారం. వరకట్న దురాచారానికి ఎంతో మంది యువతులు బలైపోతున్నారు. ఎందరో తల్లిదండ్రులు గుండెకోతకు, మానసిక వ్యధకు గురవుతున్నారు. మగపెళ్లి వారికి లక్షలు లక్షలు కట్నం ఇస్తే గాని ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం లేదు. అందుకే ఆడపిల్ల పుట్టిందంటేనే బాధపడవలసిన రోజులు వచ్చాయి. అంతా మన కర్మ.
5: అసలు కట్నం ఎందుకివ్వాలి? ఇవ్వకపోతే ఏమవుతుంది?
0: ఏమవుతుందా? చూస్తున్నావుగా, మీ అక్కయ్యను ఇంట్లోంచి గెంటేశారు. ఇంకొంతమంది అత్తమామలు కోడళ్ల చావుకు కారణమవుతున్నారు. రోజు చూస్తూనే ఉన్నాగా, పేపర్ల నిండా ఇవే వార్తలు.
5: ఈ వరకట్న దురాచారం ఇక పోదా అమ్మా?
0: ఎలా పోతుందమ్మా? ఇచ్చేవాళ్లున్నంతకాలం పుచ్చుకునేవాళ్ళుంటారు, పుచ్చుకునేవాళ్లున్నంతకాలం ఇచ్చేవాళ్లు ఉంటారు. మనుషుల్లో మార్పు రావాలి. పెళ్ళంటే కట్న కానుగులు కాదు, పెళ్ళంటే ఒక ఆడ ఒక మగ కలిసి ఒకరికోసం ఒకరు జీవించడం అనే అవగాహన కలగాలి. అదెప్పుడొస్తుందో ఏమిటో. అమ్మా లత, ఇలాంటి దురాచారాలను మీ యువతరమే రూపుమాపాలి తల్లి.

0: అమ్మా నాన్నల్ని బాధ పెట్టి కట్నవిచ్చి చేసుకునే పెళ్లి నాకు అసలు వద్దే వద్దు.
1: లత, మీ అక్కయ్య విషయం విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఒక్క మీ అక్కయ్యే కాదు, వరకట్న దురాచారానికి ఎంతో మంది యువతల జీవితాలు బలైపోతున్నాయి. ధనవంతులకు ఉన్నవాళ్లకు కట్నం ఇవ్వటం సమస్య కాకపోవచ్చు, కానీ లేనివాళ్లను పీడిస్తే ఎక్కడించి తెచ్చిస్తారు?
0: టీచర్, అసలు వరకట్నం ఎందుకివ్వాలి?
1: అసలు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. కుటుంబ వ్యవస్థలో కానియండి, ఎక్కడైనా కానియండి, మగవారికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్త్రీలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇక చదువు సంపాదన విషయానికి వస్తే ఈ రోజుల్లో స్త్రీలు ఎవ్వరికీ తీసిపోరు.
2: టీచర్, మా నాన్న మా అమ్మని నేను వేలకు వేలు సంపాదించి తీసుకొస్తుంటే మీరంతా కూర్చొని తింటున్నారని కోప్పడతాడు.
1: అది తప్పు. ఉద్యోగం చేయని స్త్రీలు కూడా ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంతో ఇలా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిరంతరం ఎంతో శ్రమిస్తుంటారు. వారి శ్రమకు కనుక విలువ కడితే మగవారు సంపాదించేదానికన్నా తక్కువేమీ కాదు. కాబట్టి కుటుంబంలో భార్య భర్త ఇద్దరూ సమానమే, ఇద్దరికీ బరువు బాధ్యతలుంటాయి. అంతేకాని పురుషులు స్త్రీలను పోషిస్తున్నాం అనుకోవటం తప్పు.
3: టీచర్, ఈ వరకట్నం సమస్యను మనం రూపుమాపలేమా?
1: తప్పకుండా రూపుమాపొచ్చు. కట్నం ఇవ్వద్దు తీసుకోవద్దు అనే తల్లిదండ్రులు, యువతీ యువకులు ఒక స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలి. ప్రేమ వివాహాలు కూడా వరకట్న దురాచారాన్ని రూపుమాపటానికి ఉపయోగపడతాయి. వరకట్నం ఇవ్వటం తీసుకోవటం కూడా నేరమని అందరూ గ్రహించాలి.
2: టీచర్, నేను పెద్దయ్యాక సమాజానికి ఉపయోగపడే మంచి పనులే చేస్తాను. అంతేకాదు, వరకట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకుంటాను.
0: నేను వరకట్నం తీసుకునే వారిని పెళ్లి చేసుకోను టీచర్.
1: వెరీ గుడ్. మీలా అందరూ ఆలోచిస్తే ఈ సమాజంలోంచి వరకట్న దురాచారం పారిపోతుంది.
3: టీచర్, మరి ఈ దురాచారాన్ని అంతం చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయడం లేదా?
1: సమాజంలోని చెడును తొలగించడానికి సంఘ సంస్కర్తలు ఏదో ఓ రూపంలో పుట్టుకొస్తూనే ఉంటారు. గురజాడ, వీరేశలింగం, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సంఘ సంస్కర్తల స్ఫూర్తితో మీరే వరకట్న నిర్మూలన ఉద్యమానికి నాయకత్వం వహించవచ్చు. ఎవరు చెప్పగలరు?
0: తప్పకుండా టీచర్, వరకట్న నిషేధానికి మా వంతు కృషి చేస్తాం.
1: వెరీ గుడ్.
2: టీచర్, మరి వరకట్న నిషేధానికై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
1: ప్రభుత్వం 1961 వరకట్న నిషేధ శాసనాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వరకట్నం ఇవ్వటం పుచ్చుకోవటం కూడా నేరం. ఎవరైనా కట్నం కోసం కోడళ్లను వేధించినా సరే ఆ సమాచారాన్ని కనుక పోలీసులకు తెలియచేస్తే నేరం చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేసి తగిన శిక్ష పడేలా చూస్తారు. కానీ ప్రభుత్వానికి చెప్పేదెవరు? కట్నాలు ఇవ్వటం పుచ్చుకోవటం, ఆడపిల్లల్ని కట్నాల పేరుతో చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం.
0: ఎన్ని చట్టాలున్నా ఏం లాభం టీచర్? మా అక్కయ్యను ఇంటి నుంచి ఎలా గెంటివేశారో చూశారుగా.
1: అందుకేనమ్మా, మీరు బాగా చదువుకుని ఇలాంటి సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను రూపుమాపాలి. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాల్లో ముందుండాలి. మీకు పెళ్ళిడొచ్చాక కట్న కానుకల ప్రసక్తి లేకుండా వివాహమాడండి, వరకట్న పిశాచాన్ని తరిమికొట్టండి.
4: టీచర్ గారు, లోపలికి రావచ్చా?
1: ఎవరండి మీరు?
4: నేను లతా బావనండి, నా పేరు మోహన్.
1: మీ విషయం లత నాకు చెప్పిందండి. ఇంతకు మీరు ఏ నిర్ణయం తీసుకున్నారు?
4: నేను వేరు కాపురం పెట్టి అటు నా తల్లిదండ్రులకు ఇటు మా కాపురానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదలుచుకున్నాను. అందుకే నా భార్యను తీసుకెళ్దామని వచ్చాను. ఇదే విషయం లతకు చెప్పి వెళదామని వచ్చానండి.
1: చాలా సంతోషం మోహన్ గారు, మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. అందరూ మీలా ఆలోచించగలిగితే మన సమాజంలో వరకట్న దురాచారానికి తావే ఉండదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా జీవించడానికి కట్నాలు, కానుకలు, ఆస్తులు, అంతస్తులు ఇవేవి అక్కర్లేదు.
0: బావా, వరకట్నాన్ని కాదని మా అక్కను కాపురానికి తీసుకెళ్తున్నందుకు మీరంటే గౌరవంగా ఉంది, గర్వంగా కూడా ఉంది.
4: నువ్వు మాటలు నేర్చావు, వెళ్ళొస్తాం మేడం గారు.
1: ఓకే మోహన్ గారు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్.
4: థ్యాంక్ యూ మేడం.
5: మీరు ఇంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా బహువ్రీహి సమాసం మరియు సాంఘిక దురాచారం వరకట్నం అనే పాఠాలు విన్నారు కదండి. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
2: నేను సీతారాం రాజు. ఈరోజు మనం పర్యాటక రంగంలో భాగంగా మాట్లాడుకుపోయే ఒక పర్యాటక ప్రదేశం లక్షద్వీప్. భారతదేశంలోనే అతి స్వల్ప జనసంఖ్య కలిగిన అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్. ఈ దీవుల భూవిస్తీర్ణం మొత్తం 32 చదరపు కిలోమీటర్లు. అరేబియా సముద్రంలో కేరళ తీరం నుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దీవుల్లో 10 దీవులు మాత్రమే జనావాసం ఉన్న దీవులు. మిగతావన్నీ కూడా చిన్న చిన్న దీవులే. అయితే ఇది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. లక్షద్వీప్ వెళ్ళటానికి విమాన సౌకర్యం కూడా ఉంది. లక్షద్వీపాలు అంటే లక్ష అనే సంఖ్య ఆధారితంగా వచ్చిన పేరుగా మనకు చరిత్ర చెప్తుంది. లక్షద్వీపాల చరిత్ర చూస్తే చాలా విభిన్నంగా ఉంటుందండి. ఈ లక్షద్వీపాల గురించి ప్రస్తావించినప్పుడు మొట్టమొదటిగా తమిళ సాహిత్యమైన పురణానూరులో ఉంది. ఇది పురాతన ద్రవిడ దేశంలో ఒక భాగంగా ఉండేదండి. సంఘకాల తమిళ సాహిత్య పరిశోధనలో ఈ ప్రాంతం చేరదేశ ఆధీనంలో ఉండేదని కనుగొనబడింది. 7వ శతాబ్దంలో పల్లవుల కాలంలో ఈ ద్వీపాలు పల్లవ సామ్రాజ్య ఆధీనంలో ఉన్నట్టు ప్రస్తావించబడింది కూడా. కేరళ దేశపు చివర రాజైన చెరామాన్ పెరుమాళ్ సమయంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పందం జరిగినట్టు ప్రాంతీయ సాంప్రదాయాల చరిత్ర చెబుతుంది. ఇక ఈ విశేషాలు కూడా చాలా భిన్నంగా విభిన్నంగా కూడా ఉంటాయి. ఈ ద్వీప సముదాయంలో అతి పురాతనంగా నివసించిన ద్వీపాలు వరుసగా అమని, కల్పేని, ఆండ్రాట్, కవరాట్టి, అగాట్టి. లక్షద్వీప నివాసులు మొదటి హిందువులుగా ఉండేవారు. తర్వాత 14వ శతాబ్దంలో వీరంతా కూడా ఇస్లాం మతస్థులుగా మారిపోయారు. ఏది ఏమైనప్పటికీ సమీప కాలంలో జరిగిన పురాతత్వ పరిశోధనలో ఇంచుమించు 6-7 శతాబ్దాల కాలంలో అనుకోండి, బౌద్ధులతో ఒక ఒప్పందం కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇక్కడ ప్రాబల్యం ఉన్న సాంప్రదాయాలను అనుసరించి ఉబేదుల్లా అను అరబ్ దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లాం మతాన్ని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అతని సమాధి కూడా ఆండ్రోట్ ద్వీపంలో ఉంది. అంటే 11వ శతాబ్దంలో ద్వీపవాసులు చోళరాజుల పరిపాలనలోకి వచ్చారు. 17వ శతాబ్దంలో అయితే ఈ ద్వీపాలు ఆలీ రాజ్య ఆధీనంలోకి వచ్చింది. దీన్నే ఆమెకు కొలాతీరులు బహుమతిగా ఇచ్చారని కూడా తెలుస్తుంది. పోర్చుగీస్ వారు దీన్ని స్వాధీనపరుచుకుని ఇక్కడ ఈ ద్వీపాలలో కొబ్బరి పీచు ఉత్పత్తిని చేపట్టి ద్వీపవాసులను తరిమి కొట్టే వరకు ఉత్పత్తిని కొనసాగిందంట. ఇక 1700

1987లో అయితే అమందివి ద్వీప సముదాయము ఆమెని కాడ్మెట్ కిల్తాన్ చెట్లత్ ఇవన్నీ కూడా టిప్పు సుల్తాన్ ఆధీనంలోకి వచ్చాయి. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత ఈ ద్వీపాలు దక్షిణ కన్నడ దేశంతో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. ఎందుకంటే ఈ ద్వీపాలన్నీ విడివిడిగా ఉండటం, జనావాసానికి లేకపోవడంతో చాలామంది వీటిని ఆక్రమించుకున్నారని మనకు చరిత్రను బట్టి తెలుస్తుంది. అయితే ఈ ద్వీప సముదాయాలను కప్పం కట్టలేదన్న నెపంతో బ్రిటన్ తమ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా బ్రిటిష్ కాలంలో తెలిసింది. అలాగే మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మలబార్ జిల్లాకు చెందినవిగా ఇవి ద్వీపాలన్నీ కూడా ఉంటాయి. అరేబియా మహాసముద్రంలో దుర్బిణి వేసి వెతికితే తప్ప కనిపించిన ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్ళు అయితే క్రీస్తుపూర్వం 1500 నాటికి లేవు. చాలా వరకు బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన కూడా ఉందంట. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పరిపాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలన రుచి చూసి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగరవేయటంతో ఈ లక్షద్వీపాలన్నీ కూడా ఇండియాలో భాగమైపోయాయి. స్వతంత్ర భారత్ ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల అనంతరమే భారతదేశానికి దూరంగా నివసిస్తున్న ఈ ద్వీపవాసులకు స్వతంత్రం వచ్చిందా అన్న విషయం తెలిసిందంట. ముస్లిం జనాభా అధికంగా ఉన్న కారణంగా ఈ ద్వీప సమూహాలను పాకిస్తాన్ అప్పట్లో తన స్వాధీనంలోకి తీసుకోవాలని కూడా ప్రయత్నించింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే అడ్డు తగిలి వారందరినీ రాయల్ ఇండియన్ నేవీ ద్వారా లక్షద్వీపాలకు చేరుకుని అక్కడ భారతదేశ జెండాను ఎగరవేశారు. ఈ ద్వీపాలకు స్వేట్స్ రీఆర్గనైజేషన్ యాక్టు ఆధారంగా ప్రధాన భూభాగం నుండి వేరు చేయబడి కొత్త యూనియన్గా రూపొందించబడ్డాయి. భౌగోళికంగా చూసిన లక్షద్వీపాలు 12 పడగపు విద్వీపులు, 3 సముద్రాల అంతర్గత దిబ్బలు, 5 సముద్రాల్లో మునిగిన తీరాలు, 39 ద్వీపాలు, అతి స్వల్ప ద్వీప సముదాయములు కలిగిన ద్వీపాలతో ఉంటుంది. చాలా వరకు కూడా ఈ ద్వీపాలన్నీ కూడా సముద్రంతో నిండి దెబ్బలుగా కనిపిస్తాయి. ఈ లక్షద్వీపాలకు వెళ్ళటానికి అగట్టిలో ఉన్న విమానాశ్రయం నుండి కేరళలోని కొచ్చిన్ లేక ఎర్నాకుళం వరకు కూడా నేరుగా వెళ్లే విమానాలు కూడా ఉన్నాయండి. విదేశీ ప్రయాణికులు ఈ ద్వీపాలను సందర్శించడానికి అనుమతి లేదు. ప్రస్తుత భారతదేశ మద్యపాన చట్టమును అనుసరించి లక్షద్వీపాలలో సముద్రంలో మద్యపానం ఒక బెంగారాం ద్వీపంలో మాత్రమే ఉంది. మిగిలిన అన్ని ద్వీపాల్లో కూడా నిషేధించబడింది. అందుకే ఎక్కువ శాతం టూరిస్టులు ఈ ద్వీపాలకు తక్కువగానే వెళ్తారనేది మనకి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. లక్షద్వీపాలు అయితే చూడటానికి సుందరంగా ఎంతో అందమైనగా మాత్రం ఉంటాయి. ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి కాబట్టి లక్షద్వీపులు ఒకానొక టైంలో మనకు మొదట్లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారతదేశాన్ని ఈ తీరం దగ్గరే చేరాడంట. ఈ దీవుల మీదుగానే వెళ్ళటం వల్ల అప్పుడు లక్షద్వీపులను మన దేశంలో యూనియన్ టెరిటరీలో చిన్నదిగా ఉండేది. భూభాగం అంతా కలిపితే మొత్తం 32 చదరపు మీటర్లు మాత్రమే. అయితే రాజకీయ పరంగా చూసినా లక్షద్వీపాలన్నీ కలిసి ఒక భారతీయ జిల్లాగా రూపొందించబడింది. కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రతినిధి నిర్వహణలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఈ ద్వీపాలన్నీ కూడా పాలించబడుతున్నాయి. ఈ ప్రదేశం మొత్తం కూడా ఒక లోక్సభ సభ్యుడిని ఎన్నిక చేస్తుంది. అలాగే ప్రస్తుతం ఇక్కడ ప్రాంతీయ ఎన్నికలు నిర్వహించబడటం లేదు. పంచాయతీరాజ్తో చేరిన 2-tier ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తుంది. లక్షద్వీపాల్లో 10 ఐలాండ్ కౌన్సిల్స్ పనిచేస్తున్నాయి. వీటిలో మొత్తం జనాభా సభ్యుల సంఖ్య 79 వరకు ఉందండి. ఇక భాషల విషయానికి వస్తే లక్షద్వీపాల్లో భాషలు మలయాళం, జసరి, అలాగే ఉత్తర ద్వీపవాసులు వారి వ్యాపార సమయాల్లో తమిళం, అరబిక్, ప్రభావిత మలయాళ యాసతో మాట్లాడుతుంటారు. దక్షిణ ప్రాంతంలో అయితే మినకాయ ప్రజలు మహిళ భాషను మాట్లాడతారు.
ఇది మాల్దీవ్

0: తెలుగులో మాట్లాడే బిహేహి భాషకు కొంత మార్పిడి చెందిన భాష. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో మలయాళ అక్షరాలతో కూడిన మలయాళ భాష అధికారికగా పరిచయం చేయబడింది. సమీపకాలంగా ఈ భాషకు బాకు అరబిక్ ఒక విధమైన అక్షరాలను వాడుతున్నారు. ఈ విధానాన్ని భారతీయ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందండి. మహిళ భాష ప్రభావితమైన మినీకాయ ద్వీపంలో సహా లక్షద్వీపాల మధ్య అనుసంధిక భాషగా మలయాళ భాషను కూడా వాడుతున్నారని తెలుస్తుంది. ఇక ఇక్కడున్న మినీకాయ ద్వీపం అయితే పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. మినీకాయ ద్వీపం లక్షద్వీప ప్రాంత దక్షిణంలో ఉన్న అత్యంత ద్వీపం. ఇది కొచ్చికి నైరుతి దశలో 398 కిలోమీటర్ల దూరంలో, అలాగే షిప్పింగ్ మార్గాల్లో కూడా ఇది ఒకటి. ఇది ఉత్తర అత్యంత మాల్దీవుల ద్వీపానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది పడమట వైపున చాలా పెద్ద మడుగును కలిగి ఉంది. 2 ప్రవేశ ద్వారాలు సుమారు 6 కిలోమీటర్ల వరకు ఉంటాయి. ఈ ద్వీపం యొక్క పడమటి వైపున సగటు సముద్ర మట్టానికి 2 కిలోమీటర్లు, తూర్పు వైపున 3-4 కిలోమీటర్ల ఎత్తుల్లో ఉంది. బీచ్లో కూడా చాలా వరకు స్నానం చేయడానికి అనుకూలంగానే ఉంటాయి. అలాగే ఇక్కడ హట్స్ కూడా ఉన్నాయండి, ఈత కొట్టడానికి, అలాగే బీచ్ వాకింగ్కి, పెడల్ బోటింగ్కి. అనేక పర్యాటకులు ఇక్కడ సందర్శించడానికి, బస చేయడానికి కూడా అనేక ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. టూరిస్ట్ కాటేజీలు కూడా ఇంచుమించు ఒక 20 పడకల పర్యాటక గృహాలను కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్మించింది. కాబట్టి లక్షద్వీపాలను సందర్శించాలనుకునే వాళ్ళు తన పర్యాటక షెడ్యూల్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. అయితే లక్షద్వీపాలు అంటే మనకి ఇంచుమించు 10 వరకు మాత్రమే మనం పర్యాటక రంగానికి ఉపయోగపడే, మనం పర్యాటక ప్రాంతాన్ని చూడగలిగే ప్రాంతాలు మాత్రమే ఉంటాయంట. దాన్ని బట్టి మన టూర్ ప్రోగ్రామ్ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే లక్షద్వీప్ కూడా ఇంచుమించు ఏడాది కాలంలో ఎక్కువగా, వేసవి కాలంలో ఎక్కువగా ఈ ద్వీపాలను సందర్శించేవారు ఉంటారు. మన పర్యాటకులు, పర్యాటక రంగానికి సంబంధించిన గైడ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారని తెలుస్తుంది. ప్రయాణ సౌకర్యం కూడా, విమాన సౌకర్యం కూడా దీనికి అందుబాటులో ఉంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఏడాది చేయబోయే మీ పర్యాటక టూర్లో ఈ లక్షద్వీప్ని మీరు చేర్చుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా లక్షద్వీప్ని చూడటానికి రెడీ అయిపోతారా? ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా.

0: మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
1: ఓ ఇంకా.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

హాస్పిటల్స్, భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు

నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
1: ఫోన్ 0881622354.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesthunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపోయిన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే.

0: మున్సిపాలిటీ డంప్యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండు.
1: తను ప్రేమించాలని గుళ్ళో 101 టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
0: 101 టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు, ఐడియా నెట్టెండు ఫ్రెండు, ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
1: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కనెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
0: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా.

0: గురించి ఓ కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు, ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా, రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తొక్క ఏం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: FM 90.4
1: కథానిక కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కథానిక కార్యక్రమంలో ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే కథ వింటారు. డాడీ డాడీ, ఏమండి ఏమండి, గాఢ నిద్రలో ఉన్న నాకు లీలగా వినిపిస్తున్నాయి. మొదట పిలుస్తున్న గొంతు నా కూతురు సిరిది. ఆ వెనకాలే అరుస్తుంది మాయావిడి రమ్య. మొదటి కలేమో అనుకున్నా, కానీ కాదు. దుప్పటి ముసుగు తీసి టైం చూస్తే 8 అవుతోంది. ఏమైందా అనుకుంటూ హాల్లోకి వెళ్ళా. సిరి స్కూల్కెళ్ళడానికి రెడీ అయ్యింది. రమ్య దాని లంచ్ బాక్స్ అది సర్దుతోంది. ఇద్దరూ నన్ను చూసి ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈరోజేంటో గుర్తులేదా అడిగింది రమ్య. డాడీ మర్చిపోయారా అడిగింది సిరి. నిజంగా ఏంటో నేను మర్చిపోయాను. సిరి పుట్టినరోజు కాదు, ఎందుకంటే క్రితం నెలలో ఎందుకంటే క్రితం నెలే అయిపోయింది. ఇక బయటికి డిన్నర్ కూడా వెళ్ళాం ఆ రాత్రి. కొంపదీసి పెళ్లి రోజా? కాదు కాదు, మనకిష్టమైన విషయాల కంటే భయపడే విషయాలే బాగా గుర్తుంటాయి. మరి పెళ్లిరోజు నాకు గుర్తే. అదే కాదు, మరి రమ్య పుట్టినరోజా? అదే కాదు, ఎందుకంటే పుట్టినరోజుకి 2 రోజుల ముందు నుంచే నాకు కొన్ని స్పష్టమైన సంకేతాలు అందుతాయి.

అలాంటివి ఏం లేదు. సో అది కాదు. మరి ఇంకేంటి? ఇద్దరు నా వైపు గుర్రుగా చూస్తున్నారు నా సమాధానం కోసం. గుర్తొచ్చిందా? మళ్ళీ అడిగింది రమ్య. గుర్తులేదంటే ఇద్దరూ మీదపడి కొట్టేలా ఉన్నారు. అయినా ఆ సస్పెన్స్ భరించలేక ఓడిపోయా. మీరే చెప్పండి అన్న. మీకు మీ ఆఫీస్ తప్ప ఇంకేం గుర్తుంటుంది? ఇంట్లో ఇద్దరున్నాం కాబట్టి మొత్తం ముగ్గురని గుర్తు మీకు. ఈరోజు ఫాదర్స్ డే, సిరి స్కూల్లో ఫంక్షన్ ఉంది, దాన్ని తీసుకెళ్తానని మీరు ప్రామిస్ చేశారు. రాత్రి మీకు చెప్పాను కూడా అంది గుట్టు విప్పుతూ కొంచెం కోపంగా. బా, మర్చిపోయాను, నిజమే. కంపల్సరీనా? పోనీ ఈసారికి నువ్వు తీసుకెళ్లొచ్చుగా అన్నాను రమ్యను రిక్వెస్ట్ చేస్తూ. ఇది ఫాదర్స్ డే అండి, అంటే నా అన్నలే తీసుకెళ్ళాలి అంది వెటకారంగా. మరి ఈరోజు ఆఫీస్లో కస్టమర్స్తో టెలికాన్ఫరెన్స్ ఉంది, అది 10 గంటలకి. మరి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అది. పోనీ నా కూతుర్ని రిక్వెస్ట్ చేద్దామని. సిరి, ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందమ్మా, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ తీసుకెళ్తా, సరేనా? ఈ సండే మూవీకి వెళ్దాం అన్నా. ఇక నా కూతురు దాదాపు ఏడుపు ముఖం పెట్టేసింది. ఇంకొక్క మాట అంటే ఏడ్చేలా ఉంది. రమ్య, నువ్వన్నా చెప్పు అన్నా. ఏమో నాకు తెలీదు, మీరే చెప్పుకోండి మీ కూతురుతో. నా వల్ల కాదు బాబు, ఏ రోజైనా 1 గంట సేపు దాంతో గడిపారా? కనీసం ఆదివారం కూడా తన ముఖం చూడరు. గంటల గంటలు సోది కబుర్లు చెప్పి ఆ షేర్ మార్కెట్ల బ్రోకర్లతోనూ అమాంతంగా మీ డబ్బు 10 రెట్లు చేసేస్తాం 10 రోజుల్లో అని ఇన్సూరెన్స్ ఏజెంట్లతోనూ టైం తెలియకుండా మాట్లాడేస్తారు. ఏడ్చి ఊరుకోవడానికి నేను కాదు, మీ ఇష్టం అంటూ విసిరిగా వెళ్ళిపోయింది రమ్య లోపలికి. ఏం, నేను మాత్రం కూర్చుని సరదాగా ఆడుకుంటున్నానా? దీని భవిష్యత్తు బాగుండాలనే కదా, మనం రేపు సుఖంగా బతకాలనే కదా అన్నాను నేను తగ్గకుండా రమ్యకి వినిపించేటట్లు. ఆ రేపు రేపు అంటూ రేపటి గురించి ఆలోచించి ఈ రోజులో ఎక్కడుంటున్నారు మీరు? తీరా ఆ రేపు వచ్చేసరికి మళ్లీ ఆ రోజు మీకు పాతదైపోతుంది అంది సమాధానంగా. రమ్య ఇంతలా మాట్లాడుతుంది అనుకోలేదు. ఇంత బాధుందా రమ్యకు, ఇంత కోపం ఉందా? నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క క్షణం. ఒకసారి సిరి వైపు చూశాను. మా ఇద్దరి వాగ్వివాదంతో బేలగా చూస్తోంది. భయపడుతున్నట్లు అనిపించింది నాకు. ఇంకా నచ్చ చెప్పే ప్రయత్నం చేయక ఒప్పుకోవాల్సి వచ్చింది. రమ్య కాఫీ తీసుకొచ్చింది కానీ నేను తీసుకోలేదు. కోపం, సరే వస్తాను కానీ ఒక షరతు, కరెక్ట్గా 1 గంట మాత్రమే అక్కడుంటా. కరెక్ట్గా గంటే, తర్వాత అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోతాను అంతే అని సమాధానం కోసం చూడకుండా బాత్రూంలో దూరా. ఇద్దరం బయలుదేరాం. సిరి చాలా ఆనందంగా ఉంది. డాడీ, తాతయ్య నిన్ను స్కూల్కి రోజు తీసుకెళ్లేవాడా? ఆ అవును, అప్పుడు తాతకి ఒక సైకిల్ ఉండేది, దానిమీద నన్ను తీసుకెళ్లి దింపేవాడు అన్నా. మరి మీరు నన్నెందుకు రోజు తీసుకెళ్ళరు? నాకు టైం లేదమ్మా, అప్పుడంటే తాతయ్యకి ఓళ్ళంత టైం ఉండేది. డాడీ, అంటే మీ చిన్నప్పుడు రోజుకి 40 అవర్సా అంటూ అమాయకంగా అడిగింది. గట్టిగా నవ్వి, కాదు కాదు, అప్పుడు ఇప్పుడు కూడా 24 అవర్సే అన్నా. అన్నాను కానీ ఎక్కడో గతుక్కుమంది. ఆ వెళ్లే దారిలో చాలా ప్రశ్నలు వేసింది సిరి. మీకు ఫాదర్స్ డే, మదర్స్ డేలు లేవా అని, నా ఆఫీస్ గురించి, నేను పనిచేసే పని గురించి చాలా అడిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి చెప్పింది. ఎప్పుడో 1 సంవత్సరం క్రితం వచ్చా ఈ స్కూల్కి. స్కూల్ ఫీజులు, పేరెంట్స్ మీటింగ్స్, ట్యూషన్లు, డాన్స్ క్లాసుల గురించి రమ్యే చూసుకుంటుంది. నా ప్రమేయం ఏమీ ఉండదు. స్కూల్ వచ్చింది, ఫంక్షన్ బాగానే చేస్తున్నట్టున్నారు. ఎందుకు చేరు? వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటున్నప్పుడు అయినా ఈ డేలెందుకు? ఏం, ఫాదర్స్ డేలు మదర్స్ డేలు లేకపోతే తల్లిదండ్రులకి పిల్లల గురించి తెలీదా ఏం అనుకుండగాని ఓ 6 పిల్లలొచ్చి మా చుట్టూ మూగారు. అందరూ నా కూతురు స్నేహితులు. మరి గంతులేసుకుంటూ వాళ్ళని నాకు పరిచయం చేసింది. అందరూ ఒకటే నవ్వులు. ఇంత ఆనందంగా ఉంటారా పిల్లలు? ఆఫీసులో కుళ్ళు జోకులేసే బాస్ లేదట ఇబ్బందిగా నవ్వే నాకు ఈ స్వచ్ఛమైన నవ్వులు కొత్తగా అనిపించాయి. ఇంతలో ఆఫీస్ నుంచి ఫోన్. ఎక్కడున్నావు అని ముందుగా ఆలోచించి పెట్టుకున్న ప్రకారం విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందని, టాబ్లెట్ వేసుకున్నానని, 1 గంటలో వచ్చేస్తానని గడగడా చెప్పేశా. మరెప్పుడూ ఆఫీస్కు ఆలస్యంగా వెళ్లకపోవడం, సాకులతో డుమ్మా కొట్టకపోవడంతో సులువుగానే నమ్మాడు మా ప్రాజెక్ట్ మేనేజర్. ఇక వేదిక మీద నుంచి ఏదో అనౌన్స్మెంట్ చేస్తుండటంతో

వైపు వెళ్లాం. నేను సిరి. ఒక చిన్న గేమ్ ని ప్రకటించారు నిర్వాహకులు. అది విన్న వెంటనే నా గుండె ఆగినంత పనైంది. కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయి. నా మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఇంత టెన్షన్ లేదు. ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే, వచ్చిన ప్రతి తండ్రికి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారట. ఆ పరీక్ష పేరు వాట్ డు యు నో అబౌట్ యువర్ డాటర్ ఆర్ సన్. దాంట్లో వాళ్ళకి ఏమిష్టం, ఏం తింటారు, ఏ సబ్జెక్ట్ ఇష్టంగా చదువుతారు మొదలైనవి ఉంటాయట. ఇక రాసిన సమాధానాలను ఆయా పిల్లలు చెప్పిన వాటితో సరిచూసి ఎవరు ఎక్కువ సరైన సమాధానాలు రాస్తే వారి విజేతట. మరి నా కూతురు గురించి నాకేం తెలుసు, ఏమంటే ఇష్టం, ఏం తింటుంది ఇష్టంగా, ఏం తెలీదు. ఇంతవరకు గమనించడే లేదు నేను. అందుకే ఈ టెన్షన్ అంతా. సిరి, తర్వాత గేమ్లో పార్టిసిపేట్ చేద్దాం అన్నా. లేదు డాడీ, చేద్దాం అంటూ మారాం చేసింది. అంతలో నిర్వాహకులొచ్చి చేతిలో క్వశ్చన్ పేపర్ పెట్టేశారు. మరి పిల్లలందరినీ పక్కకొచ్చేయమన్నారు. అంతలో ఓ చిన్న పేపర్ మడత పెట్టి నా ప్యాంట్ జేబులో పెట్టి పక్కకెళ్ళిపోయింది నా కూతురు. ఏంటా పేపర్ అని తెరిచూసా. చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా రాసింది ఇంగ్లీష్లో. పూర్తి పేరు లక్ష్మీ సహస్ర. క్లాస్ ఆర్ సెక్షన్ 3B. ఇష్టమైన చాక్లెట్ డైరీ మిల్క్. ఇష్టమైన సబ్జెక్ట్ మ్యాథ్స్ ఇంగ్లీష్. ఇష్టమైన సినిమా సూపర్ మ్యాన్. నేర్చుకుంటున్న డాన్స్ కూచిపూడి. ఇలా ఆ చిన్న కాగితంలో పట్టినన్ని వివరాలు రాసింది. దాంట్లో నాకు తెలిసినవి రెండే రెండు. పూర్తి పేరు చదువుతున్న తరగతి. సంవత్సరానికి ఒక్కసారి క్లాస్ మారుతుంది కాబట్టి తెలుసు. మరి తన దినచర్య, ఇష్టాయిష్టాలు ఆలోచించకుండా అన్నీ రాసేసా. ఒకసారి మిగతా వాళ్ల వైపు చూశాను. ఎవరూ పెద్దగా రాయడం లేదు, పెన్నును చేతితో ఊపుతున్నారు. బహుశా వాళ్ళ పిల్లలెవరూ కూడా నా కూతురిలాగా వాళ్ల గురించి రాసిచ్చుండరు అనుకున్నట్టుగానే బహుమతి నాకే వచ్చింది. ఇక పేరు అనౌన్స్ చేయగానే సిరి పరిగెత్తుకుంటూ వచ్చి నా బుక్కు మీద ఒక ముద్దు పెట్టింది. సరిగ్గా అప్పుడే గమనించాను, నవ్వుతున్నప్పుడు ఎడమ బుగ్గ మీద పెదవుల చివర చిన్న సొట్ట పడుతుంది. సరిగ్గా రమ్య కూడా ఇలానే ఉంటుంది. బంగారం లాంటి రంగు. వచ్చిన దగ్గర నుండి అటు ఇటు గింతుతుందేమో, నుదుటి మీద పై పెదవి మీద చిరు చెమట పట్టింది. సరిగ్గా నాలాగే. గాలికి ఆ జుట్టు బల్లే ఎగురుతోంది. ఇన్నాళ్ళు ఎప్పుడూ నేను గమనించలేని విషయాలు ఎంతో అద్భుతంగా తోచే నాకు. బహుమతిగా ఒక ఎలక్ట్రానిక్ గిటార్ ఇచ్చారు. అది నా చేత్తో తన ఫ్రెండ్కి ఇప్పించింది. అది నీది కదా అంటే, వాడికి సంగీతం అంటే ఇష్టం, పాపం వాళ్ళ డాడీ కొన్నివ్వడం లేదట అంది అమాయకంగా. మళ్ళీ షాక్ నాకు. ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి నా ఆలోచనల్ని నా అభిప్రాయాల్ని నించోబెట్టి శల్య పరీక్ష చేసేస్తోంది నా కూతురు. నా భయమంతా ఏ క్షణంలోనైనా నేను బయటపడిపోతానేమో అని. మళ్ళీ ఆఫీస్ నుంచి ఫోన్. లేడి పిల్లల గంతులేస్తున్న సిరి ఒక్కసారిగా ఏడుపు ముఖం పెట్టేసింది. నేను సెల్ తీస్తుంటే, ఆఫీస్కి వెళ్ళిపోతావా డాడీ అంది. మరి దగ్గరకు వచ్చి నన్ను రెండు చేతులతో పట్టుకుని నా ముక్కల్లో ముఖం పెట్టి, మరి వెళ్ళగలనా, ఈ కౌగిలి విడిచి వెళ్ళగలనా, ఈ అమాయకమైన చిరునవ్వును వదిలి, అందుకే చెప్పేశా ఈరోజు ఆఫీస్కు రావడం లేదు అని. సృష్టిలో లయ ఉంది. ఆ లయని జీవితానికి అన్వయించుకుంటే ఏ రకమైన ఆదుర్త, మితిమీరి పరిగెత్తడం, లేనిపోని అత్యాశలకు ఎగిరిపడటం జరగదు. లయ తప్పిన జీవితాల్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కనుచూపు మేరలోని కాస్త దూరంగా ఉంటాయి. మనసు అనే కళ్ళద్దాలు పెట్టుకు చూస్తే మన కళ్ళెదుటే సాక్షాత్కరిస్తాయి, ఆనందాన్ని రుచి చూపిస్తాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఆఫీసులో వేరే ఎవరితోనైనా మేనేజ్ చేస్తారు. కానీ ఈరోజు ఈ క్షణం నా కూతురి పక్కన నేను లేకపోతే ఆ లోటును ఎవ్వరూ పూడ్చలేరు, ఆశాభంగాన్ని ఎవ్వరూ తీర్చలేరు. నా కూతురికి ఇచ్చినంత ఆనందం నా సమక్షం మరెవ్వరికీ ఇవ్వలేదు. నా కూతురికి ఉన్నంతగా నా అవసరం ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. అందుకే నేనుండిపోయాను నన్ను నేను వెతుక్కునే పనిలో. మీరింతవరకు రేడియో 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డే కథ విన్నారు. తిరిగి ప్రసారమయ్యే కథానిక కార్యక్రమంలో మరో సరికొత్త కథతో మిమ్మల్ని అలరిస్తుంది మండడి విష్ణు 90.4. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: క్షపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: సైబర్ మోసం జరిగితే సిగ్గుపడకండి, భయపడకండి. వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయండి. మీ ధైర్యం ఇతరులను కూడా కాపాడుతుంది.
1: మీకు తెలుసా, భారత్లోని లఖపతి దీదీల సంఖ్య బెల్జియం లేదా గ్రీస్ వంటి దేశాల మొత్తం జనాభా కన్నా ఎక్కువ. 3 కోట్లకు పైగా మహిళలు లఖపతి దీదీలయ్యారు. కుటుంబాల దేశ ఆర్థిక పునాదిని వారు బలోపేతం చేశారు.
2: లఖపతి దీదీ బనానే కా యే అభియాన్ ఆనే వాలీ పీడియో కో సశక్త కర్నే కా ఏక్ మహా అభియాన్ హై.
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి 12 ఏళ్లు.
0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और AI से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार।
1: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
2: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

శ్రోతలందరికీ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. మా రేడియో విష్ణు శ్రోతలందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. సంగీతం ఈ మూడు అక్షరాల పదానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. రాగం, తానం, పల్లవి ఈ మూడు సంగీత సరస్వతికి ప్రాణాధారాలు. సరిగమ పదనిసలే సప్తస్వరాలై సంగీత ప్రపంచానికి మూలాధారాలుగా నిలుస్తూ ఉన్నాయి. కాలాన్ని సైతం మరిపించి మానసిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి కేవలం సంగీతానికి మాత్రమే సొంతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ సంగీతానికైనా శాస్త్రీయ సంగీతమే ప్రాణం, మూలం. మనిషిని కదిలించి కరిగించే మహత్తర శక్తి సంగీతానిది. ఆనందం, ఆవేశం, వినోదం, విషాదం, సమయం, సందర్భం ఏదైనా దానికి గళమిచ్చేది మాత్రం సంగీతమే, బలమిచ్చేది సంగీతమే. అందుకే పాటలేని ప్రపంచాన్ని ఊహించలేం. అందుకే ప్రతి ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ సంగీత దినోత్సవాల్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విందాం. ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా చిరంజీవి, విజయశాంతి కథానాయకులుగా, ఎస్వి చంద్రశేఖర్ దర్శకుడిగా 1984లో విడుదలైన చిత్రం దేవాంతకుడు. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం చేసిన చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట పాట వింటారు. పాట రచన వేటూరి, సంగీతం జేవి రాఘవులు. మరి పాట విందామా?

0: మీకు తెలుసా, ఒకప్పుడు శివార్లలో ఉన్న సుదూర ప్రాంతాలుగా చూసిన ఈశాన్య రాష్ట్రాలు గత 12 ఏళ్లలో మన హృదయాలకు ఎంతో దగ్గరయ్యాయి. ఈశాన్య ప్రాంతంలో జాతీయ రహదారుల విస్తృతి 16,200 కిలోమీటర్లకు పెరగడం, అలాగే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు తొలిసారిగా విమాన సౌకర్యం లభించడంతో ఆ ప్రాంతం ఇతర ప్రాంతాలకు దగ్గరైంది. పన్నెండు సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: దేవాంతకుడి చిత్తం నుంచి చెల్లమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట పాట విన్నారు కదా. తర్వాత పాట టిఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో చిరంజీవి, రాధ జంటగా 1984లో విడుదలైన నాగు చిత్రం నుంచి ఓ చెల్లి ఎప్పుడమ్మా నీకు నాకు పెళ్ళి పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం చక్రవర్తి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

నా సొంతం పోచలి ఎప్పుడమ్మ నీకు నాకు పెట్టి పోచలి ఎప్పుడమ్మ నీకు నాకు పెట్టి ముద్దుకుంటే మాసిపోయే మళ్ళీ మళ్ళీ నా ముద్దులెట్ట తీసుకొందు తల్లి నా మళ్ళీ నా జాజే నేను.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: చిరంజీవి కథానాయకుడుగా నాగు చిత్రం నుంచి బాలు గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట ప్రేమ సంగమం చిత్రం నుంచి వింజమూరి కృష్ణమూర్తి గానం చేసిన ప్రతి క్షణం పరవశం పాట వింటారు. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. కార్తీక్ రవి జంటగా నటించిన ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియ తయార్.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు, సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళలు అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సంబర్ని మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి,
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: ప్రేమ సంగమం చిత్రం నుంచి వింజమూరి కృష్ణమూర్తి పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు విజయ్ బాపినుడు దర్శకుడుగా, శోభన్ బాబు, జయసుధా హీరో హీరోయిన్లుగా 1984 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం భార్యామణి. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన బంగారు చిలకమ్మ పాట వింటారు. రచన వేటూరి, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: త్రీ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పిండు పిండు నిమ్మకాయ పిండు, కాస్త ఉప్పు, కొంచెం పంచదార.
2: వేసవిని తరిమికొట్టి విటమిన్ బా, వేసవిని తరిమికొట్టి సి విటమిన్ బా.
1: నీరసాన్ని పారద్రోలే చల్లని నిమ్మరసం.
2: ఒక్క గ్లాస్ తాగండి, రోజంతా యాక్టివ్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: భార్యామణి చిత్రం నుంచి బాలు జానకి గానం చేసిన బంగారు చిలకమ్మ భార్యామణి పాట విన్నారు కదా. తర్వాత పాట ఉషా కిరణ్ మూవీస్ తొలి చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. 1984 విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్ జానకి గానం చేసిన మనసా తుళ్ళి పడకే పాటు వింటారు. వేటూరి రాసిన ఈ పాటకు రమేష్ నాయుడు స్వరాలు అందించారు. ఈ పాటకు గాను ఎస్ జానకి జాతీయ స్థాయి అవార్డు గెలుచుకున్నారు. మరి పాటు విందామా?

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మరికొద్ది క్షణాల్లో మహిళా కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిస్టర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మహిళ లిస్నర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను మీ ఆర్జే ఆఫ్రీన్. మరి ఇంకెందుకు అలస్యం, ఆ విషయాలేంటో తెలుసుకుందాం. మరి రాయలసీమ అంటే రాళ్లు, రప్పలు, నోళ్లు తెరిచిన భూములు, ఎండిపోయిన ఊటబావులే కాదండి. కలిసికట్టుగా పనిచేస్తూ విజయాలు అందుకుంటున్న రైతులు, పాడితో పేదరికాన్ని జయించిన మహిళల విజయగాథలు కనిపిస్తాయట. మరి కర్నూలులోని అల్లూరు గ్రామ మహిళలది అలాంటి కదే. పాల విప్లవంతో వాళ్లు గ్రామ ముఖ చిత్రాన్నే మార్చేశారు. మరి ఆ మహిళల గురించి ఈ రోజు మన కార్యక్రమంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. మరి వ్యవసాయంతో ఏడాదికి ఒక్కసారి సారే ఆదాయం చేతికొస్తుంది. వరుణుడు కరుణించకో, వరదలు ముంచెత్తో పంటను కోల్పోవలసి వస్తే అప్పులు మిగులుతాయి. మరి అదే పాడిని నమ్ముకుంటే ఏడాదంతా లాభాలే అన్నది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామస్తుల మాట. మరి కలిసికట్టుగా శ్రమించి వాళ్లు క్షీర విప్లవాన్ని సృష్టించారు. ఒకప్పుడు ఆ గ్రామం కరువుకు నెలవు, కానీ ఇప్పుడు జిల్లాలో పాల ప్రస్తావన వస్తే మొదట వినబడేది ఆ ఊరి పేరే. పాడిని నమ్ముకొని గ్రామస్తులు అప్పుల ఊపి నుంచి బయటపడ్డారటండి. మరి పిల్లల్ని ఉన్నత చదువులు కూడా చదివిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం అక్కడ మొదలైన మార్పు నేడు ఎన్నో గ్రామాలకు మార్గదర్శకంగా మారింది. మరి అల్లూరులో ఒకప్పుడు వర్షధార పంటలైన జొన్న, శనగను ఎక్కువగా సాగు చేసేవారు. మరి వర్షం కురవకపోతే పంట చేతికందేది కూడా కాదు. మరి 20 ఎకరాల ఆసామికి కూడా అప్పులే మిగిలేవి. మరి ఇదంతా 15 ఏళ్ల కిందటి మాట. గ్రామస్తులంతా కరువు కొరల్లో చిక్కుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి అనే రైతు వాళ్లకు పాడి పెంపకం పైన అవగాహన కల్పించారట. మరి అక్కడ మహిళలు వాటిని నేర్చుకుని ఆ పని చేయడం మొదలుపెట్టారు. మరి ఎక్కువ దిగుబడినిచ్చే మేలు రకం ఆవుల పెంపకం వైపు మహిళలు కూడా అడుగులేశారు. ఆవుల పోషణ గురించి అన్ని విషయాలు మహిళలకు ఆయన నేర్పించారు. అది వాళ్లపైన చాలా ప్రభావం చూపింది. గ్రామస్తులు ఒక్కొక్కరే క్రమంగా పాడిపైన దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మరి వాళ్లతో పాటు ఊరు కూడా పేదరికం నుంచి బయటపడటం మొదలుపెట్టింది. మరి గ్రామంలో క్రమంగా పాల దిగుబడి పెరుగుతూ రావడంతో ప్రభుత్వం విజయ డైరీ తలపున పాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరి ఆ కేంద్రం వల్ల గ్రామంలోని మహిళల పరిస్థితి కూడా మెరుగుపడిందని చెప్పుకోవచ్చు. మరి డైరీ పూచీకత్తుపైనే రైతులు ఆవులను కొనడానికి బ్యాంకు రుణం తీసుకుంటున్నారు. నెల నెల డైరీకే పాలు పోస్తూ వచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని రుణ వాయిదాగా చెల్లిస్తున్నారట. మరి ఎక్కువగా కుటుంబాల్లో మగవాళ్లు పొలం పనుల్లో నిమగ్నమై ఉంటుంటే ఆడవాళ్లే పాడి బాధ్యతను తీసుకుంటున్నారు అని అక్కడి గ్రామస్తులు పేర్కొంటున్నారు. మలిస్నస్, దీనివల్ల పొలం పనుల పెట్టుబడుల కోసం వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరము తప్పుతుంది కూడా. అదేవిధంగా మహిళలకు కూడా ఒక పని దొరుకుతుంది. పాల కేంద్రాన్ని స్థాపించిన కొత్తలో రోజుకు 400 లీటర్ల పాలను గ్రామస్తులు సరఫరా చేస్తే మరి ఇప్పుడు 4000 లీటర్లను అందిస్తున్నారట. మరి మాకు 3 ఎకరాల పొలం ఉన్నా వర్షాలు లేక సాగుకు వీలు పడట్లేదు, అందుకే రుణం తీసుకుని ఆవులను కొన్నా. ఇప్పుడు రోజుకు 70 లీటర్ల పాలను సరఫరా చేస్తున్నా. 15 రోజులకోసారి వచ్చే బిల్లులో 30,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఈ మధ్యే నా భర్తకు గుండె జబ్బు వస్తే పేస్ మేకర్లు వేయించడానికే 3 లక్షలకు పైగా ఖర్చయింది. మరి పాడిని నమ్ముకోబట్టే ఆపరేషన్ చేయించాలిగా అంటోంది లక్ష్మీదేవి అనే మహిళ. మరి అల్లూరులో ఇంటింటికి ఇలాంటి విజయగాథలు ఎన్నో కనిపిస్తాయి. మరి పాల ఉత్పత్తితో ప్రగతి పథకంలో దూసుకుపోతున్న ఈ గ్రామానికి చెందిన మహేశ్వరమ్మను అప్పటి మంత్రి టీజీ వెంకటేష్ కూడా ఉగాది పురస్కారంతో సన్మానించారు. మలిస్నస్, ఇప్పటి వరకు ఈ ఊరి గురించి అలాగే ఊరిలో ఉన్న మహిళలు పాల విప్లవంతో వాళ్ల గ్రామాన్ని ఏ విధంగా మార్చారు అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరి ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిస్నింగ్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మై లిసనర్స్, ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయడానికి వెళ్లేటప్పుడు ధరించిన దుస్తులు ఇబ్బంది పెడితే చికాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ట్రావెలింగ్ చేసే సమయంలో ఎలాంటి దుస్తులు వాడాలో తెలుసుకోవాల్సిందేనండి. మరి ఆ విషయాలు ఇప్పుడు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. టూర్కు వెళ్లే సమయంలో దుస్తుల్ని ప్యాక్ చేయటం ఎప్పటికీ ఛాలెంజ్ గానే ఉంటుంది కదండి. మరి అదే విధంగా ప్రయాణంలో సౌకర్యవంతంగా, స్టైలిష్ గా ఉండే దుస్తులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ముఖ్యంగా ముడతలు పడని దుస్తుల్ని ధరించుకోవాలి. అదే ఎండాకాలంలో అయితే కాటన్ దుస్తుల్ని ధరిస్తే చెమటను పీల్చేస్తాయి. ముఖ్యంగా శరీరాన్ని కూల్ చేయటంతో పాటు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. అదేవిధంగా ముడత పడని స్వభావం ఉండే ఉన్ని దుస్తుల్ని అన్ని రకాల్లో ధరించాలి. అదేవిధంగా ఒక పాలిస్టర్ దుస్తులు సాఫ్ట్ గానే కాకుండా కంఫర్టబుల్ గా ఉంటాయి, ఎక్కువ కాలం కూడా మన్నిక వస్తాయి. మరి కాశ్మీర్

వేరే దుస్తులు లైట్ వెయిట్ తో పాటు సాఫ్ట్ గా కూడా ఉంటాయి. అదే విధంగా ఇవి ప్రయాణాల్లో బ్యాగులో బాగా ఇమిడిపోయే ఈ ఫ్యాబ్రిక్స్ ను ముడతలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. మరి ఉన్ని, కాటన్, సింథటిక్ పోగులతో తయారు చేసిన అల్లిక దుస్తులు కూడా ట్రావెలింగ్ లో బాగా ఉపయోగపడతాయి. ప్రయాణాల్లో జీన్స్ ప్యాంట్ వాడటం వల్ల ఇబ్బందిగా కూడా ఉంటుంది కదండి. మరి అందుకే జీన్స్ కి బదులు షార్ట్స్ వాడుకోవాలి. మరి అదేవిధంగా ఎక్కువ కాలం మనకి వచ్చే పాలిస్టర్ ఫ్యాబ్రిక్స్ ని నీటిని పీల్చుకున్నా త్వరగా డ్రై అవుతాయి కూడా. మరి లిసనర్స్, ఈ చిట్కాలను మీరు పాటిస్తే మీ ట్రిప్స్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మరి లిసనర్స్, ఇలాంటి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని

0: కి ఐఓఐ ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, ఈహెచ్ఎస్ మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: అపరిచితులతో వీడియో కాల్స్ మాట్లాడకండి. హనీ ట్రాప్ వంటి మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళా లిసనర్స్. మరి ఈ రోజు మన మహిళా కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న వంటకం వచ్చేసి మురుక్ అంగారే. వెంటనే కొత్తగా ఉంది కదండి. మరి ఈ డిష్ గురించి ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల విషయానికి వస్తే, చికెన్ 1 కిలో, అల్లం వెల్లుల్లి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 200 గ్రాములు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, కారం 2 టేబుల్ స్పూన్లు, పలావు ఆకులు 2, లవంగాలు 4, యాలకులు 2, దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క, ఉప్పు రుచికి సరిపడా, నూనె 6 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 4. మరి ఈ మురుక్ అంగారే తయారు చేసే విధానానికి వస్తే, చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీళ్లు వంపేయాలి. ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకోవాలి. చికెన్ ముక్కల మీద ధనియాలు జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపిన తర్వాత 1 గంట సేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేసి పలావు ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లి ముక్కలు వేసి వేగాక నానబెట్టిన చికెన్ ముక్కలు వేసి మరో 20 నిమిషాలు వేయించాలి. తర్వాత సిమ్లో 10 నిమిషాలు ఉడికించి పచ్చిమిర్చితో అలంకరిస్తే సరిపోతుంది. అంతేనండి మురుక్ అంగారే రెడీ అయిపోయినట్లే. ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ఈ కొత్త రకమైన డిష్ ని ట్రై చేసి చూసేయండి. లిసనర్స్, ఇదండి ఈ రోజు మన మహిళా కార్యక్రమం. మరలా రేపు తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది వైజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అఫ్రీన్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: விஷ்ணு எஃப்எம் 90.4. గుడ్ మార్నింగ్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, ఇవాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన టాపిక్, మన దినచర్య మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందిట. మరి ఆ వివరాలన్నీ తెలుసుకునే ముందు మన ప్రోగ్రామ్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇందాక చెప్పాను కదా దినచర్య మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందిట. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఎక్కువ శాతం ప్రోటీన్లు, శక్తినిచ్చే పదార్థాలు శరీరానికి ఎంతో అవసరం. సమతుల ఆహారం గురించి అవగాహన లేని వారు పౌష్టికాహారం అస్సలు తీసుకోలేరు. దాంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి కొన్ని రకాల వ్యాధులు వస్తుంటాయి. ఇంట్లో లభించే వస్తువులు ఆరోగ్యానికి తోడ్పడతాయని చాలా మందికి తెలియదు. చింతపండు, పసుపు, యాలకులు, మెంతులు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ ఆరోగ్యాన్ని ఇస్తుంటాయి. కాబట్టి ఇంట్లో లభించే వస్తువులతోనే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చుట. కొందరైతే బయటకి కనిపించే శరీరాన్ని బట్టి ఆరోగ్యాన్ని లెక్క కడతారు. అది మాత్రం తప్పు పద్ధతి. కొందరు పొట్టిగా పొట్టతో ఉండవచ్చు, అంత మాత్రాన ఆరోగ్యంగా లేరని, సన్నగా పొడుగ్గా ఉన్నవారు ఆరోగ్యంగా ఉన్నారని అనుకోకూడదు మనం. సన్నటి వారికి కూడా కొలెస్ట్రాల్ శాతం అధికంగా ఉండవచ్చు. ప్రతి మనిషి రోజు అతని వయస్సు, ఆరోగ్యం తీరు, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, చేస్తున్న ఉద్యోగం బట్టి 6 గంటల నుండి 8 గంటల వరకు నిద్రపోవాలి. ఆదివారాలు వస్తే విశ్రాంతికి మాత్రమే కేటాయించాలి. అప్పుడు సామర్థ్యం పెరిగి చురుకుగా ఉండి పనితనం ఇంకా పెరుగుతుంది. సూర్యోదయానికి ముందే లేచి దంతాలు శుభ్రపరచుకోవాలి. రకరకాల టూత్పేస్ట్లు, పళ్ళపొడులు మంచివి ఎంచుకుంటూ ఉండాలి. చాలా మందిలో దంతాలను ఎలా ఉంచుకోవాలో సరైన అవగాహన ఉండదు. వేప, గానుగ పుల్లలు, నీమ్ పేస్ట్తో దంతాలు శుభ్రపరచుకుంటే చాలా మంచిదిట. వేప పంటిని పటిష్టంగా ఉంచడమే కాకుండా పంటికి హాని కలిగించే సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. పరిశోధనల్లో వేప నోటికి ఎంతో మంచిదని వెల్లడైంది. నోటిలో తెల్ల మచ్చలు వస్తుంటాయి కదా, వీటిని ల్యూకోప్లేకియా అంటారు. 5 నుండి 10 ఏళ్లు వాటిని చికిత్స చేయకుండా వదిలేస్తే క్యాన్సర్ కూడా రావచ్చుట. నోటి శుభ్రానికి వేప పుల్లలు వాడితే ల్యూకోప్లేకియా తగ్గిపోతుంది. ముఖం కడుక్కోగానే పరగడుపున 300 నుండి 500 మిల్లీలీటర్లు మంచినీటిని తాగాలి. మామూలుగా రాత్రి మనం తిన్న ఆహారం 4 గంటల్లో అరిగిపోతుంది. ఆ తరువాత కడుపు ఖాళీగా ఉండిపోతుంది కదా. ఖాళీ కడుపులో ఆమ్లం ఉంటుంది. వట్టి కడుపులో ఆమ్లం, నీళ్లు ఆమ్లాన్ని నిర్వీర్యం చేసి అన్ని అవయవాల్లో రసాయనిక చర్యల ద్వారా ఉత్పత్తి అయిన వ్యర్థ పదార్థాలని డైల్యూట్ చేసి స్వేదం రూపంలో బయటికి పంపుతుంది. అన్నం తినేటప్పుడు కూడా నీళ్లు తాగితే ఘనాహారం డైల్యూట్ అయి ఆహారం కడుపులో పేగులకి చేరుతుంది. రోజుకు సగటున ప్రతి ఒక్కరూ 3 నుండి 5 లీటర్లు మంచినీటిని తాగాలి. రాత్రి భోజనం తీసుకున్న తర్వాత దాదాపు 8 గంటలు విశ్రాంతి తీసుకుంటాం. కాబట్టి ఉదయం అల్పాహారం మాత్రం తప్పనిసరి. ఖాళీగా ఉన్న కడుపులోకి ఉదయం కొద్దిగా ఆహారం వెళ్లడం అవసరం. రోజులో 3 నుండి 4 సార్లు ఆహారం తినడం మంచిదిట. అల్పాహారం తీసుకుంటే తర్వాత తినే ఆహారం పరిమాణం తగ్గుతూ వస్తుంది. రాత్రి నిద్రలో మెలకు వస్తే 1 లేదా 2 గ్లాసులు మంచినీరుని తాగడం కూడా మంచిది. మరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసమైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను లిజనర్స్. మన టాపిక్ అయితే కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు కొందరు ఉదయం 10 గంటల్లోపే అన్నం తిని ఆఫీస్కి బయలుదేరిపోతారు. ఆ ఆహారం

శాకాహారంగా దానిలో పీచు పదార్థం ఉండేలాగా చూసుకోవాలి మనం. కార్బోహైడ్రేట్స్కు శరీరం అలవాటు పడిపోయి ఉంటుంది, కాబట్టి డయాబెటీస్ వంటి వ్యాధులు వచ్చాయని పూర్తిగా అన్నాన్ని మానేయకుండా కొద్దిగా తింటూ ఉండాలి. రోజుకి ఒక పూట పప్పు పడాలి. మినపప్పులో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు సాధారణంగా మార్కెట్లో లభించే టొమాటో, క్యారెట్, ముల్లంగి, కీరదోస, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటివన్నీ శుభ్రపరుచుకుని ముక్కలుగా చేసి ఉడికించకుండానే సలాడ్ లాగా రొట్టెతోనో అన్నంతోనో తినేయాలి. పాత పద్ధతి అయిన తరహా అన్నం అన్నిటికంటే మంచిదిట. ఒక కుండలో రాత్రి అన్నాన్ని పెట్టి దానిమీద పాలు పోసి దాంట్లో ఒక మజ్జిగ చుక్క వేయాలి. తెల్లవారేసరికి పాలు తోడుకుని అన్నం రుచిగా ఉంటుంది. దీనినే తరవాణి అంటారు. రాత్రి అలా ఉంచి పొద్దున్నే తింటే మనకి చాలా చలువ చేస్తుందిట. ఉదయం అల్పాహారంతో పాటు ఒక గ్లాసు పుల్లటి లేదా మజ్జిగలో 5-6 చుక్కలు నిమ్మరసం, ఒక చెంచాడు తేనె, చిటికెడు పసుపు, కొంత పంచదార కలిపి తాగితే సరి. సాయంకాలం తేనీరు తాగే అలవాటు ఉంటే తీసుకోవచ్చు. ఇది పాలతో తీసుకుంటే క్యాలరీలు ఎక్కువగా వచ్చి శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకని డికాక్షన్లో 5-6 చుక్కలు నిమ్మరసాన్ని పిండి బ్లాక్ టీ తాగడం మంచిదని చెప్తున్నారు డాక్టర్స్. పొద్దున నడవడానికి అవకాశం లేని వాళ్ళు తేనీరు తాగిన తర్వాత నడవడం మంచిది. వయసు పైబడిన వారు రాత్రి 8 గంటల కంటే ముందే భోజనం తీసుకోవాలి. అన్నాన్ని రాత్రి కాస్త తక్కువగా తినాలి. తర్వాత అరటిపండు తినడం మంచిది. అరటిపండు సులభంగా అరిగిపోతుంది. పడుకునే ముందు పాలు లేదా మజ్జిగ తాగి దంతాలను శుభ్రం చేసుకుని పడుకోవాలి. పడుకోగానే మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే త్వరగా నిద్రపడుతుంది మనకి. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని అనుకుంటూ ఉంటాం మనం. నిద్ర లేవగానే శరీర ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత కన్నా 2 లేదా 3 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. కారణం రాత్రంతా శరీరానికి విశ్రాంతి లభించడమే. పనిచేస్తున్నప్పుడు శరీరంలో శక్తి ఎక్కువగా జనిస్తుంది. అందుకని పనిచేసేటప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. చెప్పొచ్చేదేంటంటే ఏ వ్యక్తి శరీర ఉష్ణోగ్రత రోజంతా ఒకేలాగా ఉండదు. శరీరంలో ఉష్ణోగ్రతలతో కొంత మార్పుని భరించగలదు. శరీర ఉష్ణోగ్రత 95 డిగ్రీ ఫారెన్ హీట్ కంటే తక్కువ ఉంటే ప్రమాదకరం. అలాగే 106 డిగ్రీల కంటే పెరిగినప్పుడు కూడా ప్రమాదకరమే. మరి ఉష్ణోగ్రత గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. విని ఆనందించండి.

0: If you wanna shake your body.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे। भारत इनोवेट्स 2026, भारत में निर्मित, విశ్వ కేలియే తయార్.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదండి ఉష్ణోగ్రతలో డిఫరెన్సెస్ శరీరం తట్టుకోగలదని. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. వడదెబ్బ తగిలినప్పుడు హైపోథాలమస్ పనిచేయడం మానేసి చెమట మరియు ఇతర మార్గాల ద్వారా శరీర ఉష్ణోగ్రతని తగ్గించే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి వ్యక్తిని వెంటనే నీడ పట్టుకు తరలించాలి. మరీ చల్లటి నీరు కాకుండా నీటి బిందువుల్ని వంటి నిండా చిలకరించాలి. కొద్ది కొద్దిగా నీటిని తాగేలా చూసుకుంటే సరి. అప్పుడు వైద్యులు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే మందులు ఇంట్రావీనస్, ఇంట్రామస్క్యులర్, ఇంట్రాక్యూట్రేనియస్ గా ఇస్తారు. రోగిని అచేతన స్థితిలో ఉంచితే నాడీ మండల వ్యవస్థ దెబ్బతిని మరణిస్తాడు కూడా. ముఖ్యంగా వృద్ధులు, స్త్రీలు, చిన్నపిల్లలు అధిక శరీర ఉష్ణోగ్రతని అస్సలు తట్టుకోలేరట. శరీర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు రోగిని బట్టలతో కప్పి శరీరానికి ఉష్ణం కలిగించేలా టీ, కాఫీలు తాగించాలి. శరీరంలో ఉష్ణోగ్రత కోల్పోకుండా చూసుకోవడం ప్రధాన ఉద్దేశం. జ్వరం బాగా పెరిగి కొంతసేపటి తర్వాత చలి, వణుకు, చెమటలు తగ్గి యథాస్థితికి వస్తే మలేరియా కావచ్చు. జ్వరం ఎక్కువగా వచ్చి వంటి నొప్పులు, కళ్ళు తిరగడం, వాంతులు కలిగితే వైరస్ కి సంబంధించిన వ్యాధులు కారణమవ్వచ్చు. ఒకే రోజులో అనేక సార్లు శరీర ఉష్ణోగ్రత పెరగడం, తగ్గడం, ఆహారం అంటే అయిష్టంగా ఉండటం, టైఫాయిడ్ లక్షణాలు, సాయంత్రం వేళ అస్వస్థతగా ఉండటం, కొద్దిపాటి దగ్గు, చెమటలు పట్టడం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, బరువు తగ్గిపోవడం,

సాయంత్రం అత్యధిక శరీర ఉష్ణోగ్రత కలిగి ఉండటం ఇవన్నీ క్షయ లక్షణాలు. శరీరం అస్తవ్యస్తంగా ఉండి ఆకలి లేకపోవడం, ఉత్సాహం లోపించడం, బరువు కోల్పోవడం, వారంలో 1-2 రోజులు జ్వరం వచ్చి తగ్గిపోవడం, ఇవన్నీ హెపటైటిస్ లక్షణాలు. అసలు మనకి జ్వరం ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానం అయితే, శరీరంలో వైరస్ మరియు బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు వాటిని చంపడానికి రోగ నిరోధక వ్యవస్థ శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది. దానివల్ల సూక్ష్మక్రిములు చనిపోవచ్చు, అందుకని జ్వరాలు వస్తాయి. చిన్నపిల్లల్లో సాధారణంగా ఇన్ఫెక్షన్స్ తక్కువ. అందుకు కారణం వ్యాధి నిరోధక వ్యవస్థ పూర్తి స్థాయిలో వృద్ధి చెందకపోవడమే. మన శరీరంలో హాని కలిగించే సూక్ష్మజీవులతో పాటు మేలు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. శక్తివంతమైన యాంటీబయాటిక్స్ వాడటం వల్ల మంచిని కలిగించే సూక్ష్మజీవులు కూడా మరణిస్తాయి. దీనివల్ల శరీరానికి నష్టం కలిగించవచ్చు. అందుకని యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం కూడా అంత మంచిది కాదుట. అలాగే పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. క్రిమి కీటకాలు ప్రబలి రకరకాల అనారోగ్యాలు ప్రబలవుతాయి. కలుషితమైన తాగునీరు, ఆహారం ద్వారా ఎన్నో సూక్ష్మక్రిములు శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి. మనందరం వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్ ఇవాళ హెల్త్ టిప్స్. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలు మరొక మంచి టాపిక్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ ఆర్జే సాహిత్య.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: నిన్ను

0: FM 90.4. పశువుల పెంపకంలో మంచి సూక్ష్మజీవులని వాడటం. వేల సంవత్సరాల కొద్దీ మాంసం పాల కోసమే కాక డబ్బు సంపాదించడానికి కూడా పశువులని పెంచుతున్నారు. కానీ మేత భూములు అంతకంతకు తగ్గిపోతున్నాయి. పశుదాణా ఖరీదు పెరిగిపోవడంతో పశువుల పెంపకంలో లాభాలని రాబట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. పశువులని చిన్న చిన్న జాగాల్లోనూ కొట్టాల్లోనూ ఉంచితే అది దుర్వాసనకి అపరిశుభ్రతకి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో పశువులకి పాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ వంటి తీవ్రమైన రోగాలు సోకే అవకాశం ఉంది. అంతేగాక పేలు, ఈగల ద్వారా వ్యాపించే రోగాలు కూడా పశువుల ఉత్పాదకతని తగ్గిస్తాయి. పశువుల మీద విపరీతంగా వాడుతున్న యాంటీబయాటిక్స్ వల్ల రోగాలు సంక్రమణ చికిత్స కోసం మనుషుల మీద వాడుతున్న యాంటీబయాటిక్స్ ప్రభావం నశిస్తుంది. ఇది ప్రజా ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిపి ఈ వీడియోలో బంగ్లాదేశ్ కి చెందిన అనుభవజ్ఞులైన రైతుల నుంచి దాణా ఖరీదుని తగ్గించడానికి మంచి సూక్ష్మజీవులు ఎలా దోహదపడతాయో, పశువులకి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పి వాటి ఆరోగ్యాన్ని అవి ఎలా నిలుపుతాయో నేర్చుకుందాం. ప్రకృతిలో ఉచితంగా లభించే మంచి సూక్ష్మజీవులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. మంచి సూక్ష్మజీవులు వ్యర్థాలను వేగంగా కుళ్లబెట్టి చెడు క్రిములను నాశనం చేస్తాయి.
1: మా పొలంలో దుర్వాసన రాకుండా సూక్ష్మజీవులని వాడతాం. పొలం చుట్టుపక్కల్లో చెడు ప్యాథోజన్లని, ఈగల్ని కూడా అవి అరికడతాయి.
0: దాణాలోనూ, తాగే నీళ్లలోనూ మంచి సూక్ష్మజీవులని కలపడం పశువుల ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. మంచి సూక్ష్మజీవులను దాణాలో కలిపితే దానిలో పోషకాలు పెరుగుతాయి.
2: రుచి వాసన బాగుంటాయి కాబట్టి ఇలాంటి దాణాన్ని పశువులు బాగా మేస్తాయి. ఈ దాణాన్ని పశువులు జీర్ణం చేసుకోవడానికి సూక్ష్మజీవులు తోడ్పడతాయి.
0: మంచి సూక్ష్మజీవులు కలిపిన దాణాన్ని మీ పశువులకి మేపితే కాన్సన్ట్రేటెడ్ దాణా మోతాదుని తగ్గించవచ్చు.
2: గడ్డి మీద మంచి సూక్ష్మజీవులను చల్లి దాని మీద అరగంట సేపు మూత పెడతాం. దానివల్ల గడ్డి మెత్తబడుతుంది. పశువులకి అది బాగా నచ్చుతుంది. ఏవైనా చెడు క్రిములు గాని బూజులు గాని ఉంటే అది వాటిని చంపేస్తుంది.
0: మీకు దగ్గర్లోని వ్యవసాయ పశువుల దుకాణంలో గాని, విశ్వవిద్యాలయంలో గాని, ఎక్స్టెన్షన్ సేవ నుంచి గాని మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం లేక ఈఎంని కొనవచ్చు. వాడే ముందు సూక్ష్మజీవులని తప్పకుండా సక్రియం చేయాలి. 2 గుప్పెళ్ల మలాసల్ని, 2 గుప్పెళ్ల ఈఎంని తాజా నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీళ్లలో కలిపి గాలి చోరని పీపాలో పోసి నీడలో ఉంచాలి. మొదటి రోజున రోజుకి 2 సార్లు గ్యాస్ ని వదలాలి. 2వ రోజు నుంచి రోజుకి 1 సారి చేయాలి. 5 నుండి 10 రోజుల్లో సూక్ష్మజీవులు సిక్రయమై వాడడానికి సిద్ధమవుతాయి. ఉప్పని తీయని వాసన వల్ల అది మీకే తెలుస్తుంది. స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. 2 గుప్పెళ్ల బియ్యం, గోధుమలు లేక మొక్కజొన్నలని ఒక మట్టి కుండలో పోయాలి. ఇంకో కుండలో 2 గుప్పెళ్ల సగం ఉడికిన పప్పులు పోసి 2 గుడ్డతో కప్పాలి. పప్పులు పోసిన కుండని వెదురు పొదలో గాని, చీకటిగా తేమగా ఉండే చోట గాని పెట్టి ఆకులతో కప్పాలి. మంచి సూక్ష్మజీవులు చీకటిగా తేమగా ఉండే చోట్ల బాగా పెరుగుతాయి. బియ్యం పోసిన కుండని గడ్డివాములో పెట్టాలి. ఇక్కడి ఉష్ణోగ్రత స్థిరంగా వెచ్చగా ఉంటుంది. పెరిగే బూజు సూక్ష్మజీవులకి అలాంటి వాతావరణం అవసరం. 5-6 రోజుల తర్వాత సూక్ష్మజీవులు పెరిగి తెల్లని నూలుదారల్లా కనిపిస్తాయి. ఇప్పుడు 12 చెంచాలు లేక 200 మిల్లీలీటర్ల బియ్యం కడిగిన నీళ్లలో 12 చెంచాల మలాసాలని కలపాలి. అందులో 2 చెంచాల పెరుగుని, 1/2 చెంచా లేక 6-7 గ్రాముల ఈస్ట్ని కలపాలి. ఇప్పుడు బియ్యం పోసిన కుండలోంచి, పప్పులు పోసిన కుండలోంచి 1/2 చెంచాడు చొప్పున సూక్ష్మజీవులను తీసుకోవాలి. ఈ 2 లీటర్ల నీళ్లలో కలపాలి. సూక్ష్మజీవులని సంక్రియం చేయడానికి ఈ మిశ్రమాన్ని గాలిచోరని జాడీలో పోసి వారంపాటు నిలువుంచాలి. రోజుకి 1-2 సార్లు జాడీలోని గ్యాస్ని విడుదల చేయడాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ మంచి సూక్ష్మజీవులని వాడుకునే రకరకాల పద్ధతులని చూద్దాం. మీ కొట్టంలో దుర్వాసనని అరికట్టడానికి పేడను, మూత్రాన్ని విడివిడిగా ఉంచేందుకు ప్రయత్నించాలి. పేడతో మూత్రం కలిస్తే అమ్మోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి వాయువులు విడుదలై దుర్వాసనకి కారణమవుతాయి. పొడి తవుడు, రంపపు పొట్టు, కొబ్బరి పొట్టు లేక గడ్డిని నేల మీద పరచి దానిమీద క్రమం తప్పకుండా సూక్ష్మజీవులని చల్లుతుండాలి.
2: లీటర్ సూక్ష్మజీవులని 100

0: లీటర్ల నీళ్లలో కలిపి గడ్డిపరుపు మీద చల్లుతాను. మంచి సూక్ష్మజీవులని పరుపు పీల్చుకుని చెడు క్రిముల్ని చంపేస్తుంది. కొట్టం బయట పేడా ఇతర వ్యర్థాలు కుప్పబోసే చోట కూడా చల్లుతాను. దీనివల్ల ఈగలు పేలు రావు, చెడువాసన కూడా ఉండదు. మేం మా వ్యర్థాలని సరిగ్గా నిర్వహించగలం. ఆవు పేడని గడ్డి పరుపుని చక్కగా పనికొచ్చే ఎరువుగా మార్చుతుంది. దాన్ని మేము రైతులకి అమ్ముతాం.
1: మీ పశుధానాన్ని శుద్ధీకరించడానికి చెంచాడు సూక్ష్మజీవులను చెంచాడు మలాసలని 1.5 లీటర్ల నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని 10 కిలోల దానాకి కలపాలి. లేదా 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 900 మిల్లీలీటర్ల నీళ్లలో కలిపి 10 కిలోల కాన్సన్ట్రేట్ దానాలో కలపవచ్చు. దీన్నొక సంచిలోనో పీపాలోనో ఉంచవచ్చు. అది పులిసినప్పుడు వచ్చేటి పులుపు వాసన వల్ల ఫీడ్ సిద్ధమైందని తెలుస్తుంది. వేడి వాతావరణంలో 3 నుంచి 4 రోజులు, శీతాకాలంలో 7 నుంచి 8 రోజులు పడుతుంది.
0: ఒక్కోసారి మేము రెడీమేడ్ దానాని కొంటాం. కొన్న ప్రతిసారి దాన్ని దేశీ సూక్ష్మజీవులతో శుద్ధి చేస్తాం. దానాలో ఏదైనా చెడు క్రిములు గాని బూజు గాని ఉంటే మంచి సూక్ష్మజీవులు వాటిని చంపేస్తాయి. ఇలా పులిసిన దానాని పశువులు బాగా ఇష్టపడతాయి. మా కాన్సన్ట్రేట్ దానాని మేమే తయారు చేసుకుంటాం. వేరువేరు దినుసులను తెచ్చి వాటిలో దేశీయ సూక్ష్మజీవులని సరిగ్గా కలిపి గాలి చొరని సంచిలోనూ పీపాల్లోనూ ఉంచుతాం. 3-4 రోజుల తర్వాత దాన్ని గడ్డిలో కలిపి పశువులకి మేపుతాం. దాన్ని అవి చాలా ఇష్టపడతాయి. దాని వాసన పశువులకి నచ్చుతుంది కాబట్టి అవి దాన్ని చాలా తొందరగా తింటాయి. మంచి సూక్ష్మజీవులు అరుగుదలకి తోడ్పడతాయి.
1: మేపడానికి ముందు పచ్చని దానా మీద గాని సైలేజ్ మీద గాని సూక్ష్మజీవులని స్ప్రే చేయవచ్చు. 6 చెంచాలు లేక 100 మిల్లీలీటర్ల సూక్ష్మజీవులని 10 లీటర్ల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని పచ్చగడ్డి మీద లేకపోతే ఎండుగడ్డి మీద స్ప్రే చేసి 3 నుండి 4 గంటల పాటు మోసి ఉంచాలి. ఆ తర్వాత ఆ గడ్డిని పశువులకి మేపవచ్చు. ఆవులు తాగే నీళ్లలో కూడా సూక్ష్మజీవులని కలపవచ్చు. దానివల్ల పశువుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ నీళ్లు మార్చిన తర్వాత దాన్ని కలపాలి. దూడలకు చెంచాడు మిశ్రమాన్ని 75 మిల్లీలీటర్ల తాజా నీళ్లలో కలపాలి. ప్రకృతిలో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. మీ పశువుల కోసం ఇఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ లేక ఈఎంని మీకు దగ్గరలోని వ్యవసాయ వస్తువుల షాపులో కొని వాటిని మలాసలు నీళ్లతో సంక్రియం చేయవచ్చు. లేదంటే స్థానికంగా దొరికే దినుసులతో దేశీయ సూక్ష్మజీవుల మిశ్రమాన్ని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు. వాడే ముందు మిశ్రమంలో నీళ్లు తప్పకుండా కలిపి పల్చగా మార్చాలి. కాన్సన్ట్రేట్ దానా, సైలేజ్, పచ్చగడ్డికి సూక్ష్మజీవులను కలిపితే వాటి పోషక తత్వాలు పెరిగి అరుగుదల మెరుగవుతుంది. పశువుల రోగనిరోధక శక్తిని పెంచడానికి పశువులు తాగే నీళ్లలో మంచి సూక్ష్మజీవులను కలపవచ్చు.
0: దేశీయ సూక్ష్మజీవులని వాడుతుంటే మాకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతున్నాయి. మా ఆవులు తక్కువ జబ్బు పడుతున్నాయి కాబట్టి మాకు మందుల ఖర్చు తగ్గుతోంది. ఆ ఆవులు ఎంతో ఆరోగ్యంగా తెలివిగా కనిపిస్తాయి కనుక అందరికీ అవి నచ్చుతున్నాయి.

0: ఫేస్బుక్ లో పరిచయం లేని వ్యక్తి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారా? ఫోటోలు చూసి మోసపోకండి. స్క్రీన్ వెనుక ఉన్నది ఎవరో మీకు తెలియదు.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో ఈరోజు మనం సాగర మదన శక్తి రహస్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చంద్రుని గురుత్వాకర్షణ వల్లే భూమి మీద మహాసముద్రాల జలం మదింపునకు లోనవుతున్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలు రుజువు చేశాయి. అగాధ ప్రవాహాలకు ఉష్ణ ప్రసరణ శక్తి ఉంటుందని, దీని కారణంగా వారు సాంద్రజాలం అడుగుకు కుంగిపోయి గోరువెచ్చని నీరు ఉపరితలంపైకి తేలటం సాధ్యమవుతుందని వారంటున్నారు. సముద్రం అంటేనే ఒక అల్లగల్లోలం. ఉప్పెనలు, తుఫాన్లు, సునామీలు దానికి కొత్త కాదు. కాని అవి ఎల్లకాలం ఉండవు. అపారమైన జలరాశిలో అంతర్గతంగా ఎప్పుడూ మదింపు జరుగుతూనే ఉంటుంది. చూడటానికి ఎంతో ప్రశాంతంగా కనిపించే అఖాతాలలో సంవహన ప్రవాహాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. దీని కారణంగా శీతలమైన సాంద్రజలం సముద్ర గర్భానికి దిగిపోతే వెచ్చని కవోష్ణ జలం ఉపరితలంపైకి తేలుతుంది. ఇది నిరంతర ప్రక్రియ. భూమి ధ్రువ ప్రాంతాల చుట్టూ సాంద్రజలం మునక విస్తారంగా జరుగుతుంది. సాగరానికి ఈ శక్తి ఎక్కడిది? అదే సమయంలో ఉష్ణీభూత జలం ఉపరితలానికొస్తుంది. అయితే ఈ రెండు విధానాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడలేమని శాస్త్రవేత్తలంటారు. సాగర గర్భానికి చేరిన శీతల జలం తిరిగి ఉష్ణీభూతమై పైకి తేలటం ఖాయం. అఖాతంలోని నీరు ఇలా ఎందుకు మదింపబడుతుంది అన్న సందేహ నివృత్తి దిశలో శాస్త్రవేత్తల పరిశోధనలు సాగుతున్నాయి. సాధారణ మానవుని ఊహకందని మార్పులు మహాసముద్రాల్లో అనేకం జరుగుతుంటాయి. అఖాత ప్రవాహాలు సృష్టించే సాగర మదనం ప్రభావం తెలుసుకుంటే మహాసముద్రాలలోని జలసంపద శక్తి మనకు అర్థమవుతుంది. సాగర జలరాశి భూమి మీద ఒక చివరి నుంచి మరొక చివరికి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అఖాత ప్రవాహాల వల్ల సాగరంలో ఒక సంక్లిష్టమైన ట్రాఫిక్ రీత్ ఏర్పడుతుంది. ఈ ప్రవాహాలకు నిర్దిష్టమైన ప్రామాణికతలేవీ ఉండవు. వాటి తీరుతెనులు అసాధారణంగా ఉంటాయి. ఉదాహరణకు గల్ఫ్ స్ట్రీమ్లో నమ్మశక్యం కాని రీతిలో ప్రతి సెకనుకు 30 మిలియన్ టన్నుల నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రపంచంలోని మొత్తం నదుల నీరంతా కలిస్తే 1 మిలియన్ టన్నుల మేరకే ఉంటుంది. దీన్ని బట్టి జల ప్రవాహాల వేగం శక్తి మనకు అర్థమవుతుంది. అఖాత ప్రవాహాలు భూమి శీతోష్ణ వ్యవస్థపైనే కాకుండా జీవ రసాయన చక్రంపైన కూడా తమ ప్రభావాన్ని చూపుతాయి. ప్రపంచ వాతావరణ పరిస్థితులు ధ్రువ ప్రాంతాలలోని హిమ పంపిణీలు ఆ మేరకు నిర్ధారితమవుతాయి. భూగోళం ఉత్తరాది శీతల సాంద్రజలం అడుక్కి దిగజారితే పోషక సంపన్న జలం ఉపరితలం పైకి తేలడానికి కావలసిన యాంత్రిక విధానాలు అక్కడున్నాయి. అయితే పైకి తేలిన జల పరిమాణం మునిగిన నీటి పరిమాణంతో సరిపోయేలా ఉండదు. అక్కడి నీటి సమతుల్యత ఎలా పరిగణలోకి వస్తుందన్నది శాస్త్రజ్ఞులకు ఆసక్తికరమైన అంశంగా ఉంది. అఖాత ప్రవాహాల కలయికకు చెందిన సాంప్రదాయిక నమూనాల అధ్యయన ఫలితాలను నేచర్ పత్రిక ప్రచురించింది. దీనిని బట్టి సాగర మదన శక్తి రహస్యాన్ని అవగాహన చేసుకునే వీలు ఏర్పడింది. పవనాల మాదిరిగానే అఖాత ప్రవాహాలు కూడా ఉష్ణ ప్రసరణ గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ కారణంగానే శీతల సాంద్రజలం సాగర గర్భంలోకి చొచ్చుకపోతే దాని స్థానాన్ని భర్తీ చేయడానికి వేడనీరు పైకి తేలుతుంది. సముద్ర జలాల మీదుగా వీచే పిల్లగాలి ఎండ తాకిడికి లోనయ్యి

ప్రాంతాలను ఉల్లాసపరిచినట్లుగాని విశాలమైన తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేలా అగాధ ప్రవాహాలు తోడ్పడతాయి. ఉదాహరణకు కెనడాలోని లాబ్రేడర్ తీర ప్రాంతం, బ్రిటన్కు చెందిన నైరుతి ప్రదేశం, కార్న్వాల్ రెండు ఒకే అక్షాంశం పైన ఉన్నాయి. కానీ లాబ్రేడర్లో సంవత్సరం పొడవునా మంచు కురుస్తుంటే కార్న్వాల్లో మాత్రం శీతల వాతావరణం చాలా అరుదుగా ఉంటుంది. దీనికి కారణం ఉష్ణభరితమైన అగాధ ప్రవాహాలని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఉష్ణోగ్రత, క్షారతలు నీటి సాంద్రతను మారుస్తాయి. శీతలత్వం, లవణ గుణాలు ఎంత అధికంగా ఉంటే నీరు అంత భారజలంగా మారుతుంది. అగాధ ప్రవాహాలతో భారజలం మునిగిపోగా తేలికపాటి నీరు దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఉష్ణోగ్రత, క్షారతల వల్ల సంభవించే ఈ రెండు చర్యలతో ఏర్పడిన ప్రవాహాలను థర్మోహాలైన్ ప్రసరణగా పరిశోధకులు పిలుస్తున్నారు. శీతల లవణ గుణాలతో కూడిన జల ప్రాబల్యాన్ని మునకలుగా చెబుతుండగా తాజా జలం ప్రాబల్యం వహించడాన్ని పైకి తేలడాలుగా పిలుస్తున్నారు. భూమికి చెందిన అతిపెద్ద మునకలు ఉత్తర అట్లాంటిక్లోని లాబ్రేడర్, గ్రీన్లాండ్ సముద్రాల్లో సంభవిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం నీరు 4 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు చల్లబడితే తక్కువ సాంద్రత మొదలవుతున్నట్లు చెప్తున్నారు. అంతకంటే కూడా తక్కువ స్థాయి సాంద్రత గల నీటిని పైకి తేలే జలంగా భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆర్కిటిక్ పవనాలు ఉత్తర అట్లాంటిక్ ఉపరితలాన్ని చల్లబరుస్తాయి. ఉపరితలం పైన హిమం ఏర్పడటమే కాక లవణ నిలువలు పేరుకుపోవడంతో మిగులు జలాలు క్షారత కూడా పెరుగుతుంది. విపరీత స్థాయిలో సాంద్రీకృతమైన నీరు నిట్ట నిలువగా సముద్రం అడుగుకు చేరుకుంటుంది. ఈ రకంగా ధ్రువజలం మునిగిపోతే దక్షిణం వైపు నుండి వేడినీరు వస్తుంది. దాంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవాహం మొదలవుతుంది. దీనిని గల్ఫ్ స్ట్రీమ్ అంటున్నారు. ఉత్తరాది యూరప్లోని దాదాపు 20% శీతాకాలపు వెచ్చదనాన్ని ఇదే ప్రసాదిస్తుందని శాస్త్రకారులంటున్నారు. శీతల సాంద్ర జలం దక్షిణం వైపు అట్లాంటిక్ గర్భంలోకి చేరుతుంది. అది అంటార్కిటికా వైపు ప్రవహిస్తుంది. ఇది సదరన్ ఓసియన్ రేస్వే ప్రవాహంలో కలిసిపోవడమే కాకుండా దక్షిణ ధ్రువం చుట్టూ తిరుగుతుంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా గల అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లోనూ ఉమ్మడి ప్రవాహంగా చెప్తున్నారు. ఇంత విస్తారమైన మదన శక్తి చంద్రుని వల్లే సమకూరుతున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రుని నుండి ప్రసరితమవుతున్న శక్తిలో దాదాపు 1/3 అగాధ గర్భాలలో తరంగ ప్రవాహాల సృష్టికి కేటాయించబడుతున్నట్లు వారంటున్నారు. ఈ రకమైన లోతైన అగాధ తరంగాల వల్లే సాగర మదనాలు సంభవిస్తున్నాయి. అలాగని సాంద్రజలం అట్టడుగున అలాగే ఉండిపోకుండా తిరిగి పైకి తేలుతూ మహాసముద్రాల అంతటా చలామణి అవుతున్నట్లు వారు భావిస్తున్నారు. శ్రోతలింతవరకు విజ్ఞానదర్శిని కార్యక్రమంలో సాగర మదన శక్తి రహస్యం గురించి విన్నారు కదండి. మరలా తిరిగి రేపటి విజ్ఞానదర్శిని కార్యక్రమంలో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో విజయ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland, and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital. Mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, stree lalo, fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku. 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చిగుళ్ళ సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ళ వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి సౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో అది సంగతి కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: శ్రోతలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? మీరందరు బాగున్నారా? నాకు తెలుసండి, రేడియో విషయం 90.4 శ్రోతలు అంటేనే ఎప్పుడు జోష్గా హుషారుగా ఉంటూనే ఉంటారు. ఈరోజు మీ అందరికీ తెలుసు కదా, వింతల లోకం షాక్ అవ్వడం ఖాయం అని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీ మూడు ఎలా ఉన్నా సరేనండి, ఒక్కసారిగా మీ మైండ్ అయితే మాత్రం అలర్ట్ అయిపోయి ఒళ్ళు గగురు పొడిచేలా చేయడానికి నేనైతే రెడీ అయిపోయాను. మరి నిన్నటి వింతలు ఒక ఎత్తు అయితే ఈరోజు నేను మోసుకొచ్చిన వింతలు ఇంకొక ఎత్తు. ఇవి విన్నాక అసలు భూమి మీద ఇలాంటివి కూడా ఉంటాయా మహాప్రభు అని మీ తల మీరే పట్టుకుంటారు. మరి ఆ వింతలు ఏంటో మరి చూసేద్దామా? మరి ఆ వింతలు ఏంటో ఈ వింతల లోకం షాక్ అవ్వడం ఖాయంలో ఈరోజు తెలుసుకుందాం. మరి ఆ వింతలలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4 వింతల లోకం షాక్ అవ్వడం ఖాయం. మరి రెడీగా ఉన్నారు కదా? మరి మొదటి వింతని మీ ముందుకైతే తీసుకొచ్చేస్తానండి. భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం వింటే ఆశ్చర్యపోవాల్సిందే, అదే మరియానా ట్రెంచ్. ప్రపంచం నిండా ఎన్నో వింతలు, మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి ఇంకొన్ని. ఒక్కొక్క వింత తెలుసుకుంటూ ఉంటే ఒళ్ళైతే మాత్రం గగురు పొడుస్తూనే ఉంటుందండి. అంత ప్రమాదమైన ఎంతో మంది శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధనలు చేసి వాటి విషయాలు ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ మరియానా ట్రెంచ్ ఎక్కడంటే పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం గ్వామ్ దీవికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఎంత లోతంటే ఎవరెస్ట్ శిఖరాన్ని తలకి ందులుగా పెట్టినా పైన ఇంకా 2 కిలోమీటర్ల లోతు నీళ్లు మిగిలిపోయే ఉంటాయి. అంత లోతు దీని పడవు 2,550 కిలోమీటర్లు, వెడల్పు 69 కిలోమీటర్లు, దీని లోతు 10,994 మీటర్లు. ఈ కొలత 2021 నాటిదటండి. ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లైతే దీని లోతు 10,994, అంటే ఎవరెస్ట్ కంటే 2,146 మీటర్లు ఎక్కువ అన్నమాట. ఇంత లోతులో పరిస్థితులు నరకం కంటే దారుణంగా ఉంటాయటండి. దీని ప్రెషర్ అత్యంత శక్తివంతమైందట. చదరపు అంగుళానికి 8 టన్నుల ప్రెషర్, ఉదాహరణకి మన బట్టన వేల మీద 50 కార్లు పెట్టినంత బరువు. సూర్యకాంతి 1,000 మీటర్ల దగ్గరే ఆగిపోతుంది. 10,994 మీటర్ల దగ్గర సంపూర్ణ అంధకారం అనుకోండి. ఈ లోతులో ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ల కంటే చల్లగా ఉంటాయి. కానీ గడ్డగట్టదు, ఎందుకంటే ఉప్పు మరియు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఇది ఎలా ఏర్పడింది అంటే పసిఫిక్ ప్లేట్ భూమి మీద చాలా పెద్దది, అతి పురాతనమైంది కూడా. అది మరియానా ప్లేట్ కిందకి దూసుకుపోతూ ఉంటుంది. ఏడాదికి 8 సెంటీమీటర్లు దూసుకెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొన్న చోట భూమి లోపలికి వంగిపోయి V-షేప్ ట్రెంచ్ ఏర్పడింది. అక్కడికి వెళ్ళిన మనుషులు ఎంతమందో తెలుసా? కేవలం 4 మాత్రమేనండి. చంద్రుడి మీద ఎవరెస్ట్ మీదకి ఎక్కువ మంది వెళ్తారు, కానీ ట్రెంచ్ అడుగుకి మాత్రం 4 మాత్రమే వెళ్లారు. ఎవరెళ్లారంటే 1960లో జాక్వస్ పీకార్డ్, అదేవిధంగా డాన్ వాల్ష్ వెళ్లారు. అయితే వాళ్లు వెళ్లే వాహనం కిటికీ పగుళ్ళొచ్చాయి, 20 నిమిషాల కన్నా ఎక్కువ ఉండలేదు. ఆ తర్వాత 2012లో జేమ్స్ కెమరన్, అంటే టైటానిక్ డైరెక్టర్ వెళ్లారు. అక్కడ 3 గంటలు టైం పాస్ చేశారు. మళ్ళీ 2019లో విక్టర్ వెస్కో వెళ్లారు, కిందకి 4 సార్లు దిగాడు, కొత్త జీపుల్ని కనుక్కున్నాడు. చివరిగా 2020లో

క్యాథరిన్ సులివాన్ వెళ్లారు. ఈమె స్పేస్కు వెళ్లిన మొదటి మహిళ. అలాగే ఎవరైనా ఆ ట్రెంచ్లోకి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదండి. ఒక్కో డైవ్కి 400 కోట్లు ఖర్చవుతుందట. 5 గంటల కిందకి 4 గంటల పైకి టైం పట్టిందట. అంత లోతులో బతికే జీవులకి సూర్యరశ్మి లేదు, ప్రెషర్ 1100 రెట్లు, ఫుడ్ లేదు. అక్కడ బతికే జీవుల్లో కొన్ని స్నేల్ చిప్స్, దీన్ని 8178 మీటర్ల లోతులో కనిపెట్టారు. ఎముకలు ఉన్న చేపల్లో అతి లోతుగా బతుకుతుంది. దీని శరీరం 90% జెల్లి, ఎముకలు మెత్తగా ఉంటాయి. ఇది పింక్ కలర్లో ఉండి కళ్ళు చిన్నవిగా ఉంటాయి. రెండోది యాంఫీపాడ్, ఇది 2 సెంటీమీటర్ల రొయ్యలాంటిది. ఇది 10900 మీటర్ల లోతులో బతుకుతుందండో. ఇది చెక్క తింటుంది, దీని కడుపులో చెక్కని అరిగించే ఎంజైమ్ ఉంది. మూడోది జాంబీ వామ్స్, ఇది తిమింగళం అస్థిపంజరాన్ని తింటాయి. దీనికి నోరు పొట్ట ఉండవు, బ్యాక్టీరియా సాయంతో ఎముకల్లో కొవ్వును తింటాయి. ఈ జీవుల్లో మెర్క్యూరీ ఉంది. లోతులో ఉన్న జీవుల్లో మెర్క్యూరీ లెవెల్ పైన ఉన్న చేపల కంటే 50 రెట్లు ఎక్కువ. ఈ ట్రెంచ్ వల్ల ఉపయోగం కూడా ఉందండోయ్. జపాన్, ఇండోనేషియా భూకంపాలు ఈ ఖండాంతర ఫలకం వల్లే. ఇది స్టడీ చేస్తే సునామీలు ముందుగా కనిపెట్టచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు లోతులో బ్యాక్టీరియా నుండి యాంటీబయాటిక్స్, క్యాన్సర్ మందులు తయారు చేస్తూ ఉన్నారు. విన్నారుగా మరియానా ట్రెంచ్ వింతలు. మరి సైన్స్కే అందని కొన్ని వింతైతే స్వయం ప్రకాశిత జీవులు బతుకున్నాయండి ఇందులో. మరి ప్రకృతి దచ్చిన ఈ చీకటి సామ్రాజ్యం నిజంగా ఒక అద్భుతం కదా. మరి రెండో వింత తెలుసుకోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.

0: శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు, డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు వింతల లోకం. షాక్ అవ్వడం ఖాయం. మొదటి వింత సముద్రపు లోతుల్లో ఉంటే ఈ రెండో వింత మిమ్మల్ని నేరుగా ఆకాశంలో తేలేలా చేస్తుందండి. మరి ఆ వింతేంటో ఒక్కసారి ఆ వింతలోకి వెళ్ళిపోదామా? సోలార్ డి యూని. సోలార్ డి ఉయూని ఏంటా అనుకుంటున్నారా? ఇది ఒక ఉప్పు ఎడారి. ప్రపంచంలోనే చాలా పెద్దది. ఆకాశం నేల కలిసిపోయాయా అనిపిస్తుంది. వర్షం పడ్డాక భూమి అద్దంలా మారి ఆకాశం నేల కలిసిపోతాయి. ఈ ఎడారి సమాచారం వింటే ఒక్కసారి అయితే మాత్రం షాక్ అవ్వాల్సిందండి. అసలు ఇది ఎక్కడుందంటే బొలీవియా ఆండీస్ పర్వతాలు. దీని ఎత్తు 3,565 మీటర్లు, విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. ఉప్పు మందం మధ్యలో 10 మీటర్లు, కొన్ని చోట్ల 120 మీటర్లు. ఇలా ఏర్పడి సుమారుగా 40,000 ఏళ్లు అవుతుందని చెబుతూ ఉంటారు. అసలు ఇది ఎలా ఏర్పడింది, దీని విశేషాలేంటి ఒక్కసారి చూద్దాం. 40,000 ఏళ్ల క్రితం ఈ ఆండీస్ పర్వతాల దగ్గర లేక్ మించిన్ అనే భారీ సరస్సు ఉండేదట. చాలా పెద్ద సరస్సు ఇది. అక్కడ క్లైమేట్ మారి వర్షాలు బాగా తగ్గాయట. సరస్సు నెమ్మదిగా ఎండిపోవడం మొదలెట్టింది. నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి. చివరికి నీటిలో కరిగిన ఉప్పు, లీథియం, మెగ్నీషియం, పొటాషియం ఇక్కడ ఉండిపోయాయి. పొరలు పొరలుగా 10 మీటర్ల మందం ఉప్పు నీరు ఏర్పడింది. గాలి వాన్ల వల్ల ఉప్పు పొర నున్నగా బలంగా పరుపులా మారిపోయింది. ఎత్తు పల్లాలు 1 మీటర్ కంటే తక్కువ. భూమి మీద అతి ఫ్లాట్ ప్రదేశం ఇదే అని చెప్పచ్చు. వింత ఏంటంటే వర్షం పడి ఉప్పు పొర మీద 2 నుంచి 3 సెంటీమీటర్ల నీళ్లు నిలుస్తాయి. కింద తెల్లటి ఉప్పు పైన పల్చటి నీళ్లు వెరసి పెర్ఫెక్ట్ అద్దంలా కనిపిస్తూ ఉంటుంది. గాలి కనుక లేకపోతే అలలుండవు. ఆకాశం, మేఘాలు నీటిలో 100% రిఫ్లెక్ట్ అవుతాయి. ఎక్కడ నేలో, ఎక్కడ ఆకాశమో కూడా తెలియదు. గాల్లో తేలుతున్నట్టు ఫీల్ ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, ఆకాశం ఎరుపు నారింజ రంగులోకి మారితే నేల కూడా అదే కలర్లో కనపడుతుంది. ఇక ఈ ఎడారి డ్రై సీజన్ మే నుండి నవంబర్ వరకు ఉంటుంది. నీళ్లు ఉండవు. తెల్లటి ఉప్పు ఎడారి. నేల మీద షడ్భుజి ఆకారంలో పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయండి. చాలా దూరం వరకు తెల్లటి నేల తప్ప ఏమీ కనిపించవు. అసలు హారిజాన్ కనిపించనే కనిపించదు. సోలార్ డి ఉయూని అందం మాత్రమే కాదు, డబ్బులు గని కూడా. ఇక్కడ ఉన్నవి లీథియం నిల్వలు. ప్రపంచంలో 50-70% ఇక్కడే ఉన్నాయి. సుమారు 21 మిలియన్ టన్నులు ఈ లీథియం బ్యాటరీలోకి ఎంతో అవసరం. ఈ లీథియం ఎలా తీస్తారంటే ఉప్పు కింద ఉన్న ఉప్పు నీటిని బయటికి తోడి ఎండబెట్టి లీథియం కార్బోనేట్ తీస్తారు. 1 టన్ను లీథియం 20 లక్షల వరకు ఉంటుంది. ఈ ఉప్పు ఎడారి మధ్యలో ఒక కొండుంది. దానిమీద 12 మీటర్ల ఎత్తు క్యాక్టస్ మొక్కలు ఉన్నాయి. 1000 ఏళ్ల పురాతనమైనవి. ఇవి ఏడాదికి 1 సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి. ఈ ఉప్పు ఎడారిలో ఉప్పు హోటల్ కూడా కట్టారండి. గోడలు, ఫ్లోర్ బెడ్, టేబుల్స్, కుర్చీలు అన్ని ఉప్పు బాక్సులతో కట్టారు. నాకితే ప్రతి ఒక్కటి ఉప్పుగానే ఉంటుంది. 1890లో బ్రిటిష్ వాళ్ళు మైనింగ్ కోసం వేసిన రైలు ఇంజన్ల ట్రాక్ ఇప్పుడు తుప్పుబట్టి ఈ ఎడారిలో పడున్నాయి. నవంబర్ నెలలో 3 రకాల ఫ్లెమింగోలు ఇక్కడికి వస్తాయి, గుడ్లు పెడతాయి. నీళ్లు ఎరుపు రంగులోకి మారే ఆల్గనీని తింటాయి. ఇక ఇది చూడడానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మంచి అద్దం ఎఫెక్ట్లా బాగుంటుందన్నమాట. కానీ వర్షం ఎక్కువైతే టూర్కి పర్మిషన్ ఇవ్వరండోయ్. జూన్ నుండి ఆగస్టు వరకు డ్రై సీజన్. రాత్రి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. కానీ పాలపుంత క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సన్ గ్లాసెస్ కంపల్సరీ. తెల్లటి ఉప్పుకు కళ్ళు మండుతూ ఉంటాయి. స్నో బ్లైండ్నెస్ వస్తూ ఉంటుంది. వెచ్చటి బట్టలు ధరించాలి. పగలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్, రాత్రి -10 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. చలికి తట్టుకోలేరు. వాటర్ ప్రూఫ్ బూట్లు ధరించాలి. ఇక్కడ నీరు తాకూడదు, తాగితే మరణం తప్పదు. సాలార్ డి ఉయిని భూమి కాదండి, అద్దం. విన్నారుగా ఉప్పు ఎడారి విశేషాలు. ఇంకొక విషయం, మీరు ఆకాశంలో నడుస్తున్నారా లేదంటే మేఘాల మధ్య నిలబడ్డారా అనే భ్రమ అయితే మాత్రం కలుగుతుంది. స్పేస్ నుంచి చూసినా మెరిసిపోయే ఈ ప్రకృతి అందం నిజంగా మైండ్ బ్లోయింగ్ కదండి. మరి ఈరోజుకి చివరి వింత చెప్పుకుపోయే ముందు ఒక చిన్న బ్రేక్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. వింతల లోకం షాకవడం మాత్రం ఖాయంలో మూడవ వింతలోకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతూ ఉన్నాను. ఈ వింత మాత్రం శాస్త్రవేత్తల్నే శతాబ్దాలుగా ముప్పు తిప్పలు పెడుతున్న ఒక వింత చేప. ఇది చూడడానికి పావులో ఉంటుంది. యూరప్ లో నదుల్లో హాయిగా బతికే చేపలు. గుడ్లు పెట్టే సమయం రాగానే నదుల నుంచి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో సమరగాసో అనే ప్రాంతానికి, అంటే దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి. మరి ఆ వింత ఏంటో ఒక్కసారి చూసేద్దామా? ఇది డిస్నీ సినిమా అయితే మాత్రం కాదండి. డెన్మార్క్ నదుల నుంచి మొదలై అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ముగిసే ఒక జీవిత చక్రం. పుట్టిన చోట చావవు, చావడానికి

ఈ పుట్టిన చోటికి 5,000 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్తాయి. నిజంగా విచిత్రం కదండి. ఈ ఈల్ చేపలు అవే, వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వాటిల్ని యూరోపియన్ ఈల్స్ అని అంటూ ఉంటారు. వీటి గురించి వింతలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఈల్ చేపలు డెన్మార్క్, నార్వే, జర్మనీ, ఇంగ్లాండ్ తదితర చోట్ల నదులు, సరస్సుల్లో ఉంటాయి. వీటి సైజు 1 మీటర్ పొడవు, 3 నుంచి 6 కేజీల బరువు ఉంటాయి.

ఇవి మొదటి దశలో మార్చి జూలై మధ్య గుడ్లు పెడతాయి. సర్గాసో సముద్రం బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర అమెరికా కోస్ట్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి గుడ్లు పొదిగిన తర్వాత పిల్ల చేప ఆకుల పారదర్శకంగా ఫ్లాట్గా ఉంటుంది. సైజు 5 మిల్లీమీటర్లు మాత్రమే. అప్పుడు ప్రయాణం స్టార్ట్ చేస్తాయి. గల్ఫ్ స్ట్రీమ్ కరెంటుతో పాటు 5000 కిలోమీటర్లు తూర్పుకి యూరప్ వైపు కొట్టుకుపోతాయి. ఈ ప్రయాణం 7 నుంచి 3 ఏళ్ళు ఉంటుంది. రెండో దశలో ఇవి అలా ప్రయాణించేసి డెన్మార్క్ ఇంగ్లాండ్ కోస్ట్కి చేరుకుంటాయి. ఆకు లార్వ 7 సెంటీమీటర్ల సైజు, గాజు లాంటి పారదర్శక ఈల్గా మారుతుంది. ఎముకలు రక్తం కనిపిస్తూ ఉంటాయి. ఇవి నదుల్లోకి వెళ్ళడానికి వంతెనలు డ్యాంలు అడ్డం. రాత్రి అయ్యేసరికి డ్యాం పైకెక్కి పాకుతూ వెళ్తాయి. మూడో దశలో డెన్మార్క్లోని గుడెనా నది, స్క్వెర్జ్ నది సరస్సుల్లో జీవిస్తూ ఉంటాయి. 6 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు ఇక్కడే బతుకుతుంది. రాత్రి వేటాడుతుంది. చేపలు, కప్పలు, నత్తలు, పురుగులు తింటూ ఉంటుంది. పగలు బురదలో దాక్కుంటుంది. కొన్ని ఈడ్స్ అయితే 1 మీటర్ కూడా కదలకుండా 20 ఏళ్ళు ఒకే చోట బతుకుతాయి. ఇక 4వ దశలో, అంటే ఇది చివరి ప్రయాణం. శరదృతువు కాలంలో అంటే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ టైంలో ఈల్ చేపకి అనేక మార్పులు వస్తాయి. ఈ మార్పులు చాలా వింతగా ఉంటాయండి. ఈల్ పసుపు రంగు నుండి వెండి నలుపు రంగుకి మారుతుంది. కళ్ళు 10 రెట్లు పెద్దవవుతాయి. ఇవి చీకట్లో చూడడానికి ఉపయోగించుకుంటుంది. పొట్ట జీర్ణ వ్యవస్థ కుంచుకుపోతుంది. ఇక ఆహారం మానేస్తుంది. శరీరంలో కొవ్వు బాగా పెరుగుతుంది. ఈ కొవ్వుని ఈత కొట్టడానికి ఉపయోగించుకుంటుంది. 30% బాడీ వెయిట్ పెరిగిపోతుంది. చర్మం మందంగా మారి సముద్ర ఉప్పు నీటిని తట్టుకుంటుంది. డెన్మార్క్ నదుల నుంచి బయలుదేరి 5000 నుంచి 6000 కిలోమీటర్లు నాన్ స్టాప్గా సర్గాసో నది ఈదుతుంది. ఇన్ని కిలోమీటర్లు ఈదడానికి 6 నెలల కాలం పడుతుంది. రోజుకి 30 నుంచి 50 కిలోమీటర్లు ఈతుంది. ఏమీ తినదు, రెస్ట్ తీసుకోదు. శరీరంలో కొవ్వుని కరిగించుకుంటుంది. ఆ తర్వాత కొవ్వుని కరిగించుకుంటూ ఈతుంది. సర్గాసో సముద్రంలోనే 1000 మీటర్ల లోతులో గుడ్లు పెట్టి చనిపోతుంది. ఒక్కొక్క ఆడ ఈల్ 20 లక్షల గుడ్లు పెడుతుంది. అక్కడితో సర్కిల్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ గుడ్లు పిల్లలై గల్ఫ్ స్ట్రీమ్తో డెన్మార్క్కి బయలుదేరుతాయి. ఈల్స్ యొక్క జీవిత చక్రం పెద్ద మిస్టరీగా, అంతుపట్టని విషయంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయినా పరిశోధనలు చేయగా కొన్ని మిస్టరీలైతే మాత్రం జనాలకి చెప్పారు. ఈల్స్ 5000 కిలోమీటర్ల దారి ఎలా కనిపెడతాయి, ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళి చావడం వింతగా ఉంటుంది కదా. ఇవి దారిని కనిపెట్టడానికి కారణం, భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫీల్ అవుతాయి. తలలో మ్యాగ్నెటిక్ టైట్ క్రిస్టల్స్ ఉండడం చేత నక్షత్రాలు, సూర్యుడి పొజిషన్ని, నీటి వాసన, ఉష్ణోగ్రతని కూడా వాడి వాటి గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఈ ఈల్స్ గుడ్లు ఎక్కడ పెడతాయో వాటిని చూద్దామా. 100 ఏళ్లుగా సైంటిస్టులు వెతుకుతూనే ఉన్నారు. 1000 మీటర్ల లోతులో పెడతాయని తెలుసుకున్నారు. కానీ ఒక్కసారి కూడా డైరెక్ట్గా చూడలేదు. అడల్ట్ ఈల్ ఎప్పుడు దొరకలేదు. ఈల్స్ ఎందుకు అంత దూరం వెళ్ళి చావాలి? డెన్మార్క్లోనే గుడ్లు పెట్టచ్చు కదా. 6 నెలలు తిండి తినకుండా 5000 కిలోమీటర్లు ఈదుకుంటూ వెళ్ళి అక్కడ చావడం ఎందుకు? సైంటిస్టుల అంచనా ప్రకారం 4 కోట్ల ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రం చిన్నదిగా ఉండేదట. ఈల్ ప్రయాణం అప్పుడు 1000 కిలోమీటర్లు మాత్రమే. ఖండాలు జరిగిపోవడం వల్ల దూరం పెరిగింది. కానీ ఈల్ డిఎన్ఏ మాత్రం మారలేదు. ఇప్పటికీ అదే రూటు ఫాలో అవుతోంది. ఇంత పెద్ద సర్కిల్ ఆఫ్ లైఫ్ ఉన్న ఈల్స్ అంతరించిపోయే స్టేజ్కి వచ్చేసాయి. ఒక అంచనా ప్రకారం 95% తగ్గిపోయాయట. ఇవి అంతరించిపోవడానికి కారణం కాలుష్యం, పురుగుల మందులు, అంతేకాదు పరాన్న జీవులు. ఈల్స్ మూత్రాశయంలో చేరి అవి ఈదలేకుండా చేస్తూ ఉన్నాయి. అక్రమ స్మగ్లింగ్ కూడా ఒక కారణం. ఈల్ చేపలు కేజీ 2 లక్షల వరకు ఉంటుందట. ఇవి పట్టేందుకు నియంత్రణ ఉన్న మాఫియా స్మగ్లింగ్తో ఇవి అంతరించిపోతున్నాయి. ఇవి అంతరించిపోకుండా ఉండడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. డ్యాములు ఎక్కి పాకడానికి వీలుగా నిచ్చెనలు కడుతున్నారు. సిల్వర్ ఈల్ మైగ్రేషన్ టైంలో రాత్రిపూట టర్బైన్లు ఆపేస్తారు, లేకపోతే టర్బైన్లలో పడి చనిపోతూ ఉన్నాయి. 2009 నుండి కమర్షియల్ ఈల్స్ని పట్టుకుంటే ఫైన్ వేస్తారు. డెన్మార్క్లో ఒక్క ఈల్ ఫిషింగ్ చేస్తే 80,000 ఫైన్ వేస్తారు. 40 ఏళ్లుగా ల్యాబ్లో ఈల్ని బ్రీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, కానీ సక్సెస్ కాలేదు. గుడ్డు నుండి గ్లాస్ ఈల్ వరకు పెంచలేకపోతూ ఉన్నారు. యూరోపియన్ ఈల్ 4 కోట్ల ఏళ్లుగా ఈ సర్కిల్ ఫాలో అవుతోంది. డైనోసార్లు అంతరించిపోయాయి, కానీ ఈల్స్ మాత్రం తన ప్రయాణం మాత్రం ఆపు. విన్నారు కదండి.

జీవుల జీవన చక్రంలో ప్రకృతి దాచినది పెద్ద రహస్యం. లిజనర్స్, ఈరోజు మన వింతల లోకం షాక్ అవ్వడం ఖాయం అయితే మాత్రం ఈ మూడు వింతలతోటి కంప్లీట్ అయిపోయింది. మరి రేపు మరో మూడు షాకింగ్ వింతలతోటి మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய், ஹலோ, குட் ஈவினிங் லிசனர்ஸ். మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ ది టైం పాస్. మరి ఈరోజు మీతో మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజ్జే సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అండ్ మంచి మంచి సాంగ్స్ వినాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.
1: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ టు మాస్ ది టైం పాస్. లిసనర్స్, మరి ఈరోజు టాపిక్ అయితే ఫాదర్స్ డే అండి. మరి మీరు మీ ఫాదర్తో ఉన్న మంచి బాండింగ్ని, మెమరీస్ని ఈరోజు మాతో షేర్ చేసేసుకోండి. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ లక్కీ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
5: హలో, నమస్తే అమ్మా. సౌమ్య బంగారు తల్లి, శుభ సాయంత్రం. బందారు త్రిమూర్తులు గుప్త, పెద్దాపురం.
1: నమస్తే అండి త్రిమూర్తులు గారు, ఎలా ఉన్నారు?
5: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారే?
1: నేను కూడా చాలా బాగున్నానండి.
5: అక్కడ వాతావరణం ఎలా ఉంది?
1: వాతావరణం అయితే చల్లగానే ఉందండి, పొద్దున్న లైట్ గా వర్షం కూడా పడింది.
5: బాణుడు తాపం నుంచి ప్రశాంతత కల్పించాడు.
1: అవునండి, నిజమే.
5: ఇక్కడ పెద్దాపురం, భీమవరం రెండు కూడా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి రెండు కూడా కొద్దిగా ఉపశమనం పొందుతున్నాయి.
1: అవునండి
5: అమ్మ, చాలా సంతోషం. ఈవేళ టాపిక్స్ నిన్న చెప్పమంటారా? మూడు కూడా అందరికి తెలిసినాయే, అవి కాకుండా వేరే ఇస్తారా?
1: చెప్పండి.
5: ప్రపంచ యోగా దినోత్సవం, తర్వాత ఫాదర్స్ డే, నెక్స్ట్ ప్రపంచ సంగీత దినోత్సవం. ఈ సందర్భంగా కాలర్స్ కి, లిజనర్స్ కి, మీకు, మన శ్రోతలందరికీ, మన మన రేడియో విష్ణు టీం అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు.
1: మేము కూడా మా రేడియో విష్ణు తరపున, నా తరపున అందరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండి.
5: చాలా సంతోషం. ఈవేళ స్పెసిఫిక్ గా టాపిక్ ఏమి ఇస్తారా?
1: మీరు మీ నాన్నగారితో మీకున్న బెస్ట్ మెమరీస్ని మాతో పంచుకోండి. ఇంకా మీ నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా అని మాకు తెలుసుకోవాలని ఉంది.
5: అలాగే అమ్మా, చెప్తానమ్మా. తల్లి, నా మాట వినిపిస్తుందా? సౌమ్య చిట్టి తల్లి.
1: వినిపిస్తుందండి.
5: మా నాన్నగారు నన్ను ఎప్పుడు కొట్టలేదండి. మా నాన్నగారికి నాకు ఏ విభేదం ఎప్పుడు రాలేదమ్మా.
1: అవునా అండి?
5: అవునమ్మా, మా నాన్నగారు నన్ను చాలా ప్రేమగా చూసేవారు. కాకినాడలో నేను చదువుకునేటప్పుడు, ఆ కాకినాడలోనే కాదు, పెద్దాపురంలోనే కాదు, ఎక్కడికైనా ఉదాహరణకి చాలా విషయాలు ఉన్నాయి. ఒక విశేషం చెప్తాను మీకు.
1: చెప్పండి.
5: కాకినాడలోనే కాదు, పెద్దాపురంలోనే కాదు, నేను ఎక్కడికైనా సినిమాకి వెళితే, మా నాన్నగారు, మా చెల్లయ్య నేను సినిమాకి వెళితే, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళి గేట్ మ్యాన్తో వీళ్ళకి ఏమైనా కావాలంటే ఇంటర్వ్యూ

0: విక్రాంతికి స్వామి గారు ఇప్పించండి, నేను వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి మళ్ళీ సినిమా వదిలిపెట్టి వచ్చేసాం. సినిమా వదిలేసిన తర్వాత మా అక్కయ్య గారు వస్తే పర్వాలేదు, ధైర్యంగా ఉండేవారు. మా అక్కయ్య గారు రాకుండా మా చెల్లయ్య నేను మాత్రం వెళ్తే మళ్ళీ మా అమ్మ పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చేవారండి.
1: అవునా అండి?
0: చాలా బాండింగ్ అండి. మా నాన్నగారు అంటే మా ఇంట్లో మా అందరికి కూడా చాలా బాండింగ్ అండి. మా అమ్మగారన్నా మా నాన్నగారన్నా మేము చాలా గౌరవిస్తామండి. ఎప్పుడు కూడా వారు మా కంటిలో కంటికి దీపాలలాగే ఉంటారండి.
1: మనం ఎప్పుడు మన తల్లిదండ్రులని ఎప్పుడు అలా గౌరవిస్తూనే ఉండాలండి.
0: ఉండాలమ్మా, మన కనీస కర్తవ్యం అమ్మ. మనకు అగుపించే దైవాలు సూర్యచంద్రులు అయితే మరో అగుపించే దైవాలు తల్లిదండ్రులు అండి.
1: అవునండి, నిజమే.
0: అదండి, ఈ విధంగా క్లుప్తంగా మా నాన్నగారికి ఉన్న అనుబంధం బాధడే సందర్భంగా మా సౌమ్యత ఇటుదలి ద్వారా మా సౌమ్యత ఇటుదలికి తద్వారా అందరికీ తెలియపరిచాను. మరో రెండు సందర్భాలు ఉన్నాయి, వాటి కూడా చిన్నగా విశ్లేషణ ఇస్తాను.
1: చెప్పండి.
0: అదే అండి, మా యోగా దినోత్సవం యోగా దినోత్సవం పురస్కరించుకొని చెప్పాల్సిన మాటలు ఏంటంటే, యోగా అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అదే విధంగా శారీరక ఆరోగ్యానికి కాకుండా యోగా మానసిక ప్రశాంతత కూడా కల్పిస్తుందండి. యోగాలో చాలా రకాల ఆసనాలు ఉన్నాయి, అవి మన గురువుగారిని బట్టి తెలుసుకొని వారు చెప్పిన విధంగా మనం చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది అన్నది నా చిన్నపాటి అభిప్రాయం అండి.
1: అవునండి, యోగా నిజంగా మన బాడీకి చాలా మంచిది.
0: అవును బంగారు తల్లి. నెక్స్ట్ సౌమ్య తల్లి, మరో విషయం ఏంటంటే ఇవాళ ప్రపంచ సంగీత దినోత్సవం అండి. ప్రతిరోజు కూడా మనం మన అభిమాన గాయకులు గానం చేస్తున్నటువంటి పాటలు వింటూ సంగీతాన్ని ఆస్వాదిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతూ ఎంతో చక్కగా ఉపశమనం పొందుతూ ఆనందిస్తూ ఉంటాం. ఈవేళ ప్రపంచ సంగీత దినోత్సవం కాబట్టి సంగీత ప్రియులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
1: ఓకేనండి, మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: సంగీతానికి సంబంధించిన పాటలు. నాకు సంగీతం అంటే ప్రాణం కాబట్టి నేను సంగీతానికి ఓటేస్తున్నాను.
1: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, బొడ్డేటి జగన్నాథరావు మాస్టర్ గారికి, నెక్స్ట్ నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, శ్రీకాకుళం మా తమ్ముడు భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మంచు శాస్త్రీరావు గారికి, పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, లింగరాజు గారికి హాయ్ చెబుతూ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని మిమ్మల్ని నేను అడగబోతున్న పాట శంకరాభరణం. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం కేవి మహాదేవన్. ఓంకారనాదాలు అనే పాట ఉంటుందమ్మా.
1: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే మీకోసం ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: భద్రాద్రి కుటుంబ జిల్లా నుంచి వెంకటేష్. బాగున్నారా మేడం?
0: పేరేంటండి?
1: కుటుంబం ఎదురుకోసం నుంచి వెంకటేష్.
0: వెంకటేష్ గారు ఎలా ఉన్నారండి?
1: చాలా బాగున్నాం అమ్మా, జగడా 2 నెలలు 3 నెలలు అయింది మీ కేసు.
0: అవునా అండి?
1: కొద్దిగా సమయ ప్రభావం వల్ల మెడికల్ షాప్ కదా, కొంచెం ఇప్పుడు బిజీ బిజీగా ఉంటే చేయలేకపోయానమ్మా. కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి.
0: థ్యాంక్స్ అండి. ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: టాపిక్ వినలేదమ్మా. యోగా ఉన్న ఒకటి, ఫాదర్స్ డే ఉంది.
0: ఈరోజు ఫాదర్స్ డే ఉంది, యోగా దినోత్సవం ఉంది, ఇంకా సంగీత దినోత్సవం కూడా ఉందండి.
1: అవునమ్మా.
0: మరి నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు మీ నాన్నగారితో మీకున్న మంచి మెమరీస్, మీ నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా? ఒకవేళ కొడితే ఎందుకు కొట్టారు?
1: అదే ఒకప్పుడు కొట్టారమ్మా, ఎందుకంటే స్కూల్ పోకుంటే ఒకసారి కొట్టారమ్మా. అంతేగానీ ఇక అంత మంచి చాలా బాగా చూసుకునేవాడు. ఏది ఏమైనా సరే మనకు పక్క నుండి మనకు బజార్కి కానీ సినిమాలకు కానీ చక్కగా తీసుకుని వెళ్ళేవాడు. ఇంతైనా నాన్న ప్రేమ, నాన్న ప్రేమ ఉంటుందమ్మా.
0: అవునండి, నిజమే.
1: అంటే ఈరోజు మా నాన్నగారు లేరు.
0: అవునా అండి?
1: కానీ చాలా బాగా చూసుకునేవారు అమ్మా. ఇప్పటికీ కూడా ఇంత వాళ్ళం అయ్యి ఇంత పెరిగి కూడా మంచి ఉద్యోగాలు ఉన్నామంటే దానికి కారణం మా నాన్నగారు అమ్మా.
0: అవునండి, మన తల్లిదండ్రులు చేసే త్యాగాలు వల్లే మనం ఇలా ఉంటాం ఇప్పుడు.
1: కనబడ దేవుని కానీ కనిపించే దేవతలు అమ్మ నాన్న.
0: అవునండి,
1: మనం వాళ్ళకి ఎంత సేవ చేసి ఎంత చేసినా కూడా వాళ్ళ రుణం తీసుకోరు.
0: నిజమే, బాగా చెప్పారు.
1: చాలా చాలా బాగుంటుంది అమ్మా, దేవతల తర్వాత ముందు అమ్మ నాన్న, తర్వాత దేవతలమ్మ.
0: అవునండి, నిజమే.
1: అందుకే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం, అమ్మగారు కూడా ఇష్టం, కానీ అమ్మగారు కూడా లేరమ్మా.
0: అవునండి. అయ్యో, అయితే వెంకటేష్ గారు ఈరోజు

0: సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: ఈరోజు ఇద్దరిద్దరు సినిమాలో ఓనమాలు నేర్పాలని.
0: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: రేడియో వింటున్న అందరికోసం, మీకోసం, మాకోసం అమ్మా.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, మనకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు గ్రామం మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను కూడా బాగున్నానండి. మరి మీకు అక్కడ వాతావరణం ఎలా ఉందండి?
1: చల్లంగానే ఉంది మేడం ఉదయం నుంచే.
0: అవునా అండి?
1: కొంచెం చినుకు పడింది.
0: మాకు కూడా ఇక్కడ వర్షం పడిందండి పొద్దున్నే.
1: పెద్ద వర్షమే కాదు, కొంచెం
0: అలాగే పడింది మాకు కూడా.
1: మధ్యాహ్నం మళ్ళా కొంచెం ఎండ చూసుకుంది, కొంచెం చల్లగానే ఉంది మేడం.
0: ఈ రోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నా మేడం, పార్లర్స్ డే కదా.
0: అవునండి. మరి మీరు మీ నాన్నగారితో స్పెండ్ చేసిన మంచి మెమరీస్ ఏమన్నా చెప్తారా మాకు?
1: ఏమన్నా మా నాయనకి ఏం తెలియదు మేడం, కొంచెం అమాయకంగా ఉంటాడు ఆయనకి.
0: అవునా అండి?
1: ఇంకేం తెలియదు, దమ్ముగా ఉంటాడు పెద్దగా ఏం లేదు.
0: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారు?
1: క్రిమినల్ నాగార్జున గారి మేడం.
0: ఆ మూవీలోంచి
1: చిమ్మ చిమ్మ చిమ్మ అనే సాంగ్ ఉంది చూడు మేడం.
0: మరి ఇంకెవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రుడు బండారు తిరుమల గారికి, పాలెం పోలయ్య గారికి, నా కర్నూలు బ్రహ్మయ్య గారికి, మా బామర్ది సోమనాథ జనార్దన్ గారికి మేడం.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్కారం మేడం గారు.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సనత గ్రామము, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మేడం గారు. బాగున్నారు మేడం గారు?
0: బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: మరి ఈరోజు టాపిక్ విన్నారా అండి? అవునండి.
1: మేమంతా చిన్నపిల్లలే మేడం గారు, కానీ అప్పుడు మా నాన్నగారు పోస్ట్ డిపార్ట్మెంట్ లో ఉండరు మేడం గారు. మా నాన్నగారు మమ్మల్ని కూడా కొట్టేది కానీ తిట్టేది కానీ ఏం లేదు, అంతా అమ్మగారే చూసుకుంటా ఉంటారు మేడం గారు.
0: అవునా అండి.
1: బాల్యతనం అంతా బాగా కొనసాగింది మేడం గారు, ఆనందంగా. నానా అమ్మ కూడా చాలా మంచి వాళ్ళు మేడం గారు.
0: అవునా అండి.
1: చాలా ఉత్తమమైన గుణవంతులు మేడం గారు మా తల్లిదండ్రులు. ఇప్పుడు మా పిల్లలు కూడా మా మాట తల్లిదండ్రుల మాట వినే పిల్లలే పుట్టినారు మేడం గారు, దేవుడు ఇచ్చినాడు మాకు.
0: అవునండి, పిల్లలు నిజంగా వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటుంటే చాలా బాగుంటుంది.
1: చాలా ఆనందం మేడం గారు. మూవ గోపాలుడు చిత్రం ఉంది మేడం గారు.
0: ఏ మూవీ అండి?
1: మూవ గోపాలుడు బాలకృష్ణది మేడం గారు, విజయశాంతి బాలకృష్ణది మూవ గోపాలుడు.
0: ఆ మూవీ నుంచి
1: జమ్మ చెక్కలు అనే పాట ఉంటుంది చూడండి మేడం గారు.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మన పోలేరాయ మస్తాన భాష మేడం గారు.
0: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, డిఎన్ఎం, డిఓఏ, బిఎస్సీ నర్సింగ్ కోర్సెస్ కలదు. ఉచిత హాస్టల్ వసతి కలదు. పల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరెస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
2: హలో, శుభ సాయంకాలం అండి.
1: శుభ సాయంకాలం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: హిమవంత్ కుమార్.
1: హిమవంత్ కుమార్ గారు ఎలా ఉన్నారండి?
2: 211 సార్లు కొట్టా.
1: అవునా అండి?
2: 211 సార్లు అండి మాట్లా.
1: నిజమేనండి, మీ ఓపిక మెచ్చుకోవాలి.
2: మీ ఛానల్ ఎంత డిమాండ్ వచ్చింది ఇవాళ?
1: అలా ఏమీ కాదండి, మీరు నిజంగా లక్కీ కాలర్ అని అనుకోవాలండి, ఎందుకంటే 212వ సారి మీద కలిసింది.
2: లక్కీ కాలర్ అని కాదమ్మా లెక్క, నేను ఆకాశవాణి కేంద్రంలో 3500 మాట్లాడిన వ్యక్తి నేను. కాదు, లక్కీ కాలర్ అని కాదు, ఎంత డిమాండ్ మీరు ఆలోచించుకోండి. ఉద్యమాలు చాలా ఉన్నాయి, కానీ బయట శక్తి అనేది మీద ఒకటే ఉంది. దానివల్ల ఏంటంటే లైన్లో ఉంటారు జనం. వెంకటేశ్వరానికి దర్శనం కూడా ఎలా ఉంటారు లైన్లో, అలా ఉంటారు.
1: ఈరోజు టాపిక్ విన్నారా అండి?
2: సంగీత దినోత్సవం ఉంది ఇవాళ, ఫాదర్స్ డే ఉంది, యోగా దినోత్సవం, అంతేనా?
1: అవునండి. మరి మీ నాన్నగారితో మీకున్న మంచి మెమరీస్ ఏమన్నా మాకు చెప్తారా?
2: ఏంటమ్మా?
1: మీ నాన్నగారితో మీకున్న మంచి మెమరీస్.
2: మంచి మెమరీస్ అంటే నాకైతే గుర్తులేదు, కుట్టడం గుర్తులేదు నాకు నన్ను ఆ రోజుల్లో. అంటే మనం చదువులో చాలా ముద్దు, ఎంత ముద్దు అంటే మన కర్రలు ఇరిగిపోతాయి అన్నమాట. పోలీస్ స్టేషన్ దొంగలు కూడా ఎలా ఇరిగిపోతే కర్రలు అలా ఇరిగిపోయి.
1: అవునా?
2: మనిషి మనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు వ్యాపారంలోనే.
1: మరి మీ నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా?
2: షాప్కి వచ్చేవాడిని. చెప్పమ్మా.
1: మీ నాన్నగారు మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా అండి?
2: అదే చెబుతున్నానుగా, కొట్టారో గుర్తులేదు కానీ కొట్టారు.
1: అవునా అండి?
2: మా షాప్ లో కర్ర ఉండేది, అది నేల మీద కొడితే నిప్పులు వస్తాయి. అటువంటి కర్ర ఎక్కడ దొరకదు, ఏపీలో కాదు, ఎక్కడ దొరకదు. ఇలా కొడితే నేల మీద నిప్పులు వస్తాయి.
1: అలాంటి కర్రను అయితే మేము ఎప్పుడు చూడలేదండి.
2: మరి మీరు చూడండి, మీరు ఎక్కడ పుట్టారు మా తల్లి? నాకెప్పుడు 72, మీరు ఎక్కడ పుట్టారు? మా సరి ఇప్పుడు మీ వయసు, దాంతో కొట్టాడు. అయితే చదువుకోలేదని చెప్పి కొట్టడం తప్ప ఇంకేదేం లేదు. ఇక తర్వాత పెద్దవాళ్ళు అయ్యాం, వ్యాపార రంగంలో దిగాం, ఆయనకి రక్షించాము. ఇవాళ అగ్రగణ్యంలో చెప్పుకోవాలి, వ్యాపారం మాత్రమే అది సంగతి. అవును, ఇన్ని దినోత్సవాలు ఉంటాయి కదా, ఇంకా 2-3 ఉండాలి దినోత్సవాలు, గుర్తున్నాయి మీకు?
1: అవునండి, సంగీత దినోత్సవం ఒకటి ఉంది, ఇంకా యోగా దినోత్సవం ఒకటి ఉందండి.
2: ఇంకా ఉండాలి కొన్ని, పిశాచాల దినోత్సవం ఒకటి, అవుల దినోత్సవం, ఇన్ని దినోత్సవాలు అండి. తెల్లారి లెగిసి సంగీతం ఏంటో, తెల్లారిలా తెలుగున నాన్న కనబడతాడు, తెల్లారిగా అమ్మ కనబడుతుంది, వీళ్ళు ఎందుకు పెడతారో అర్థం కాదు తల్లి.
1: మరి ఈరోజు ఏం సాంగ్ అడగాలనుకుంటున్నారండి?
2: మంచి పాట వేసాము ఇప్పుడే అంటాను, ఘనసాల గారు పాట వేసాం, ఏది వేసినా పర్లా.
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
2: అసలు దాని అంత మోదంస్తపాదం కొట్టలేదమ్మా, ఎందుకంటే అంటే అన్నానని కాదు, ఎందుకంటే వీడు చెప్తే 15 రూపాయలు చెప్తారు, ఆయన చెప్తే 15 రూపాయలు, రోజు ఇదే పేర్లే, రోజు మాట్లాడే వాళ్ళే, మీతో ఎంతో అభ్యర్థిగా మాట్లాడుతున్నాం కాబట్టి మా శబ్దాల రేడియో మిత్రములకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటా, శ్రోతలు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.
1: ఓకేనండి, మీరు అడిగిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజినెస్, మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. హలో అండి.
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ. సౌమ్య.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయగూర మండలం మాచవరం నుంచి అమ్మా.
0: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా చల్లగా ఉన్నాం అమ్మా, వాతావరణం చల్లబడింది.
0: అవునండి, మాకు కూడా ఇక్కడ పొద్దున్న చిన్నగా వర్షం పడింది.
1: అదే అదే అదే, వెళ్తున్నాను అమ్మా కార్యక్రమం మొదటి నుంచి వింటున్నాను. నీ మాటలు అన్ని చక్కగా ఉన్నాయి. మరి శ్రోతలు కూడా తల్లిదండ్రులు డే, అదే ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్ ఏదైనా మిమ్మల్ని దండించారా, ఏ విషయాలు దండించారు, ఇటువంటి అంశాలన్నీ అడుగుతున్నావు, చాలా సంతోషంగా ఉంది నాకు.
0: మరి మీరు ఇప్పుడు సమాధానం చెప్తారా అండి దానికి? మీ ఫాదర్ ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారా, కొట్టారా?
1: తప్పనిసరిగా అమ్మా, మా నాన్నగారు కూడా చాలా చాలా మంచివారమ్మా, మామూలు మంచితనం కాదు, అతి మంచితనం ఉండేదానికి.
0: అవునా అండి.
1: పిల్లల్ని ఇప్పుడు మనం అసలు ఏమి కొట్టరాదు అనే నిబంధన గట్టిగా పాటించేవారు ఆయన. తమ్మండుకు సంసారం అమ్మా మా నాన్నగారికి, ఈ వీళ్ళందరినీ చూసుకోవడం సామాన్యమైన విషయం కాదు.
0: అవును అవును, నిజమేనండి. అది
1: అదే, నేను మూడో సంతానం అన్నమాట, ఏడుగురు ఆడవాళ్ళు కూడా, అందరినీ కూడా చాలా విద్యాబుద్ధులు బాగా నేర్పించి పెద్దల యందులు ఎలా మసులుకోవాలి ఏంటనే విషయాలు చిన్నప్పటి నుంచి అందరికీ కూడా చక్కగా బోధించారమ్మా.
0: అవునండి, అది మన ప్రతి తల్లి అందరి తల్లిదండ్రులు అలాగే చెప్తారు.
1: అదే అదే, మరి నిజంగా వాళ్ళు అలా చెప్తారు కాబట్టి మనం ఇలాగ ఉంటున్నాం, మనం ఇలాగ ఉంటున్నాం కాబట్టి మన పిల్లలు కూడా అలాగే ఉంటారని కూడా నేను భావిస్తుంటాను.
0: నిజమేనండి, కరెక్ట్ గా చెప్పారు.
1: తప్పనిసరిగా మనం తల్లిదండ్రులు గౌరవించాలి, మన పిల్లలు మనల్ని గౌరవించాలి, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదరించుకుంటూ చక్కగా సాగించేదే జీవితం, జీవితం అనేసి నా ఉద్దేశం అమ్మా.
0: బాగా చెప్పారండి. ఈరోజు మరి ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: చిక్కిందమ్మ నాకు బాగా చెప్పనిచ్చావు నువ్వు సౌమ్య.
0: అయ్యో అదేముందండి.
1: అదే అదే, చాలా సౌమ్యంగా మారిపోయామ్మా నువ్వు, మొట్టమొదటి ఇప్పటికి చాలా టైం వచ్చింది, చాలా సౌమ్యంగా మంచి ఆనందంగా పలకరిస్తూ మమ్మల్ని చాలా ఆనందపరుస్తున్నామ్మా, నీకు ప్రత్యేక ధన్యవాదాలు అందిస్తున్నాను.
0: నాకు, నేను కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నానండి.
1: చాలా సంతోషం అమ్మా, బాగా చదువుకుని ఎంతో అభివృద్ధి చెందాలని మరీ మరీ మనసారా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ శుభాశీస్సులు అందిస్తున్నాను అమ్మా. నాకు నీలాంటి చక్కని వారంటే చాలా అభిమానం అమ్మా, ప్రత్యేక అభిమానం.

0: నేను అమ్మాయిని ఫలించాలని కూడా మళ్ళీ ఒకసారి నేను కోరుకుంటున్నానమ్మా సౌమ్య.
1: మీ ఆశీస్సులన్నీ నాకు నిజంగా నెరవేరాలని కోరుకుంటున్నానండి నేను కూడా.
0: అలాగేనమ్మా. మరి ఈరోజు పాట విషయానికి వస్తే ఇప్పుడు మన కార్యక్రమంలో కొన్ని హుషారైన పాటలు విన్నాను, కానీ నాకు ఒక పాట గుర్తొచ్చిందమ్మా, దేశోద్ధారకులు ఎన్టీఆర్ గారి చిత్రం. అది ఎన్టీఆర్ గారి చిత్రం దేశోద్ధారకులు. మబ్బులు రెండు భేటీ అయితే మెరిపి వస్తుంది అనే పాట ఉందమ్మా అందులో.
1: ఏం పాట అండి?
0: మబ్బులు రెండు భేటీ అయితే మెరిపి వస్తుంది, ఘంటసాల సుశీల గానం అమ్మా.
1: ఓకేనండి, చూస్తాము.
0: మబ్బులు రెండు భేటీ అయితే మెరిపే వస్తుంది, దేశోద్ధారకులు దేశోద్ధారకుడు ఆ పేరు డూవా డూ అనేది కొంచెం సస్పెన్స్ నాకు.
1: డూవేనండి.
0: దేశోద్ధారకుడు ఎన్టీఆర్ గొప్ప చిత్రం అమ్మా, అది చాలా సూపర్ హిట్ అయింది. అలాగే మరి ఈ పాటను మరి ఎంతో మంది ప్రేమిస్తులు వింటున్నారు. నిజానికి అందరి పేర్లు చెప్పాలని అనుకుంటుంది, అదో సరదా అంతకన్నా ఏం కాదు.
1: ఎవరెవరికి హాయ్ చెప్పాలనుకుంటున్నారండి?
0: మరి బండారు తిమ్మత్తుల గుప్త గారు, శాస్త్రీ రావు గారు, బ్రహ్మయ్య గారు, పోలయ్య గారు, చాలా మంది ఉన్నారమ్మా, వెంకటేష్ గారు, మస్తాన్ భాష గారి అందరికి హృదయపూర్వకంగా అంకితం చేస్తూ మనం ఈ పాటను వినిపిద్దాం అమ్మా సౌమ్య.
1: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాను మేడం.
0: ఈరోజు టాపిక్ విన్నారా అండి?
1: విన్నాను మేడం, విన్నాను మేడం.
0: మరి మీ నాన్నగారు ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టారా?
1: కొట్టిండ్రు మేడం.
0: ఎందుకు కొట్టారు?
1: చిన్నప్పుడు ఒక 50 NP పైసా తీసుకుపోయినా మేడం.
0: దొంగతనం చేసా?
1: దొంగతనం చేసాను మేడం.
0: అవన్నీ నిజంగా మెమరీస్ అండి. హలో
1: మేడం.
0: నిజంగా అవన్నీ మెమరీస్ అంటున్నాను.
1: అవును మేడం, చెర్లకోలతో కొట్టింది మేడం అప్పుడు.
0: అవునా?
1: అప్పుడు ఎదురకోర ఉంటుంది కదా మేడం, చెర్లకోల.
0: అవునండి.
1: దాంతో కొట్టేది మేడం.
0: అయ్యో,
1: చిన్నప్పుడు 50 NP అంటే పెద్ద పైసలు మేడం అప్పుడు.
0: మరి ఈరోజు సాంగ్ ఏం అడగాలనుకుంటున్నారు? హలో,
1: హలో మేడం,
0: వినిపిస్తుందా అండి?
1: వినిపిస్తుంది. జీవన తరంగాలు
0: ఆ మూవీ నుండి
1: ఈ పాట మేడం జ్ఞాపకం వస్తుంది మేడం, కొంచెం చెప్పండి మేడం ఈ పాట.
0: ఆ మూవీ నుంచి ఏదైనా సాంగ్ వేయమంటారా?
1: తండ్రి గురించి పాట ఉంది కదా మేడం, ఈ జీవన తరంగాల్లో ఆ దేవుని చదరంగంలో ఆ పాట మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: సతాపు నుంచి లక్ష్మి అందరి కొరకు మేడం.
0: ఓకేనండి, మీరు అడిగిన వారందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజినెస్, మరి మన మస్ట్ టైంపాస్ లైవ్ అయితే ఎండ్ అయ్యే టైంకి వచ్చేసిందండి. మళ్ళీ ప్రసారమయ్యే మస్ట్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అజయ్ సౌమ్య.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకెస్. కరా చిత్రంతో ఇటీవలే ఓ దొంగ పాత్రలో ప్రేక్షకుల్ని అలరించారు ధనుష్. ఇప్పుడు ఆయన ఎర్రచందనం నేపథ్యంలో సాగే కథతో రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ పెరేసామి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయి పల్లవి, శ్రీలీల కథానాయకులు. D55తో పట్టాలెక్కిన ఈ చిత్రానికి ఓం అనే పేరును ఖరారు చేశారు బృందం. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ గ్లిమ్స్ను ఇన్స్టా వేదికగా పంచుకున్నారు. అతని రాక అగ్నిజ్వాలను రగిలిస్తుంది. అక్టోబర్ 16 థియేటర్లో ఒక ఉద్వేగభరితమైన ప్రయాణం మీకోసం వేచి ఉంది అనే వ్యాఖ్యల్ని జోడించింది. మరోవైపు చాప్టర్ 1 ఉదిరం ది బ్లడ్ వుడ్ అనే ట్యాగ్లైన్తో దీన్ని 2 భాగాలుగా తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనువిందు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఓ సినిమా ముస్తాబవుతుంది. వీరసింహారెడ్డి విజయం తర్వాత ఈ ఇద్దరు నుంచి వస్తున్న 2వ చిత్రం ఇది. వెంకటేష్ సతీష్ కిలారు దీనిని నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఒక కీలక పాత్రలో అలరించనుంది. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు బృందం. ఇందులో

ఆమె ఓ ప్రభుత్వ అధికారినిలా చీరకట్లో కళ్ళజోడుతో సీరియస్ లుక్లో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ప్రతి తుఫాను వెనుక ఒక కారణం ఉంటుంది అంటూ నెట్టింట ఆమె పోస్టర్కి జోడించిన వ్యాఖ్య అంచనాలు పెంచేలా ఉంది. ఇది 1993 ముంబై నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఉండనుంది. దీంట్లో బాలయ్య రెండు కోణాల్లో సాగే పాత్రలో అలరించనున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ ఓ శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలోనే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి.

0: క్యారెక్టర్.
1: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
2: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. గోపీచంద్ హీరోగా నటిస్తున్న చారిత్రక యాక్షన్ చిత్రం భరత్ వర్ష. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి వీరా జయధీరా అంటూ సాగే తొలి పాటను శనివారం విడుదల చేశారు బృందం. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటకు దీపక్ బ్లూ, లక్ష్మీ మేఘన పాడారు. క్రీస్తు శకం 642 నేపథ్యంలో సాగే భరతవర్ష మూవీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్తోనూ అంచనాలను పెంచుతూనే ఉంది. వీరా జయధీరా కథానాయకుడి ప్రయాణాన్ని, అతని పరివర్తనను ఆవిష్కరించే పవర్ఫుల్ పాటగా నిలుస్తోంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి పరాక్రమవంతమైన యోధుడిగా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న కష్టాలు, పట్టుదల, లక్ష్య సాధనం కోసం చేసిన పోరాటాన్ని ఈ పాట భావోద్వేగంగా చూపిస్తుంది. కథలోని ప్రధాన పాత్ర అంతర్మదనాన్ని, అతని జీవిత గమ్యాన్ని ఈ పాట అద్భుతంగా చూపిస్తుందని యూనిట్ పేర్కొంది. మనం వేసే ప్రతి అడుగులోనూ నాన్న తోడుంటాడు. తన భుజాలపై ఎత్తుకుని ప్రపంచాన్ని చూపిస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ పాటను అంకితమిస్తున్నామని అంటున్నారు విష్ణు విశాల్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గట్ట కుస్తిట్టు. చెల్లా అయ్యావు దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. నాన్న కోసం ఈ పాట. ప్రతి అమ్మాయికి మొదటి ప్రేమ తన తండ్రే అనే వ్యాఖ్యలను జోడించింది. మగరాశి అంటూ తండ్రి కూతుర్ల నేపథ్యంలో సాగుతున్న ఈ గీతం చిన్నప్పుడు మన తండ్రితో గడిపిన క్షణాలని కళ్ళ ముందు మెదిలేలా చేస్తుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి విష్ణు విశాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వచ్చే నెల 3న రానుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. రఫ్ అయిన నువ్వు, టఫ్ అయిన నేను, మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే అంటూ ఇక ఇద్దరం కలిసిపోవాల్సిందే అన్న విషయాన్ని తెగేసి చెప్పేసింది. మరి ఆమె మనసును దోచేసిన ఆ వ్యక్తి స్పందన ఏమిటో తెలియాలంటే విశ్వనాథన్ సెన్స్ మూవీ చూడాల్సిందే. సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. మమితా బైజు హీరోయిన్. వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఈ మూవీ వస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూసర్స్. 14th రానున్న ఈ సినిమాలోని నేనో బటర్ఫ్లై, మారై రాకెటై అంటూ సాగే గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా సుభాషిణి ఆలపించారు. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కుటుంబ వినోదంతో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. నేను బటర్ఫ్లై పాట విడుదలైన వెంటనే అందరి మనసుల్ని తాకిందని సినీ వర్గాలు చెప్పాయి. రాధికా, శరత్ కుమార్, రవీనా టాండన్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. శివ మనసులో శక్తితో ప్రేక్షకుల్ని అలరించి విజయవంతమైన కాంబినేషన్ అనిపించుకున్నారు తమిళ నటుడు జీవ, దర్శకుడు ఎం రాజేష్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమే జోలియా ఎరంత ఉర్తన్. ఇవానా కథానాయికగా నటిస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు జీవ. మేము తిరిగి వచ్చేసాం, ఇక జాలీ మూడ్లోకి వచ్చేద్దామా మచ్చా అనే వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్టర్లో విజిల్ వేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్న ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు ఆయన. త్వరలో ఈ సినిమా టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్టు శివ మనసుల శక్తితో ప్రేక్షకుల్ని అలరించి విజయవంతమైన కాంబినేషన్ అనిపించుకున్నారు తమిళ నటుడు జీవ, డైరెక్టర్ ఎం రాజేష్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రాబోతున్న చిత్రమే జోలియా ఎరంత ఒరుతన్. ఇవానా కథానాయికగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు జీవ. మేము తిరిగి వచ్చేసాం, ఇక జాలీ మూడ్లోకి వచ్చేద్దామా మచ్చా అనే వ్యాఖ్యను జోడించారు. ఈ పోస్టర్లో విజిల్ వేస్తూ ఉత్సాహంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు ఆయన. త్వరలో ఈ సినిమా టీజర్ను విడుదల చేయబోతున్నట్లు చిత్రవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో విడుదల తేదీని వెల్లడించనున్నామని తెలిపారు. విన్నారు కదా లిజినెస్, మరిది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, భీమవరం. సెల్ 9

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే జాను. ఫేవరెట్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు, ఆడే అనుకున్నాడు. సో మరి మీకు తెలుసు, నాకు తెలుసు, జాను వచ్చిందంటే ఎప్పుడు ఖాళీ చేతులతో రాదు అని. అండ్ ఈసారి మీకోసం మూడు భాషల్లో నుంచి సూపర్హిట్ సాంగ్స్ అయితే తీసుకొచ్చేసాను. మరి నేను మూడు అన్నానంటే మీకు ఈ పాటకే అర్థమైపోయి ఉండాలి కదా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ థీమ్ మార్. సో ఈ రోజు నేను తీసుకొచ్చిన సాంగ్స్ వినడానికి మీరైతే రెడీగా ఉన్నారని అనుకుంటూ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుని వచ్చేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया का एक फ्लैगशिप इनिशिएटिव भारत इनोवेट्स 2026, जिसमें हेल्थ केयर और एआई से लेकर एग्रीकल्चर और सेमीकंडक्टर्स तक 13 सेक्टर्स के 120 स्टार्टअप्स 14 से 16 जून तक नीस फ्रांस में अपनी इनोवेशन और एंटरप्रेन्योरियल क्षमताओं का प्रदर्शन करेंगे. भारत इनोवेट्स 2026, भारत में निर्मित, विश्व के लिए तैयार.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హై

0: ఎస్కేవీయూపీఎస్లు మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఫ్రెష్ హార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. సో తెలిసిందే కదండి, మనకు కొంచెం ప్రాంతీయ అభిమానం, ప్రాంతీయ ప్రేమ ఎక్కువ అని. సో అందుకనే మనకు తెలుగు భాషతోనే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ తెలుగు సాంగ్ మన ముందుకు రాబోతుంది 18 Pages మూవీలోంచి ఏడు రంగుల వాన. అంటే ఈ రోజు వర్షం పడింది కదా, అలా వర్షాన్ని రివైజ్ చేసుకుంటూ ఏడు రంగుల వాన సాంగ్ ప్లే చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ అది వినే ముందు అది ఎవరు పాడారో కూడా తెలుసుకోవాలి కదా. ఎవరో కాదండి, మన సిద్ శ్రీరామ్ గారు అయితే పాడేశారనమాట. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: అపరిచిత వ్యక్తులు పంపే ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేయకండి, మీ ఫోన్ మీ నియంత్రణ తప్పుతుంది.
2: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఫస్ట్ హిందీ సాంగ్ రాబోతుంది, అండ్ అది వచ్చేసి ఏ జవాని హే దివాని మూవీలోంచి ఇల్లాహి. మరి ఈ సాంగ్ అయితే మన ప్రీతం గారు మరియు అర్జిత్ సింగ్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏ మాత్రం ఆలస్యం లేకుండా ఈ శుభహిత్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీ

0: లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: మరి లిజనర్స్, ఒక రిఫ్రెషింగ్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ సాంగ్ మన ముందుకు రాబోతుంది. అన్ని చెప్పేస్తేనే వింటారా? ఒక్కడనే సస్పెన్స్ పెట్టాలి కదా. 2 చెప్పాను, సో 3వది సస్పెన్స్ అన్నమాట. మీకోసం ఒక మంచి సస్పెన్స్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే రాబోతుంది. వినండి, మరి ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాక్ టు తెలుగు. మరి ఇప్పుడైతే రీసెంట్ సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీలో నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అదొచ్చేసి మధురము కథ. మరి ఈ మధురము కథ అనే బ్యూటిఫుల్ మధురమైన సాంగ్ ని శ్రేయ ఘోషల్ గారు ఎంతో మధురమైన గానంతో పాడేశారన్నమాట. మరి శ్రేయ ఘోషల్ గారితో పాటు గోపి సుందర్ గారు కూడా ఒక చెయ్యి అలా వేసి వెళ్ళిపోయారు. మరి ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, వినండి మరి ఆనందించండి.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CVRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
3: లక్కీడ్రలు కారు గెలుచుకున్నారని ఫోన్ వచ్చిందా? ప్రాసెసింగ్ ఫీజ్ కట్టమంటున్నారా? అది కార్ కాదు, మిమ్మల్ని ఉంచే ప్లాన్.
4: సో లిజనర్స్, ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశాం కదా. మరి ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ లో ఒక మంచి హిందీ సాంగ్ అయితే రాబోతుంది. అండ్ అదొచ్చేసి మిస్టర్ అండ్ మిస్సెస్ మాహి మూవీలో నుంచి దేగతేను. మరి ఈ పాటను జానీ గారు మరియు మొహమ్మద్ ఫైజ్ గారు అయితే కలిసి పాడేశారు అనమాట. సో ఇది కూడా ఒక మంచి సూపర్ హిట్ రీసెంట్ సాంగ్, వినండి, ఆనందించండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా, టైం ఫర్ అ సస్పెన్స్ సాంగ్. మరి అంత ఎక్కువ సస్పెన్స్ పెట్టిన ఇప్పుడే వచ్చేస్తుంది, మీరు ఇప్పుడే వినేసి ఆనందించండి.
2: அது கப்சி பண்ணி கெட்ட பாலப்படணும், அதை ஒத்துட்டு ஏதாவது அடாவடி தரப்படணும் நினைச்ச உன்னை கண்ட துண்டமா வெட்டி கழிச்சு போட்டுடுவேன். ஹொக்கோம் டைகர் கா ஹொக்கோம்.

0: టైగర్ కాహుకు. అర్థమైందా రాజా?
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: మంచి సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. పాత కాలంలో ఒక సామెత ఉండేది కదా, ప్రపంచం మొత్తం ఎక్కడికి తిరిగినా చివరికి ఇంటికే రావాల్సిందని. సో అలా ఎక్కడికెక్కడికో తిరిగి ఎన్ని పాటలు విన్నా తెలుగు పాట ఇచ్చే సాటిస్ఫాక్షన్ గానీ మనశ్శాంతి గానీ వేరే లెవెల్ అన్నమాట. సో అలానే వెనక్కి వచ్చేసి మన తెలుగు సాంగ్ విందాం. అండ్ ఇప్పుడు మీకోసం మ్యాడ్ మూవీలో ఇంచి నువ్వు నవ్వుకుంటూ అనే సాంగ్ అయితే రాబోతుంది. మరి ఈ పాటను భాస్కర్ భట్ల గారు మరియు కపిల్ కపిలన్ గారు అయితే పాడేశారనమాట. మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఓకే లిజనర్స్, ఒక బ్యూటిఫుల్ అండ్ సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. ఇప్పుడు మీకోసం ఒక మంచి సూపర్ బ్యూటిఫుల్ అబ్బా అసలు వాట్ నాట్ అనే సాంగ్ రాబోతుంది. ఎందుకు అంత హైప్ ఇస్తున్నానో, ఎందుకు ఎంత ఓవరాక్షన్ ఇస్తున్నానో మీకు ఇప్పుడే అర్థమైపోయింది. అండ్ ఈ సాంగ్ వచ్చేసి ఫ్రమ్ ద మూవీ ఓకే జాను. ఇందుకే అనమాట ఎంత హైప్ ఎంత ఓవరాక్షన్, ఎంతనా నా పేరుతో వచ్చిన మూవీ, నా పేరుతో వచ్చిన సాంగ్ కదా. సో ఓకే జాను మూవీలోంచి ఎన్నా సోనా అనే సాంగ్ అయితే రాబోతుంది. ఈ పాటను ఏఆర్ రెహమాన్ గారు మరియు అర్జిత్ సింగ్ గారు అయితే కలిసి పాడేశారు అనమాట. సో మరి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ సూపర్ హిట్ బ్యూటిఫుల్ అండ్ వాట్ నాట్ అని నేను ఓవరాక్షన్ చేసే సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఉచితంగా రీఛార్జ్, తక్కువ ధరకే ఐఫోన్, ఇలాంటి మెసేజ్ల్లోని లింక్లను క్లిక్ చేయకండి. మీ డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది.
1: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
3: ఓకే లిజనర్స్, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. సో సాడ్లీ మన ప్రోగ్రామ్ అలా ఎండకు వచ్చేసింది, అండ్ లాస్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లాస్ట్ సాంగ్ అంత ఈజీగా వదిలేను కదా, ఏదో ఒక మెలకి అలా తిప్పుద్దాను కదా. సో అలా తిప్పేసి ఈ సాంగ్ ఏంటో నేను ఇప్పుడు చెప్పకుండా మీకోసం డైరెక్ట్ గా వచ్చేస్తుంది, విని ఆనందించండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494 5.

ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.